నక్షత్రాలపై ఆధారపడి ఉంటుంది, అలాగే చంద్రుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. కాబట్టి ఈ జ్యోతిష శాస్త్రం ఏదైతే వివరిస్తుందో, కాబట్టి ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోకపోతే ఈ స్వభావం లేదా పెంపకం వీటి మధ్య ఏదైతే చర్చ జరుగుతుందో అది ఊరికే ఊహాగానంగా ఉండిపోతుంది, కానీ పూర్తిగా ఎవరు కూడా అంచనా వేయలేరని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక మనిషి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పుకుంటున్నారు. దీన్ని అతని యొక్క గ్రహ నక్షత్ర గతిని బట్టి మనం చూడాలి అని చెప్పుకుంటున్నారు. తర్వాత 5వ శ్లోకం. నిస్పృహో నాధికారి స్యాన్నా కామో మండన ప్రియ నా విదగ్ధ ప్రియం బ్రూయాత్ స్పష్ట వక్త న వంచక. చూడండి, నిస్పృహో నాధికారి, నిస్పృహో నాధికారి స్యాన్ నా కామో మండన ప్రియ నా విదగ్ధ ప్రియం బ్రూయాత్ స్పష్ట వక్త న వంచక అని చెప్పుకుంటున్నారు. చూడండి, ఎవరికైతే కోరికలు లేవో

వాళ్ళు ఒక పదవని చేపట్టాలని అనుకోరట. నిస్పృహో నాధికారిస్యాన్ అంటే కోరికలు లేని వాళ్ళు ఒక పదవని చేపట్టాలని అనుకోరట. నాకామో మండన ప్రియ, ఎవరికైతే కామం అనేది లేదో, చూడండి కామం అనేది లేని వాళ్ళు శారీరక అలంకరణను ఆనందించరట. కామం ఉన్నవాడు శరీర అలంకరణ గురించి చూసుకుంటాడు, కానీ కామం లేనివాడు ఈ శారీరక అలంకరణ అనే దాన్ని ఆనందించరట. ఇక నావిదగ్ధ ప్రియం బ్రూయాత్ అని చెప్పి ఉంటున్నారు. నావిదగ్ధ అంటే మూర్ఖులైనటువంటి వారి యొక్క నోటి నుండి ప్రియమైనటువంటి మాటలు రావట. మూర్ఖులైన వారి నోటి నుండి ప్రియమైనటువంటి మాటలు రావు. ఇక ఎవరైతే పచ్చి సత్యాన్ని మాట్లాడతాడో వాడు ఎన్నడూ కూడా మోసం చేయడు అని చెప్పి ఉంటున్నాడు. స్పష్టవక్త నవంచక అని చెప్పి ఉంటాడు. స్పష్టంగా మాట్లాడేవాడు, స్పష్టంగా మాట్లాడటం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు, ఏనాడు కూడా మోసం చేయడు అని చెప్పి ఉంటున్నాడు. కాబట్టి ఇక నాలుగు విషయాలు చెప్పారు. ఏమని చెప్పారు? మొదటిది ఏమిటి? కోరికలు లేనివాడు అధికారాన్ని కోరుకోడు. రెండవది, కామం లేనివాడు శారీరక అలంకరణను ఆనందించడు. ఇక మూర్ఖుడి నోటి వెంట ప్రియమైనటువంటి పలుకులు రావు. ఎవరైతే సత్యాన్ని స్పష్టంగా మాట్లాడతాడో వాడు ఎన్నడూ కూడా మోసం చేయడు అని చెప్పారు భాష్యం. కాబట్టి ఈ శ్లోకం చూడండి, సాధారణంగా ఈ రాజకీయ పదవులని ఆశించే వాళ్ళు నువ్వు ఎందుకోసం రాజకీయ పదవిని ఆశిస్తున్నావు అని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు, కేవలం సమసమాజానికి నిస్వార్థమైనటువంటి సేవ చేయడం కోసమే ఈ పదవి మేము కోరుకుంటున్నాం అంటారు. అంతే కదా, ఏ రాజకీయ నాయకుడు అని సార్. కానీ ఇక్కడ ఏమంటారంటే ఈ శ్లోకం దానికి సవాలు విసురుతుందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే శ్లోకం ఏం చెప్తుందంటే కోరికలు లేనివాడు అధికారాన్ని కోరుకోడు అని చెప్తుంది. అధికారాన్ని కోరుకుందంటే వాడికి కోరుకున్నట్టు. కాబట్టి ఏదైతే రాజకీయ నాయకులు సాధారణంగా చెప్పేది ఏదైతే ఉందో, రాజకీయ పదవులు అంటే అది నిస్వార్థ సేవ చేయడానికి సమాజానికి అనేది కాదు అని చెప్పి. ఇక చివరి విషయానికి వస్తే, ఎవరైతే ముక్కుసూటిగా మాట్లాడతారో, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కుండలు కుండ పగిలినట్టుగా మాట్లాడతారు, కుండ బతలు కొట్టినట్టుగా మాట్లాడతారో, వారు తరచుగా ఏమవుతారంటే వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళుగా నిందలు వేస్తారంటే వాళ్ళ మీద. ఎందుకంటే ఇతరులు ఏదైతే వినడానికి భయపడతారో అది మాట్లాడతారు. కాబట్టి ఇతరులు ఏదైతే వినడానికి భయపడతారో అది వీళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి ఇలా సత్యం మాట్లాడే వాళ్ళు చెప్పేది ఎవరు పట్టించుకోకుండా ఏమైనా అబద్ధాలు అని చెప్పి అంటారు. ఇది చాలా విడ్డూరం అని చెప్పి అంటున్నారు. కాబట్టి నిజాయితీతో కూడినటువంటి పలుకులు ఏవైతే ముక్కుసూటిగా చెప్పబడతాయో వాటంత వివాదాస్పదమైనటువంటి ఇవి మరొకటి లేవు సమాజంలో అని చెప్పి అంటారు. నిజాయితీతో కూడినటువంటి పలుకులు ఏవైతే ముక్కుసూటిగా మాట్లాడతాయో, అంటే ఏమంటారు, అది వివాదాలకి దారితీసేవి అవే, అన్నిటికంటే కూడా చాలా గొప్పగా వివాదాలకు దారితీస్తాయన్నారు. అంతే కదా, మాట్లాడే మాటలు ఎక్కువగా వివాదాలు, అంటే మాట తోటా ఉంటుంది అని చెప్పి ఉంటాం, మాటల వల్లనే చిక్కుల్లో పడుతుంటాం. వాటంత వివాదాస్పదమైనటువంటి మరొకటి లేవు సమాజంలో వివాదాలను రేపొందించే. సమాజం ఏం చేస్తుందంటే చాలా మంది సిల్వర్ టంగ్డ్ విలన్స్ని ఎన్నుకుంటుందట. చూడండి ఏం చెప్తున్నారు, సిల్వర్ టంగ్డ్ విలన్స్ అంటే నాలుగు చాలా చక్కగా తగతగా మెరుస్తుందంటే వాళ్ళ మాటలు చాలా మెరుగుగా ఉంటాయంట, మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆకర్షణీయంగా మాట్లాడేటువంటి దుర్మార్గుల్ని సమాజం ఎన్నుకుంటుంది. అలాంటి వారిని ఎలా గౌరవిస్తుంది అంటే వారి యొక్క అంటే స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా వారిని గౌరవిస్తుందట సమాజం. ఎలాంటి వారిని? ఆకర్షణీయమైనటువంటి మాటలు మాట్లాడేవారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి దొల్ల వాగ్దానాలు అబద్ధాల చేత వారి జనానికి ఇంద్రియ భోగం కలిగిస్తారు. కాబట్టి అసలైనటువంటి వాగ్దానాలు అన్నమాట. దొల్ల వాగ్దానం అంటే ఊరికే గొట్టం ట్యాబ్లెట్లు ఉంటాయి, గొట్టం ఇచ్చాడు కానీ లోపల ఏం లేదు, ఖాళీ, మోసం చేయొచ్చు కదా. గొట్టం ట్యాబ్లెట్ తీస్తే అందులో పొడి ఉంటుంది, లోపల పొడి లేకుండా ఊరికే గొట్టం ఇచ్చాడు అనుకుంటే. కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్పేవి ఏవైతే వాగ్దానాలు చేస్తారో అవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే లోపల ఏం పస ఉండదు అనమాట, లోపల సత్తు ఉండదు. కానీ ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తికి కాబట్టి ముక్కుసూటి వ్యవహారం చేసేటువంటి వ్యక్తికి ఈ విధంగా మరి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం, అలాగే పరిస్థితిని నియంత్రణలో ఉంచడం కూడా, రెండు అది చాలా చాలా కఠినమైనటువంటి వ్యవహారం అని చెప్పుకుంటున్నారు. అంటే ఏమిటి, నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాలి, అలాగే జనాన్ని ఉద్రేకానికి గురి చేయకూడదు.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. చూడండి, సత్యమే మాట్లాడాలి కానీ ప్రియంగా మాట్లాడాలన్నారు. కాబట్టి సత్యాన్ని మాట్లాడుతూ అది కూడా ప్రియంగా మాట్లాడడం అనేది అది ఒక గొప్ప వ్యాయామం అని చెప్పి అన్నారు ఇక్కడ. అది పెద్ద చాలా గొప్ప కసరత్ అది, అంత సులభం కాదనమాట. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అనేటువంటి తర్వాత ఆరో శ్లోకం. మూర్ఖాణం పండిత ద్వేష్య అధనానాం మహాధనాః పరాంగన కుల స్త్రీణాం సుభగానాం చ దుర్భగాః. మూర్ఖాణం పండిత ద్వేష్య అధనానాం మహాధనాః పరాంగన కుల స్త్రీణాం సుభగానాం చ దుర్భగాః అని చెప్పారు. అంటే ఏమిటి అర్థం? మూర్ఖులు పండితుల పట్ల అసూయపడతారు. మూర్ఖులు పండితులను చూసి అసూయపడతారు. పేదవాడు ధనికుని చూసి అసూయపడతారు. వేశ్యలు పతివ్రతను చూసి అసూయపడతారు. విధవలు భర్తలు ఉన్నవాడిని చూసి అసూయపడతారు. అర్థమవుతుంది కదా? ఏమన్నారు? మూర్ఖులు పండితులను చూసి అసూయపడతారు, పేదవాడు ధనికుని చూసి అసూయపడతాడు, వేశ్యలు ఏమో పతివ్రతలను చూసి అంటే కుల స్త్రీలను చూసి అసూయపడతారు, విధవలు ఏం చేస్తారట భర్తలున్న వారిని చూసి అసూయపడతారు, భర్తలున్న స్త్రీలను చూసి అసూయపడతారు. అదే భాష్యం చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే దీర్ఘదృష్టి లేని వాళ్ళు మాత్రమే అసూయకు బలైపోతారట. దీర్ఘదర్శులు కాని వారు ఎవరైతే ఉన్నారు అంటే ఓన్లీ ద షార్ట్ సైటెడ్ అండ్ షార్ట్ సైటెడ్ అంటే ఏమిటి, వాడికి పెద్ద ఆలోచన సామర్థ్యం లేదనమాట. కాబట్టి ఎవరైతే ఈ విధంగా దీర్ఘదృష్టి లేని వాళ్ళు మాత్రమే అసూయకు బలవుతారు. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే, ప్రతి మనిషి ఒక క్షణం ఆలోచించాలి దీని గురించి. అంటే ఎంత త్వరగా జనం పుడతారు, కొన్ని శ్వాసలు తీసుకున్న తర్వాత, కొన్ని ఈ గుండె సవ్వడుల తర్వాత ఎంత త్వరగా చనిపోతున్నారు అనేది ఆలోచించాలి. అందుకే అసూయపడకూడదు అని చెప్పాం. ఎవడైనా ఎంతకాలం జీవిస్తారు ఇక్కడ? ఇప్పుడు మహా గొప్పవాడని అనుకుందాం, ఎంతకాలం ఉంటాడు చెప్పండి? అందుకే ఉన్నారంటే ఒక క్షణం ఆలోచించాలి మనం దేని గురించి అంటే. మనం చూడాలి ఎంత త్వరగా జనం పుడుతున్నారు, కొన్ని శ్వాసాలు తీసుకుని ఎంత త్వరగా చనిపోతున్నారు అనేటువంటి విషయం గురించి. ఈ మృత్యులోకం, దీన్ని అందుకే మర్త్యలోకం అంటారు. మర్త్యలోక్ అనమాట, మర్త్యలోక్ మర్త్యలోకం అది. అంటే ఇది మృత్యులోకం. ఇది మనం బలవంతంగా మన యొక్క సాంఘిక స్థితిని, మన సంపదను, మన కుటుంబాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు ఎప్పుడైతే చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఎప్పుడైతే మన యొక్క విధి నిర్ణయిస్తుందో, ఎలాగంటే లైక్ రెడ్ ఫ్లాగ్ పాపింగ్ అప్ ఆన్ అన్ ఎక్స్పైర్డ్ పార్కింగ్ మీటర్. చూడండి, ఇది ఫారెన్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇవన్నీ. రెడ్ ఫ్లాగ్ పాపింగ్ అప్ ఆన్ అన్ ఎక్స్పైర్డ్ పార్కింగ్ మీటర్, మీరేమని చెప్తారు దీని గురించి? ఏంటిది ఎందులో వస్తుంది? కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైతే ఆ విధంగా రెడ్ ఫ్లాగ్ వస్తుందో, అలాగే ఎప్పుడైతే మన యొక్క తేదీ వచ్చేస్తుందో, అప్పుడు మన సాంఘిక స్థితిని, మన సంపదని, మన కుటుంబాన్ని అన్నింటినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పారు. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, మన సమయం ఇతరులను చూసి అసూయపడడంలో వృధా చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా నిస్సహాయ స్థితులలో బద్ధ జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి అని చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయ స్థితిలో బద్ధ జీవనాన్ని గడుపుతున్నాడు. వాడి స్థాయిలో వాడు బద్ధ జీవనాన్ని గడుపుతున్నాడు.

ఆంధ్ర ప్రేక్షక మహాశయులకు నా నమస్తుమాంజలి. నేనెవరో తెలుసు కదూ, మీ సోమయాజుల్ని, అదే మీ శంకరాభరణం శంకర శాస్త్రిని. సాయి చక్ర ప్రొడక్షన్స్ వారు సవినయంగా సమర్పించిన భక్తిరస చిత్రం శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం మానవత, సమత, మమతానురాగాలను పలికించి మనిషిని మనీషిని చేయ ఉద్భవించిన సకల మతస్వరూపుడు శ్రీ షిరిడీ సాయిబాబా. ఈ చిత్రానికి సంబంధించిన సంగీత గీతాలను, మధ్య మధ్య నా వచన వ్యాఖ్యానాలను మీరిప్పుడు వింటారు. అజ్ఞానుల హృదయ చీకట్లను తొలగించడానికి బాబా నూనెకు బదులు నీళ్లు పోసి ద్వారకామయ్యలో దీపాలు వెలిగించగా, ఆ చర్యకు ఆశ్చర్యచకితులైన ప్రజలు బాబాను, అతని సచ్చర్యలను, దినచర్యలను స్తుతించారు. ఆ స్తుతి గీతాన్ని యేసుదాసు కమనీయ కంఠంలోంచి అమృత ఝరి అయి సాగింది. ఆ గానామృతాన్ని ఆలకించండి.

0: FM 90.4
1: నిద్రాశనై కేశవమభ్యుపైతి అంటే మనకి శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం. శ్రావణ మాసానికి కొద్దిగా ముందర ఆషాఢ మాసానికి చివరిలో శయిన ఏకాదశి అని ఒకటి వస్తుంది. ఆ శయిన ఏకాదశి శ్రీ మహావిష్ణు శేషతల్పం మీద పడుకుంటారు అని ఆయన నిద్రపోతున్నారండి అంటారు. మీరు ఒకటి ఆలోచించండి, ఈశ్వరుడు నిద్రపోతే సత్పురుషుల్ని కాపాడేవాడు ఎవడండి? ఇంకా ఆయన నిద్రపోతే ఆయన తమో గుణానికి లొంగిపోయినట్టే కదా. మరి ఇంక శయిన ఏకాదశి విష్ణువు పడుకోవడం విష్ణువు లేవడం అన్నది ఉంటే లోకంలో ఆయన కూడా మనలాగే అలసటకి వికారానికి లొంగిపోయినవాడే, అప్పుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? మరి శయిన ఏకాదశి ఉత్థాన ఏకాదశి ఎలా అయ్యాయి అంటే, శయిన ఏకాదశి అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన నిద్ర మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు. ఆ నిద్ర ఏమిటో తెలుసా అండి? నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఆషాఢమాసంలో. ఆషాఢమాసంలో దక్షిణాయనం ప్రారంభమైతే దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. ఉపాసన పైన శరీరంతో లోపల మనస్సుతో ద్విగుణీకృతంగాను చెయ్యాలి. ఆయన కన్నులు మూసుకుని మీ లోపలి మనస్సు ఎలా ఉపాసన చేస్తోందో బాగా చూస్తాట దక్షిణాయనంలో. అందుకని నిద్రపోయినట్టుగా నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఇంకా బాగా గమనించడానికి కళ్ళు మూసుకుని పడుకోవడం పైకి చూడడం కాదు, మీ లో మనసుల్ని చూడడానికి పడుకోవడం శయిన ఏకాదశి. తప్ప ఆయన నిద్రపోయాడనకూడదు, శయిన ఏకాదశి అన్నాడు. ఆయన ఇంకా బాగా చూస్తాడు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా బాగా ఉపాసన చేయాలని మీరు అనుకోవాలి. కాబట్టి నిద్రాశనై కేశవమ

0: ఉపైతి. రాముడు అంటాడు లక్ష్మణుడితో,
1: జాతావనాంతాహసికి సంప్రనృత్రా జాతాః కదంబాః సకదంబ శాఖాః జాతా వృషాగోషు సమానకామ జాతా మహీషస్య వనాభిరామ.
0: లక్ష్మణ చూశావా, ఈ వర్షాలు పడుతుంటే నెమళ్ళు ఎక్కడ చూసినా పించాలు విప్పి నృత్యం చేస్తున్నాయి. కదంబ వృక్షాలు వర్షాలు పడితే సంతోషించి గుత్తులు గుత్తులు పూలు పూస్తాయి. ఆ పువ్వులన్నీ కిందకి వాలిపోయి నేల రాలిపోయి. ఆవులకి ఎద్దులకి కూడా వర్షాలు పడితే సమాన కామం కలుగుతుంది. అలా ఆవు పురుషుడికి స్త్రీకి సమాన కామం ఉన్నప్పుడే ఉత్తమ సంతానం, అంటే గోజాతి యొక్క అభివృద్ధి. అలాగే భూమి ఎక్కడ చూసినా పైరు పంటలతో అందంగా విలసిల్లి ఉంది.
1: వహంతి వర్షంతి నదంతి భాంతి ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యోఘనామత్త గజావనాంతాః ప్రియా విహీనాః సికిన ప్లవంగాః.
0: ఏమి అనుప్రాసలు చూపించారు ఆయన శ్లోకంలో. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి, మేఘాలు అలా వర్షిస్తున్నాయి, మదపుటేనుగులు ఘీంకరిస్తున్నాయి, వనములు ఎక్కడ చూసినా కలకలలాడుతున్నాయి. ఎడబాటుకు లోనైనటువంటి యువతీ యువకుల యొక్క మనస్సుల్లో మాత్రం ఖేదంగా ఉంది. ఎందుకంటే ఆషాఢమాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదంటారుగా, కాబట్టి ఎడబాటు ఉంటుంది యువతీ యువకులకి. అందుకని ఆ ఎడబాటుకి వాళ్ళు చింతిస్తున్నారు. ఆషాఢమాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదు అంటే ఎటువంటి అత్తవారింటికి వెళ్ళకూడదో తెలుసా అండి? అది వ్యవసాయ ప్రధానమైన కుటుంబం అయితే అటువంటి అత్తవారింటికి పిల్లను పంపించకూడదు. ఎందుకో తెలుసా? ఆ పిల్లాడు కూడా వ్యవసాయం చేస్తుంటేనే. ఆషాఢమాసంలో వర్షం పడుతుంది, వర్షం ప్రారంభం అవుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇంకా ఆషాఢమాసం చివరిలో వాన పడేటప్పటికీ గబగబా రైతు నాగలి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమి దున్నడం మొదలెట్టాలి. అంటే విత్తులు వేసుకోవాలి. వాన పడినప్పుడే విత్తు వేయాలి, వేస్తేనే పంట బాగా వస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు అనుకోండి, బయట వర్షం మొదలైతే వీళ్ళు మరింత సంతోషంగా లోపల ఉండిపోయారనుకోండి, ఇంటి యజమాని ఏం చేస్తాడు? వాడంటే లేవలేదు నాకు తప్పదు కదా, నాగలి ఇలా అయ్యని భుజాన్ని వేసుకుని ఆయన ఎడతాడు పొలానికి. ఆయనేమో పెద్దవారు అయిపోతున్నారు, ఆయనేమో భుజాన్ని నాగలు వేసుకుని ఆయన వెళ్ళారు, వీడేమో అలా పడుకున్నాడు. అమ్మాయికైనా బుద్ధి ఉండొద్దా, మీరు వెళ్ళండి వర్షం వస్తుందని పంపించొద్దా, చక్క పడుకుందని అత్తగారు కోపడుతుంది. అత్తగారికి కోడలకి భేదాభిప్రాయాలు వస్తాయని ఆషాఢ మాసంలో వాళ్ళు ఇద్దరు కలకాలం కలిసి ఉండవలసిన కావాలి కాబట్టి పుట్టింట్లో పెట్టుకుంటారు ఆడపిల్లని. తప్ప అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటే పంపించడానికి ఏం దోషం లేదు, తెలిసిందండి. కాబట్టి
1: వహంతి వర్షంతి నదంతి భాంతి జాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యోఘనామత్త గజావనాంతాః ప్రియా విహీనాః సికిన ప్లవంగాః అని అంగార చూర్ణోత్కర సన్నికాశైః ఫలైః సుపర్యాప్త రసైః సమృద్ధైః జంబూద్రుమాణాం ప్రవిభాంతి శాఖాః నిలీయమానా ఇవ షట్పదౌఘైః.
0: బొగ్గులు తీసుకొచ్చి గుండ కొట్టేసి ఆ బొగ్గుల గుండలో కాసి నీళ్లు పోసి ఆ బొగ్గుల గుండలు చిన్న చిన్న ముద్దలు చేసి ఎవరో ప్రయత్నపూర్వకంగా పట్టుకెళ్ళి ఓ చెట్టెక్కి ఆ చెట్టు కొమ్మల చివరన ఆ బొగ్గుల గుండల ముద్దలన్నీ అలా గుత్తులు గుత్తులు గుత్తుల కింద పేర్చి అవి కింద పడిపోకుండా అలా ఎండిపోయేదాకా ఉండి కిందకి దిగి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి నేరేడు పళ్ళతో ఉన్న చెట్లు వానాకాలంలో. అయ్యో బాబోయ్, ఆ నేరేడు పళ్ళు నిజంగా బొగ్గు ముద్దల్లాగే ఉంటాయి కదండి. బొగ్గు గుండ ముద్దల్ని తీసుకెళ్లి అంగార చూర్ణైహి అంటారు మహర్షి. అలా ఉన్నాయి నేరేడు చెట్లన్నీ బాగా పండి ఆ నేరేడు పళ్ళ రసాల కోసం. నేరేడు పండు మంచి సువాసన కదండి, అందుకే నేరేడు చెట్లు ఎక్కువ కాబట్టి దీనికి జింబూద్వీపం అని పేరు. కాబట్టి ఆ నల్ల తుమ్మిదలన్నీ ఆ నల్లగా ఉన్నటువంటి నేరేడు పళ్ళ మీద తిరుగుతున్నాయి గుంపులు గుంపులుగా. అది చూడ్డానికి ఎంత అందంగా ఉందో చూడు లక్ష్మణ అంటారు మహర్షి. మనకి రామాయణం చదివితే వర్షాకాలం వస్తే ఓసారి ఎక్కడికైనా తొందరగా ఏదైనా ఓ అడవికో కొండ మీదకో వెళ్ళి మనం కూడా నిలబడి చూస్తే బాగుండు అనిపిస్తుంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నానండి, రామాయణాన్ని మీరు బాగా చదివితే మీకు పరిశీలనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది. తెలుసా అండి, మీరు అన్నిటినీ పట్టి పట్టి చూడడం మీకు అలవాటు అవుతుంది. అందులో ఉన్నటువంటి అందాన్ని ఆ సంతోషాన్ని మీరు జుర్రుకుంటారు, కానీ అది వికారంగానూ అసహ్యంగానూ ఉండదు. చక్కటి సుసంపన్నమైన హృదయంతో ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని అందంగా అభినందించి పరాశక్తి కృపగా మీరు చూడడం మీకు అలవాటు. అంతేగాని రావణ దృష్టితో కాదు, పరాశక్తి కృపగా పరాశక్తి ప్రసాదంగా లోకాన్ని చూడడం మీకు అలవాటు అవుతుంది. కాబట్టి మార్గానుగ శైల శైలవనానుసారి సంప్రస్థితి

ప్రతినాగశంకి మత్తో గజేంద్ర ప్రతి సన్నివృత్త. ఏమి ఊహ చేశారో ఆయన, యుద్ధం వెళ్ళడం, యుద్ధానికి వెళ్ళడం కోసమని ఒక రాజుగారు ఒక ఏనుక్కి అంబారీ వేసి పెద్ద ముఖానికి ఒక పెద్ద చాందిని లాంటి ఆభరణాలు పెట్టి అన్నీ పెట్టి సిద్ధంగా పెట్టారట. ఇప్పుడు అవన్నీ చేసేటప్పటికి ఆ ఏనుక్కి ఎప్పుడెప్పుడు యుద్ధానికి వెళ్తామా అని సంతోషంగా ఉంది. వర్షం వస్తే యుద్ధానికి వెళ్ళరు. పెద్ద వర్షం వచ్చింది. వర్షం వచ్చి దూరంగా ఎక్కడో గర్జన వినపడింది, మేఘ గర్జన. ఈ ఏనుగుట అంబారి ఊగిపోయేటట్టుగా పరిగెత్తుకుంటూ తాను భీంకరిస్తూ వెళ్ళింది. అంటే ఎదుటి సైన్యంలో ఉన్నటువంటి యోధులకు సంబంధించిన ఏనుగు ఒకటి యుద్ధానికి వచ్చేస్తోంది, నేను వెళ్ళకపోతే ఎలాగా అని అది కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అది మేఘం గర్జించింది, ఏనుగు కాదు కాబట్టి ఇది చాలా దూరం వెళ్ళి చూసింది, ఏనుగు కనపడలేదుట. ఓహో, నా చిత్తభ్రాంతి, యుద్ధం కోసం సిద్ధమై ఉన్నాను కదా, నా శత్రు సైన్యంలో ఏనుగు గర్జించినట్టు అనిపించింది అనిపించి ఇంత గబగబా వెళ్ళిన ఏనుగు మెల్లగా తొండం ఊపుకుంటూ తిరిగి వస్తుంది. మేఘ గర్జన విన్న యుద్ధ పుట్టేనుగు అలా వెళ్ళి తిరిగి వచ్చేస్తోంది. లక్ష్మణ చూసావా దాని పౌరుషం అంటారు రామచంద్రమూర్తి. క్వచిత్ ప్రగీత ఇవ షట్పదౌఘై క్వచిత్ ప్రనృత్త ఇవ నీలకంఠై క్వచిత్ ప్రమత్త ఇవ వారణేంద్రై విభాంత్యనేకాశ్రయిణో వనాంతాః. చూసావా ఇక్కడ తుమ్మెదలన్నీ ఝంకారం చేస్తూ సంగీత కచేరి చేస్తున్నాయి. మీరు కొన్ని కొన్ని క్షేత్రాలకు వెడితే ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఇలా వెళ్ళారనుకోండి, ఏదో సంగీతం జరుగుతుంటుంది. మీరు అక్కడి నుంచి వచ్చేసి ఇలా వెళ్ళారనుకోండి, ఏదో నాట్యం జరుగుతుంటుంది. గురువాయూరులో దేవాలయం బయట ఎప్పుడు ఏదో నాటకమో నాట్యమో ఏదో నృత్యమో ఏదో చేస్తుంటారు. వెంకటేశ్వర స్వాములో వెంకటాచలంలో ఆస్థాన మంటపంలో ఏదో జరుగుతుంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటాయి. అలా కాకుండా మీరు కొన్ని కొన్ని ఏదో తీర్థాలు జరుగుతున్నాయి అంటుంటారు, సంబరాలు జరుగుతున్నాయి, అమ్మవారి సంబరం అవుతుందంటారు. అలాంటి చోటుకి వెడితే ఇక్కడ ఒక కళాపరిషత్తులోనేమో నృత్యం జరుగుతుంటుంది, ఇంకొక చోట సంగీతం జరుగుతుంటుంది, ఇంకొక చోట ఏమో ఏదో పురాణం జరుగుతుంటుంది. అలాగట వానాకాలంలో అరణ్యం అంతా కూడా కచేరీలు జరుగుతున్నాయి. ఏం కచేరీలు అంటే ప్రగీత ఇవ షట్పదౌఘై, ఈ భ్రమరములన్నీ తుమ్మెదలన్నీ ఝంకారం చేస్తూ తిరుగుతున్నాయిట, అది పాట కచేరీట. చాలాసేపు పాటలు విన్నాం, కాసేపు డాన్స్ ప్రోగ్రామ్ చూద్దామని ఇలా వస్తే ఇంకొక చోటకి వెడితే క్వచిత్ ప్రనృత్త ఇవ నీల కంఠై, అక్కడ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయిట. కాసేపు మీరు ఆ డాన్స్ చూడొచ్చు. అయిపోయిన తర్వాత అబ్బా ఇది కాదు, కాసేపు ఏదైనా అలా మ్యూజియం లాంటిది చిత్ర విచిత్రమైన వస్తువులు చాలాసేపు చూడాలనిపించే వాటిని చూడాలనిపించింది అనుకోండి, క్వచిత్ ప్రమత్త ఇవ వారణేంద్రై, మదించిన ఏనుగులు ఆ వర్షంలో తడిసి నిలబడి ఉన్నాయిట గుంపులు గుంపులుగా, వాటిని చూడొచ్చుట. ఇలా అరణ్యం అంతా రకరకాల కచేరీలు వినోదాలు జరుగుతున్నట్టు ప్రకాశించట్లేదు ఈ పర్వత శిఖరం నుంచి చూస్తే లక్ష్మణ అంటారు. ఇలా ఆ వర్ష ఋతువుని గురించి వర్ణించి వర్ణించి వర్ణించి సూర్యాస్తమయం అయింది. సంధ్యావందనం చేయాలిగా, సూర్యాస్తమయం అయిందని ఎలా తెలుస్తుంది? చీకటిగా ఉంటుంది. ఎందుకటి? బయట నల్లటి మబ్బు కమ్మేసింది, ఇంట్లో వెలుతురు ఉండదు, అందుకని లైట్ ఏవే బయట మబ్బు ఏం కనపట్టలేదు అంటాడు ఆయన. అలా కటిక చీకటిగా ఉంది మబ్బుల వల్ల. సూర్యాస్తమయమైందని ఎలా తెలిసింది? రామచంద్రమూర్తి అంటారు, నిలీయమానైర్విహగై నిమీలద్భిశ్చ పంకజై వికసంత్యాచ మాలత్య గతోస్తం జ్ఞాయతే రవి. అక్కడ పక్షులన్నీ కూడా గూటికి వెళ్ళిపోతున్నాయి, అలాగే ఆ పద్మములన్నీ కూడా ముడుచుకుపోతున్నాయి, అలాగే సన్నజాజి పూలన్నీ సాయంకాలం వేళ విచ్చుకుంటున్నాయి. దీన్ని బట్టి సూర్యాస్తమయమైంది అని తెలుస్తోంది లక్ష్మణ, లేకపోతే అసలు తెలియదు అని ఆయన అంటారు. చూసావా వర్షాకాల వైభవం ఎంత అందంగా ఉందో. మనమైతే ఎప్పుడూ ఒకటే అనుభవిస్తాం. ఏమిటి అనుభవిస్తాం అంటే వాన వచ్చేస్తుంది, ఆఫీస్కి వెళ్ళాలి, ఎలా రెయిన్ కోట్ ఎక్కడుంది, అది ఎక్కడో మడత పెట్టి పెట్టేశాను, ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తే వాటర్ సర్వీసింగ్కి మళ్ళీ ఇవ్వాలేమో, బురద రోడ్లు చూస్తే గోతులు, టైంకి వెళ్ళాలి, ఎలా ఫైల్ ఉండిపోయింది. అసలు మనం ఆ ఋతువుని అనుభవించడం, ఆ ఋతువు ప్రకృతిని అనుభవించడం, ఆ అందాలు అనుభవించడం అన్నీ మానేసి కృతక జీవితమే. కనీసం కావ్య పఠనంలో పరకాయ ప్రవేశం చేసి అనుభవించినా అదొక గొప్ప ఆనందం. ప్రకృతిని పరిశీలించడం ఒక గొప్ప విద్య అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రకృతిని పరిశీలనం చేసి చిన్న చిన్న కవితలు రాస్తుంటే, నువ్వు ఇలాగే పరిశీలనం చేసి చక్కటి కవిత అల్లు

నువ్వు ఇంతకన్నా ఏమి చెయ్యక్కర్లేదు, నువ్వు విడిచిపెట్టారు కాబట్టి, స్వేచ్ఛనిచ్చారు కాబట్టి ఆయన విశ్వకవి అయి మహానుభావుడు, ఈ దేశానికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చారు. ప్రకృతి పరిశీలన అన్నది అంత గొప్పది. ఆ ప్రకృతి పరిశీలనలోంచే వ్యక్తి ఋషి అవుతాడు. ఋషి అవడం అంటే ఏమిటో తెలుసండి? ప్రకృతిని పరిశీలించి పరాశక్తి యొక్క అనుగ్రహంగా చూసేటటువంటి దృష్టికోణం ఎవరికి వస్తుందో వాడే ఋషి. నేను మీతో ఒక మాట చెప్తాను చూడండి. బకించంద్ర చటర్జీ అని ఉన్నారు ఆయన. మనం పాడేది నిజానికి ఒక్కటే అందులో, వందే మాతరం వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం అంటారు. నీటి గలగలలతో, ఎక్కడ చూసినా చెట్లతో పళ్ళతో నిండి ఉన్నటువంటి ఈ భరత భూమి భూమి కాదు, మాకు అన్నం పెట్టి నీళ్ళు ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్న మా అమ్మ. కాబట్టి వందే మాతరం, ఓ భరత మాత నీకు నమస్కారం. ఆయన ఋషి. ఆయనకి భరత భూమి కనపడలేదు, భరత భూమిలో భరత మాత కనపడింది. అలా తల్లితనాన్ని పరాశక్తిని చూడగలిగినటువంటి హృదయం మీకుంటే ప్రకృతిలో మీ చూపు తప్పు కాదు, అప్పుడది ఋషి యొక్క చూపు. అలా చూడకుండా ఎక్కడైనా ఏదైనా సొబగుగా కనపడితే తాను అనుభవించాలని కోరుకున్నాడు అనుకోండి, అది రావణ దృష్టి. దాన్ని మనిషి నియంత్రించుకోవాలి, అది తప్పు, అలా ఉండకూడదు. అందాన్ని అందంగా, సౌందర్యాన్ని సౌందర్యంగా అభినందించాలి, అది పరాశక్తి విభూతి. ఎక్కడెక్కడ ఏది అందమైందిన్నా, ఏది ప్రకాశవంతమైందిన్నా, మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడిది, నా తేజస్సు అంటాడు. ఓ ఈశ్వరాని తేజస్సు అని అభినందించి ఆనందించగలగాలి. కాబట్టి రామచంద్రమూర్తి అంటారు, ఉపకారేణ వీరోహి ప్రతికారేణ యుజ్యతే అకృతజ్ఞో అప్రతికృతో హంతి సత్వవతాం మనః. సుగ్రీవుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిజమే పాపం, ఎంత కష్టపడ్డాడు సుఖంగా సంతోషంగా గడపని, ఇతరుల కష్టాన్ని తాను అర్థం చేసుకుంటాడు రాముడు. వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా ఇలాగే భోగాల్లో మునిగిపోయి ఉండిపోతే కృతజ్ఞత అన్నది మరిచిపోయిన వాడు అవుతాడు, కృతజ్ఞుడు అవుతాడు. ఉపకారానికి ప్రత్యుపకారాన్ని మరిచిపోయిన వాడు అవుతాడు. అప్పుడు పెద్దల చేత శలాకింపబడడం, పెద్దల యొక్క నిందకి గురవుతాడు. అది తర్వాత ఇంకా ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఆ సుగ్రీవుణ్ణి విశ్రాంతి తీసుకొనిద్దాం. తొందరగా ఈ వర్షాకాలం విడిపోతే శరత్కాలం ప్రారంభమైన తర్వాత మనం విడదాం. అంటే ఓర్పు వహించడం అన్నది రాముడికి తెలుసు, ఇది తార చెప్పింది. ఊరికే తొందరపడిపోవడం వర్షాకాలం అయితేనేంటి, ఇంకోటి ఏంటి, ఏదో లేచిందే లేడికి ప్రయాణం అన్నట్టు మనం వెళ్ళిపోవలసిందే, రావణాసురుడి మీద యుద్ధం అలా అనడం. ఇప్పుడు బయలుదేరితే ఎంతమందికి ఇబ్బంది, కాబట్టి తన ఇబ్బందిని ఓర్చుకుంటాడు. ఈ ఓర్చుకునే గుణం రాముడిలోంచి తీసుకోవలసి ఉంటుంది. జాతి, ప్రత్యేకించి యువకులు దీన్ని తీసుకోవాలి. యువతీ యువకులు రామచంద్రమూర్తి ఇతరుల గురించి ఆలోచించే ధోరణి, ఇతరులు సుఖపడాలని ఆయన కోరుకునే విధానం, తన కష్టంలో ఉన్నా ఇతరులు సుఖంగా ఉన్నారని సుఖి తాను సంతోషించగలిగిన హృదయం, ఓర్పుతో తాను వీచి ఉండగలిగినటువంటి లక్షణం, ఇది నేర్చుకుంటే మీకు జాతి సుసంపన్నం అవుతుంది. అలా సుసంపన్నం కావాలి అంటే ఆబాలగోపాలము రామాయణం చదువుకోవాలి, రామాయణాన్ని వినాలి. కనుక ఇప్పుడు నేను మీతో ఒక శుభవార్త చెప్పవలసి ఉంటుంది. ఏమిటా శుభవార్త అంటే, ఒక శుభవార్త ఏమి, రెండు శుభవార్తలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకించి 16 సంవత్సరములు దాటి, 15-16 ఏళ్ళు దాటి 20 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించాలి అని హరిప్రసాద్ గారి యొక్క ఆజ్ఞ మేరకు నిర్ణయించాం. ఎందుచేత అంటే ఈ భవిష్యత్తు వాళ్ళదే, ఇంకా వాళ్ళకి ఇవాళ అయోమయ స్థితి ఎలా ఉందంటే, ఎందుకంటే పాపం చాలామంది పిల్లలు ఏదో ప్రశ్న వేస్తూ ఉంటారు నా దగ్గరికి వచ్చి, వాళ్ళకి పూజ అంటే ఏం చేసుకోవాలో తెలియదు, వాళ్ళకి అసలు ఈశ్వరుణ్ణి ఆరాధించి ఈశ్వరానుగ్రహాన్ని పొందడం అంటే ఎలా పొందాలో వాళ్ళకి తెలియదు. సరిగ్గా చెప్పేటటువంటి పెద్దవాళ్ళు ఇళ్లల్లో ఉండట్లేదు, ఎందుకనంటే వాళ్లే టీవీలు చూడడానికి సరిపోయే టైము, ఇంకా పిల్లలకి ఏం చెప్తారు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి నేర్పవలసినటువంటి అవసరం ఒకటి ఉంది, అది నా ఉద్దేశ్యంలో పూజ చేసుకోవడం అంటే ఇంకా ఉద్యోగం మానేసి చదువు మానేసి పూజ చేసుకోవడం కాదు,
ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి. వాళ్ళ పని ఏదీ వాళ్ళు మానకుండా

వాళ్ళు ఏవి ఎలా దృష్టికోణాన్ని మార్చుకుని ఈశ్వరానుగ్రహాన్ని పొందవచ్చు. అసలు పూజ అంటే ఎలా చెయ్యాలో, ఎంతసేపు చేస్తే పూజ అవుతుంది అన్న నిర్ధారణ ఉందా, ఈశ్వరుడు సంతోషించేటట్టు ఈశ్వరానుగ్రహం పొందడానికి వాళ్ళ జీవితాన్ని ఒక రోజు కార్యక్రమాన్ని వాళ్ళు ఎలా చెయ్యవలసి ఉంటుంది, నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు వాళ్ళ పనికి వాళ్ళు ఏమీ మార్చుకోక్కర్లేదు. స్కూల్కి వెళ్ళడం మానక్కర్లా, ఆఫీస్కి వెళ్ళడం మానక్కర్లా, ఉద్యోగాలు మానక్కర్లా, చదువులు మానక్కర్లా, సంసారాలు మానక్కర్లా, ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉంటూ ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చు. అది కేవలం ఉపన్యాసంగా కాకుండా ఒక బ్లాక్ బోర్డు ఒక చాక్ పీసు కూడా తీసుకుని వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇప్పుడు పంట వెయ్యగానే పంట రాదు కదండి, విత్తనాలు వేస్తే తర్వాత పంట వస్తుంది. వాళ్ళు అది నేర్చుకున్న అనుష్ఠానం మొదలు పెడితే వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కాబట్టి 16 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి 20 ఏళ్ళు దాటితే ఆ క్లాసులోకి తీసుకోవాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే అది పిల్లల భవిష్యత్తు కొరకు పిల్లల కొరకే నిర్దేశింపబడింది అంతే. కాబట్టి 16 నుంచి 20 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలకి ఒక ప్రత్యేకంగా ఎంసెట్ మే 14వ తారీఖున ఉందికే, అందుకని మే 14 వెళ్ళిపోయిన తర్వాత డేట్ అనౌన్స్ చేస్తాం. అది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎవరైనా దోషం లేదు, కానీ ఏజ్ లిమిట్ మాత్రం ఇన్ బిట్వీన్ 16 and 20. అది ఒక్క ఆడిటోరియం కెపాసిటీ, ఫ్రీగా కూర్చునేటట్టు, ఇరుక్కుని కూర్చునేటట్టుగా మాత్రం టోకెన్స్ ఇవ్వరు దానికి. అది ప్రయర్ టోకెన్ తోటే అడ్మిషన్, ముందు ఎవరు టోకెన్ తీసుకుంటారో లిమిటెడ్గానే ఇస్తారు టోకెన్స్, ఎందుకంటే అది రికార్డింగ్ కానీ షూటింగ్ కానీ ఏది అలౌ చేయను. అది పిల్లలకి అర్థమయ్యేటట్టు వాళ్ళ జీవితాలు సుసంపన్నమయ్యేటట్టు నేను వాళ్ళకి ఒక ఉపకారం చెయ్యగలిగితే ఈశ్వరుడు నాకు శ్వాసనిచ్చినందుకు నా జన్మ ధన్యత. కాబట్టి నేను ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేయడానికి ఇంకా ఏమి దానికి రికార్డింగ్ కానీ తర్వాత వినే అవకాశం కానీ షూటింగ్ కానీ ఇవేవీ అలౌ చేయను, అది కేవలం నేను ఆ పిల్లలు అంతే. అది ఆ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తాం, దానికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదోలా టోకెన్ తీసేసుకుందాం వెడితే పెడతారు లేకపోతే లేదనుకుంటే ఇంకొక పిల్లవాడి జీవితానికి సంబంధించిన విషయం. ఈశ్వరానుగ్రహం పరిపుష్టమైతే వాడి జీవితం సుసంపన్నం అవుతుంది, వాడు చక్కగా జీవితాన్ని అందంగా మలుచుకుంటాడు. కాబట్టి మనం ఏదో టోకెన్ తీసుకుని నిరుపయోగం చెయ్యొద్దు, వస్తారనుకుంటేనే తీసుకోండి. దానికి మంగళవారం నాడు ఏకాదశి మనకి తెలియకుండా 2వ శుభవార్తను అందులో కలుపుతున్నాను. చిత్రం ఏమిటంటే హరిప్రసాద్ గారు కూడా మర్చిపోయారు, ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి దేవాలయాన్ని స్థాపించి

0: క్లాసు అని ఏం పెట్టుకోకండి. రామనామాన్ని మించింది లేదు. పెద్దలు పిల్లలు అందరూ కూడా దానికి ఇక్కడికి వచ్చి రాయాలని అనుకోవద్దు. ఆ ఒక్క రోజు కోసమే సంపూర్ణ రామాయణాన్ని వింటున్నారు కాబట్టి మీ అందరూ శ్రద్ధతో ఏకాదశి ధన్యం చేసుకోవడానికి అందరూ కూడా ఒక 111 నామాలో 300 నామాలో అంతకన్నా వద్దు, అవి రాయండి చాలు. అది అందరం తలోకాయితం తీసుకుందాం, నేను కూడా తీసుకుంటాను. తీసుకుని మనందరం ఆ మంగళవారం నాడు మాత్రం ఆ ఏకాదశి తిథి ఉండగా రాసి రామచంద్రమూర్తి ఆలయం 35 ఏళ్ళైన సందర్భంగా మనందరం రామచంద్రమూర్తికి ఇచ్చుకునేటటువంటి గొప్ప కైంకర్యం ఆ రామనామాలు రాసినటువంటి కాగితాల్ని అక్కడ ఉన్నటువంటి ఆ పాత్రలోకి సమర్పిద్దాం. అది ఇలాగే ఇక్కడే పెట్టచ్చు. ఆ రోజున ఏకాదశి అందరూ చక్కగా తెచ్చి రామనామాల్ని సమర్పిస్తారు. కాబట్టి ఆ రోజున అంత గొప్ప రోజు కాబట్టి ఎలాగో విశేష ప్రసాదాన్ని హరిప్రసాద్ గారు మనం అడగకపోయినా చేయిస్తారు. ఆ పూజ అంటారా, పూజ చేస్తారు. పూజ అక్కడ చెయ్యబడ్డం కాదు, మనం ఏదో చెయ్యాలి కదా. వాచిక కాయిక మానసిక కైంకర్యములు నడుస్తాయి. చెయ్యి కదులుతుంది శ్రీరామ అంటూ శరీర కైంకర్యం, శ్రీరామ అని నోటితో అంటాం కాబట్టి వాచిక కైంకర్యం. శ్రీరామ అన్నప్పుడు శ్రీకారం చుట్టడంలో మనసు నిలబెట్టారు కాబట్టి మానసిక కైంకర్యం. మూడు నిలబెట్టారు కాబట్టి ఏకాదశి నాడు మీకు రామానుగ్రహం కలగడానికి పరిపుష్టం. అందుకని రామనామం రాయమన్నాను తప్ప నేను ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అదే పనిగా ఏదో చెప్తుండడం నా ఉద్దేశ్యం కాదు. అందుకే తక్కువే తీసుకోండి అని చెప్పాను. చక్కగా రేపు ఉపన్యాసం అయిపోయిన తర్వాత అందరికీ ఆ కాగితాలు అందేటట్టుగా మీరు ఏర్పాటు చేయండి. మనం అందరం ఏకాదశి నాడు రాయండి, ముందు రాయొద్దు. ఏకాదశి నాడు మీ ఇళ్లలో కూర్చుని రాసేసి తెచ్చి రామకైంకర్యంగా ఇక్కడ సమర్పిద్దాం. కాబట్టి ఈ మంగళవారం రామచంద్రమూర్తి బహుశ నేను అనుకుంటున్నాను మొన్నను ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ రామనామం రాయడం చూసి మురిసిపోయి అయిపోతోంది ఇంకా శుద్ధరకాండ యుద్ధకాండ అయితే రామాయణం అయిపోతుంది కదా అంటే ఆయనకి బెంగ ఆయన నిరంతరం చెప్పించుకోగలడు. కానీ మళ్ళీ ఓసారి పిల్లలందరూ రామనామం రాసిస్తే చూడాలని ఉందని సీతమ్మ అడిగి ఉంటుంది. అందుకే ఇప్పుడు జ్ఞాపకం చేసి నాపుర్రెకి ఈ బుద్ధి పుట్టించాడు ఆయన. కాబట్టి మనందరం చక్క రామనామం రాసి ఇక్కడ సమర్పిద్దాం. మంగళవారం ఏకాదశి నాడే ఆ రోజు రాత్రి ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆఫీస్ రూమ్లో టోకెన్స్ ఇస్తారు. ఇప్పుడే కదా చెప్పాను ఓర్పు అన్నమాట. క్యూ లైన్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఆ ఓర్పు కనపడాలి. పెద్దవాళ్ళు తీసుకున్నా పర్వాలేదు, పిల్లలు తీసుకున్నా పర్వాలేదు. వాళ్ళు నోట్స్ రాసుకోవడానికి అవసరమైతే వాళ్ళకి స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ సప్లై చేద్దామండి మనం. చేస్తే వాళ్ళు నేను బ్లాక్ బోర్డ్ మీద చెప్తూ ఉంటే వాళ్ళకి ఏది ఎందుకు ఎలా చెయ్యాలో వాళ్ళ పని మానుకోవలసిన అవసరం లేకుండా వాళ్ళు ఈశ్వరానుగ్రహాన్ని ఎలా పొంది జీవితాన్ని భగవదర్పితంగా ఎలా బ్రతకచ్చో వాళ్ళు కూడా పాయింట్స్ నోట్ చేసుకుని నోట్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే ఆ వచ్చిన విద్యార్థులందరూ నన్ను నేను ఇచ్చినటువంటి క్లాస్కి సంబంధించి నన్ను ప్రశ్న వేయచ్చు. నేను వాళ్ళకి ఎలా దాన్ని అలాగా సమకూర్చుకోవచ్చో నేను వాళ్ళకి ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. నా వాణి వల్ల ఒక్క పిల్లవాడో ఒక్క పిల్లో భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారనుకోండి, మా అమ్మ అంత కష్టపడి ప్రసవ వేదన పడి నన్ను కన్నందుకు ఆవిడ ప్రసవ వేదన ధన్యత పొందుతుంది. అంతకు మించి నాకే స్వార్థం లేదు. కాబట్టి దీనికి టోకెన్లు మంగళవారం నాడు ఇవ్వండి, చక్కగా తయారు చేసేసి ఇవ్వండి. చాలా లిమిటెడ్గా ఇవ్వండి, ఇరుక్కుపోయేటట్టు ఇవ్వద్దు. ఫ్రీగా కూర్చుని వాళ్ళు వినాలి. మంగళవారం నాడు సాయంకాలం టోకెన్స్ ఇస్తారు. ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ క్లాస్ ఎప్పుడు ఏ రోజు ఇది జరుగుతుంది అన్నది అన్న విషయాన్ని మీకు తొందరలోనే మళ్ళీ ప్రకటన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనందరం చక్కగా రామనామాన్ని పలుకుదాం. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము దారి నుంటిగ నడచు వారికి తోడు నీడే రామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము
0: కోరికొల

0: రణ చేసిన క్షేమమొసగును రామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
2: మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాభే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
3: విధాత వ్రాతానుసారం నా భక్తులు మరణించిన వారి ఆత్మలు నాలోనే లీనమవుతాయి. ఆత్మకు చావు లేదు రాదు అంటూ బాబా తన భక్తావళికి భగవద్గీత శ్లోకాన్ని తెలియజేశారు. శ్లోకాన్ని గానం చేసింది జేసుదాస్.

అష్టదిక్కులనే ముఖద్వారాలుగా, పంచభూతాలనే కంచుకోటలుగా భావించి వాటి మధ్య జీవించే బాబా ఓ కుష్ఠిరోగికి వర్షం నుంచి ఆశ్రయం కల్పించడానికి తొలిసారిగా పాడుబడ్డ మసీదులోకి ప్రవేశించారు. ఆ మసీదే కాలగమనంలో ద్వారకామాయిగా రూపొందింది. బాబా పాదస్పర్శతో మసీదు భువనాలయం కాబోతుంది అనే భావానికి సంస్కృత భాష్యం గల శ్లోకాన్ని యేసుదాసు తాదాత్మ్యంతో ఇలా పలికారు.

అన్ని ధర్మాల్లోనికి ఉత్తమమైనది దానం. అందులోనే నోరు లేని పశుపక్షాదులకు దానం చేయడం అత్యుత్తమమైన ధర్మం. ఈ సత్యాన్ని శ్లోక రూపంలో యేసుదాసు ఈ విధంగా మధురంగా పలికారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: ఇంట్లో కోడి పిల్లలను పెంచే వ్యాపారం చేయడం. కోళ్లు అద్భుతమైన ప్రోటీన్ వనరు, ఆదాయానికి కూడా. ఈజిప్ట్లో యువ కోడి పుంజుల మాంసానికి మార్కెట్లో బలమైన గిరాకీ ఉంది. గుడ్లు పెట్టే పెట్టెలని ఇళ్లలోనే ఉంచుతారు. ఇదంతా చిన్న తరహాలో జరుగుతుంది.
6: తన ఆదాయాన్ని పెంచుకోవాలని ఏ మహిళకైనా, ముఖ్యంగా ఇళ్లాళ్లకి, ఎన్నో పల్లెటూళ్లలో లాగానే ఇంట్లోనే కోళ్లని పెంచి అమ్మాలి. వీటికి మంచి మార్కెట్లున్నాయి. తొందరగా అమ్మేసి మంచి లాభాలు సంపాదించవచ్చు. రోగాలేవి తగలకపోతే ఇది లాభదాయకమే.
5: ఇంక్యుబేటర్లున్న స్పెషలిస్ట్ ఉత్పత్తిదారులు రోజు వయసున్న కోడి పిల్లలను రైతులకి తక్కువ ధరకే అమ్మినప్పటికీ, అంత చిన్న కోడి పిల్లలు దుర్బలమైనవి కాబట్టి అవి బతకడానికి ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి. అయినప్పటికీ ఒక కోళ్ల గూడులో కోడి పిల్లలకి అవసరమైన వాతావరణాన్ని సృష్టించి వాటికి తల్లి లేని లోటు తీర్చుతూ మీరు కూడా కోడి పిల్లల్ని పెంచవచ్చు. ఇమాన్ తన వర్గంలో ఒక నాయకురాలు. ఆమె క్రమం తప్పకుండా కోడి పిల్లల్ని ఒక గూట్లో పెంచుతుంది. మారే ఉష్ణోగ్రతలు, రోగాలు, వేటగాళ్ల నుంచి ఆ గూడు వాటికి రక్షణ కల్పిస్తుంది.
7: నేను రకరకాల కోళ్లని పెంచాను. రోజు వయసు పిల్లల నుంచి పెంచాను. 21 రోజుల వయసున్న పిల్లల్ని పెంచి అమ్మే ఆవిడ దగ్గర వాటిని కొన్నాను. 21 రోజుల వయసున్న వాటిని పెంచడం కన్నా రోజు వయసున్న వాటిని పెంచడమే లాభదాయకమని గుర్తించాను.
5: ఫయంలో ఇళ్ల కప్పుల మీద మహిళలు అమర్చిన గూళ్లని చూద్దాం. విజయవంతంగా కోడి పిల్లలను ఇంట్లోనే పెంచడానికి అవసరమైన ముఖ్య చర్యల్ని వాళ్ల నుంచి తెలుసుకుందాం. రోజు వయసు కోడి పిల్లల్ని కొనే ముందు బలమైన మంచి జాతివి దొరుకుతాయని మీకు బాగా నమ్మకమున్న చోటనే కొనడం మంచిది.
6: నేను అమ్మదలుచుకున్న మార్కెట్ ని బట్టి కోడి జాతిని ఎంచుకుంటాను. పెంచిన తర్వాత మాంసం అమ్మాలనుకుంటే బాగా బరువు పెరిగే రకాన్ని ఎంచుకుంటాను. ఒకసారి బాగా గుడ్లు పెట్టే రకాన్ని ఎంచుకుంటాను. చాలా రకాలున్నాయి. వాటన్నిటినీ ఒకే గూట్లో ఉంచి పెంచవచ్చు. ఆదాయం బాగుండాలి కాబట్టి 3 వారాల తర్వాత గుడ్లు పెట్టే రకాన్ని, మాంసం కోళ్లని వేరు చేస్తాను.
5: కోడి పిల్లలకి నిరంతరంగా సంరక్షణ కావాలి కాబట్టి వాటిని ఇంటికి దగ్గరలోనే పెంచాలి. తేలికగా వెచ్చబచ్చగల చిన్న గదినో గూటినో తయారు చేయాలి. అది పిల్లులు, ముంగిసెలు వంటి వేటాడే జంతువులు కోడి పిల్లల్ని వాటి మేతని ముట్టుకోకుండా, రోగాలు అంటించకుండా కాపాడాలి.
6: ప్రతి గూటికి కోడి పిల్లల సంఖ్య 1 ఉంటుంది. 50 కోడి పిల్లలు పట్టే గూట్లో 100 పిల్లల్ని

0: ఇరికించలేం కదా. అవి నొక్కుకుపోయి వేడెక్కి పోతాయి. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వలేదు. గూడు మరీ పెద్దదైతే వాటికి చల్లేస్తుంది. అవి పెరగడానికి తగినంత సైజులో గూడు ఉండాలి.
1: 3 వారాల వయసు తర్వాత ఒక చదరపు మీటర్లో 20 కోడిపిల్లలు పడతాయి. మీ గూడు బాగా పెద్దదైతే మీ కోడిపిల్లలకి మొదటి రోజుల్లో వెచ్చగా ఉండేలా దాన్ని ఏదైనా షీట్తో గాని ఇంకా దేంతోనైనా మూసి ఉంచాలి. దాని అంచులని బిగిస్తే ఎదుగుతున్న కోడిపిల్లలు తప్పించుకోకుండా ఉంటాయి. గూట్లో ఇంతకుముందు ఇంకేమైనా జంతువులను ఉంచితే వాటి మురికి పూర్తిగా పోయేలా నేలను శుభ్రం చేయాలి. గోడలు, నేల మీద సూక్ష్మక్రిములు లేకుండా డిసిన్ఫెక్ట్ చేయడానికి అయోడిన్ వాడవచ్చు. అయోడిన్ని నీళ్లలో కలిపి పల్చన చేయాలి. సీసా మూతలో 1 సెంటీలీటర్ వస్తుంది. దాన్ని 1/2 లీటర్ నీళ్లలో కలపాలి. ఘాటైన రసాయనక డిసిన్ఫెక్ట్లను వాడకూడదు. అవి కోడిపిల్లల ఊపిరితిత్తులకి హాని చేస్తాయి. గూటి లోపల చుట్టుపక్కల శుద్ధి చేయాలి. ఇప్పుడు నేల మీద 3 నుంచి 5 సెంటీమీటర్ల ఎత్తున రంపపు పొట్టు గాని, పీలికలు చేసిన గోధుమ గడ్డిని గాని పరచాలి. ఇది గూట్లో నేలని కోడిపిల్లలకి వెచ్చగా చేస్తుంది. వాటికి 3 వారాల వయసొచ్చి గూటిని వదిలే వరకు అది కోడిపిల్లల రెట్టలని పీల్చేస్తుంది. ఎదిగిన ఈకలు లేక కోడిపిల్లలకి తేలికగా చలివేస్తుంది. మొదటి 3 రోజులు వాటికి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. అవి చలికి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని పెట్టే గూడు తగినంత వెచ్చగా ఉండాలి. 1000కి పైగా కోడిపిల్లలున్న పెద్ద పెద్ద గూళ్లలో గ్యాస్తో పనిచేసే కేంద్రీయ హీటర్లు పెట్టవచ్చు గాని, తక్కువ సంఖ్య కోడిపిల్లలుండే గూళ్లకి కరెంటు హీటర్లు సరిగా సరిపోతాయి.
0: ఇది వరకు మా కోడి పిల్లల్ని చిన్న చిన్న వెదురు బుట్టల్లో పెట్టేవాళ్ళం. వాటికి బల్బులు కూడా ఉండేవి కాదు. బుట్టల్ని మా ఇళ్లలో మా పక్కనే ఉంచేవాళ్ళం. వాటి మీద ఒక దుప్పటి కప్పేవాళ్ళం. అయితే ఒక గూడుని కట్టటమే మంచిదని మాకిప్పుడు అర్థమైంది. అది కోడి పిల్లల కదలికల్ని అడ్డుకోదు. వాటికి మంచి బెడ్డింగ్ అవుతుంది. బుట్టల్లాగా వాటిని తడిగాని చలిగాని ఉంచదు.
1: వెచ్చబెట్టడానికి ఏ పద్ధతిని ఎంచుకున్నా 1 థర్మామీటర్ ని కొంటే గూట్లో ఉన్న ఉష్ణోగ్రత మీకు సరిగ్గా తెలుస్తుంది. కోడిపిల్లల ఎత్తుకి దాదాపు సమానంగా థర్మామీటర్ని అమర్చాలి. వైరు పొడవుగా ఉంటే కోడిపిల్లలకి చలిగా ఉన్నప్పుడు బల్బును కిందకు దించడానికి, వేడిగా ఉంటే పైకి ఎత్తడానికి వీలుగా ఉంటుంది. కింద దూగర మీద చేతులు పెట్టి చూస్తే గూడు వెచ్చగా పొడిగా ఉన్నది లేనిది తెలుస్తుంది. గాలి ఆడుతూ ఉండడానికి గూటి తలుపులు కిటికీలు తేలికగా తెరుచుకునేలా చూసుకోవాలి. కోడిపిల్లలకి ఎల్లప్పుడూ శుభ్రమైన మంచి నీళ్లుండాలి. అయితే నీళ్ల తొట్టెలు పెద్దవిగా లోతుగా ఉండకూడదు. కోడిపిల్లలు వాటిలో పడి మునిగిపోవచ్చు. ఒక సాధారణ సూత్రం ఏంటంటే 3 వారాల వయసు వచ్చే వరకు 10 కోడిపిల్లలకి రోజుకి 1 లీటర్ నీళ్లు సరిపోతాయి. మీరు పెంచే కోడిపిల్లల సంఖ్య పెద్దదైతే ఎక్కువ నీళ్లని శుభ్రంగా ఉంచే ఒక డ్రింకర్ ని కొనుక్కోవడం మంచిది.
0: అది వరకు ట్యూనా క్యాన్లు వంటి చిన్న డబ్బాల్ని వాడేవాళ్ళం. కోడిపిల్లలు మునిగిపోకుండా వాటిల్లో రాళ్లు పెట్టేవాళ్ళం. కానీ ఏదో రకంగా అవి చనిపోతూ ఉండేవి. ఇప్పుడు మేము డ్రింకర్లు కొన్నాం. వీటి వల్ల గూడు పొడిగా ఉంటుంది. నీళ్లు తేలిగ్గా ఒలికిపోవు. దాన్ని వాటి ముక్కుల ఎత్తులో ఉంచడంతో అవి మునిగిపోవడానికి, చలితో చనిపోవడానికి అవకాశం లేదు. ఎడంగా ఉంటూ నీళ్లు తాగేటప్పుడు ఒకదాంతో ఒకటి తొక్కుకోకుండా ఉంటున్నాయి. కొత్త డ్రింకర్లు వల్ల ఎక్కువ జాగా తక్కువ ఒత్తిడి ఉంటుంది.
1: కోడిపిల్లలని గూట్లోకి చేర్చిన రోజున రవాణా వల్ల అవి నిర్జలీకరమై ఉంటాయి కాబట్టి వాటికి మేత పెట్టడానికన్నా ముందు నీళ్లు పెట్టడమే ముఖ్యం. నీళ్లు మరీ చల్లగా ఉండకూడదని గుర్తుంచుకోండి. మొదటిసారి తాగడానికి తీయటి నీళ్లు పెట్టడం మంచిది. 1 లీటరు నీళ్లలో 1/2 చెంచాడు మలాసలు కలపాలి. పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చక్కెర కన్నా మలాసలే మంచివి. ఇది కోడిపిల్లలకి శక్తినిచ్చి వాటి పొట్టలని మొదటి మేతకి సిద్ధం చేస్తుంది. కొందరు మహిళలు బ్రూయర్స్ ఈస్ట్ ని వాడతారు. దీన్ని మొదటి రోజు మాత్రమే చేస్తే సరిపోతుంది. మొదటిసారి కోడిపిల్లలు నీళ్లు తాగిన తర్వాత అధిక పోషకాలున్న మేతని పెట్టాలి. ఆ మేత అవి బలంగా పెరగడానికి తోడ్పడుతుంది. ఎదిగిన కోళ్ల మేతలో పోషకాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాటిని పెట్టకపోవడమే మంచిది. ముఖ్యంగా మొదటి 3 వారాల్లో 23% ప్రోటీన్ కమర్షియల్ మేతని కొని పెట్టవచ్చు. ఇది వాటి ఎదుగుదలకి అవసరమైన పోషకాలను సరిగ్గా అందిస్తుంది. కోడిపిల్లల్ని చేర్చడానికి ముందు గూటిని సిద్ధం చేయడంలో చేపట్టవలసిన చర్యలని చూశాం. ముఖ్యమైన విషయాలని మరోసారి చూద్దాం. మీరు లక్ష్యంగా ఏ మార్కెట్ని ఎంచుకున్నారో నిర్ణయించుకుని నమ్మకమైన చోట నుంచే కోడిపిల్లల్ని కొనాలి. మీ ఇంటికి దగ్గరలో వెచ్చబడడానికి వీలుగా సురక్షితమైన ఒక చోటు

గూడు కట్టడానికి ఎంచుకోవాలి. గూటిలో కోడిపిల్లలు సరైన సాంద్రతలో ఉండేట్లు చూసుకోవాలి. పల్చటి అయోడిన్తో గోడలని నేలని డిసిన్ఫెక్ట్ చేయాలి. నేల మీద పొడిగా ఉండేందుకు రంపం పొట్టు కానీ గోధుమ గడ్డిని కానీ పరవాలి. శుభ్రమైన డ్రింకర్లని ఫీడర్లని అమర్చాలి. ముఖ్యంగా శీతాకాలంలో కోడిపిల్లల్ని పెంచుతున్నట్లయితే వెచ్చదనం కోసం లైట్ బల్బులని వాడాలి. మరీ చలిగా ఉంటే కోడిపిల్లలు చనిపోతాయి. మొదటి 3 రోజులు బాగా వెచ్చగా ఉండాలి. తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. కోడిపిల్లలు వచ్చిన రోజు వాటికి అధిక ప్రోటీన్ ఉన్న మేతని పెట్టే ముందు తీయటి నీళ్లని పెట్టాలి. కోడిపిల్లలని పెంచడం అంటే వాటి ఆరోగ్యానికి ఎదుగుదలకి తోడ్పడే. అందుకనే మంచి సర్వైవల్ రేట్ని సాధించడానికి చాలా మంది గూళ్ళని వాడతారు. రోజువైపున్న కోడిపిల్లలను పెంచడానికి చిన్న గూడుని కొనడంలో, అది విజయవంతమైన ఒక కుటుంబ వ్యాపారాన్ని చేయడంలో మొదటి అంచె కూడా.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియ తయ్యార్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగము విత్ మీ ఆర్జే హర్షి. మరి ఇవాళ ఆయుష్మాన్ బాబాలో ఏ వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. శరీరానికి రోగనిరోధక శక్తినిచ్చే ఆహారాన్ని పోషకాహారం అంటారు. దీన్నే సమతుల ఆహారం అని కూడా అంటారు. సమయానికి తగినంత తినటం, సరైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవటం చాలా అవసరం. లేదంటే పలు ఆరోగ్య సమస్యలకు గురి కావటం జరుగుతుంటుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే వ్యాధులను శరీరం ఎదుర్కోలేదు. దీంతో ఎన్నో సమస్యలకు గురవుతాం. మన వయస్సు ప్రకారం మనం సరిగ్గా తింటున్నామా అనే ప్రశ్న 30 ఏళ్ల వయసులో మనకు వస్తుంది. ఎందుకంటే సాధారణంగా మహిళలకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యే సమయం అది. మనం 40 పరిమితిని దాటినప్పుడు ఈ ప్రశ్న మరింత వస్తుంది. ఎందుకంటే అప్పటికి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి. వయసు ప్రకారం మన పోషక అవసరాలు మారుతాయా? అలా అయితే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు వయసు ప్రకారం మన ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. మనం తినే ఆహారం చాలా వరకు అలాగే ఉంటుంది, కానీ మనం ఉండే వయస్సు లేదా స్టేజ్ని బట్టి మనం తినే విధానం మారవచ్చు. చిన్నపిల్లవాడు రకరకాల ఆహారాలు తినటానికి ఇష్టపడతాడు, వయస్సు అటువంటిది. అదే బలహీనమైన దంతాలు ఉన్న వృద్ధులకు మెత్తటి ఆహారం అవసరం. వాటిలో పోషకాలు అధికంగా ఉండాలి, ఎందుకంటే శరీరానికి శక్తి కావాలి కాబట్టి. అదే గర్భిణి అయితే ఆమెతో పాటు బిడ్డ ఆరోగ్యంగా పెరగటానికి పోషకాహారం చాలా చాలా ముఖ్యం. పిండం పెరుగుదలకు పోషకాలు చాలా అవసరం. మీరిప్పుడు తింటున్న ఆహారం భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మన సమతుల్య ఆహారం తీసుకోవటం చిన్ననాటి నుంచి అలవాటు చేసుకోవాలి. మనం తినే ఆహారం మనం జీవించే సత్సంవత్సరాల సంఖ్యను నిర్ణయిస్తుంది, ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఏదో తిన్నాంలే అనుకుంటే దానికి తగినట్లే ఉంటుంది. మనం తినే ఆహారం చాలా వరకు అలాగే ఉంటుంది, కానీ మనం ఉండే వయస్సు లేదా స్టేజ్ని బట్టి మనం తినే విధానం మారవచ్చు. చిన్న పళ్ళతో ఉన్న పిల్లలు ప్లేట్పై ఎక్కువ రంగులను చూడటానికి ఒక పిల్లవాడు ఇష్టపడతాడు. బలహీనమైన దంతాలు ఉన్న వృద్ధుడికి మృదువైనది కావాలి, కానీ పోషకాలు అధికంగా ఉండే ఆహారం కావాలి. గర్భిణీ స్త్రీ శరీరం పిండం పెరుగుదలకు మరియు అభివృద్ధికి కొన్ని పోషకాలు కోరుతుంది. మీరిప్పుడు తింటున్నది తరువాతి సంవత్సరాలలో మీ జీవన నాణ్యతపై ప్రభావం చూపుతుంది. మనకి సమతుల్య ఆహారం అవసరం మనం తిరిగి ముందుగానే మొదలవుతుంది. మన వద్ద ఉన్న ఆహారం మనం జీవించే సంవత్సరాల సంఖ్యను కూడా నిర్ణయించగలదు. మరి ఏ వయసు వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఆ విషయాలు తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవన్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. చిన్న పిల్లలు తాము తినే ఆహారంలో రంగురంగులుంటే బాగా తినటానికి ఇష్టపడతారు. పిల్లలకి సమతుల్య ఆహారం ఇవ్వడం అంత సులభం కాదు. పోషకాలను ఆసక్తికరంగా కనిపించేలా రంగురంగుల ఆహార రూపంలో పరిచయం చేయడం వలన పిల్లలు ఆహారాన్ని తినటానికి ఆసక్తి చూపేలా చేస్తే వారు చక్కగా తినేస్తారు. దీంతో వారికి పోషకాలు చక్కగా అందుతాయి. చిన్నతనంలో పిల్లలలో వేగంగా శారీరక, సామాజిక మరియు అభివృద్ధి మార్పులు సంభవిస్తాయి. బాల్యం ప్రారంభ దశలలో శక్తి పెరుగుతుంది. పిల్లలకి ప్రోటీన్, అవసరమైన ఫ్యాటీ యాసిడ్ చాలా అవసరం. మెదడు చురుకుగా పనిచేయడానికి ఇది చాలా అవసరం. వారు కౌమర దశకు చేరుకున్నప్పుడు తప్పనిసరిగా కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ వంటి అవసరమైన ఖనిజాలను ఆహారంలో ఉండేలా తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాలని పోషకాహార నిపుణులు పాలన్ తెలిపారు. పిల్లలు ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆకర్షించడానికి ప్లేట్లు రంగురంగుల పండ్లు, కూరగాయలతో వారిని ఆకర్షించే షేపులు అలంకరిస్తే వారు చక్కగా తినేస్తారు. రంగురంగుల కూరగాయలతో శాండ్విచ్ తయారు చేసి ఇస్తే చక్కగా తినేస్తారు. పిల్లలకి అవసరమైన ప్రతి పోషకం ఉంటుంది. కూరగాయల్ని ఓ రోటీలో చుట్టి రోల్స్ లా తయారు చేసి ఇవ్వచ్చు. ఇలా పిల్లలకు ఆహారాన్ని ఆసక్తికరంగా తయారు చేసి ఇస్తే వారు ఇష్టంగా తింటారు. తద్వారా వారికి చక్కటి పోషకాలు అందుతాయని పాలన్ తెలిపారు. మరి 20 to 40 ఏళ్లలోపు వ్యక్తులు ఏం తినాలి అని ఆలోచిస్తున్నారా? పురుషులకు స్త్రీలకు వేర్వేరు పోషక అవసరాలు ఉన్న కాలం ఇది. ఎందుకంటే వారి పునరుత్పత్తి దశకు అవసరమైన ఆహారం తీసుకోవాలి. మగవారితో పోలి

చూస్తే ఇనుము మహిళలకు అధికంగా అవసరం ఉంటుంది. స్త్రీలు గర్భధారణ సమయంలోనూ ఆ తర్వాత బిడ్డకు చనుబాలు ఇవ్వటానికి పోషకాహారం చాలా అవసరం. తల్లిపాలు బిడ్డకు ఎంత ఆరోగ్యకరమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే తల్లికి పాలు ఎక్కువగా రావాలి అంటే పోషకాహారాలు, సూక్ష్మ పోషకాలు చాలా అవసరం. ఎక్కువ ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫాలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. పురుషులకు వారి శారీరక శ్రమ కారణంగా శక్తి అవసరాలు మహిళల కంటే ఎక్కువగా ఉంటాయి. శరీర నిర్మాణం లేదా జీవక్రియ స్థాయిలో స్త్రీ పురుషులకు తేడాలుంటాయని పాలన్ తెలిపారు. పిల్లలు మరియు 20-40 ఏళ్ళ వయసు గల వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. మరి 40 పైబడిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: After a short break, welcome back to Ayushman Bhava. 40 పైబడిన వారు ఏం తినాలి అని ఆలోచిస్తున్నారా? 40 ఏళ్లు దాటితే సరైన సమతుల్యత చాలా చాలా అవసరం. జీవక్రియ మార్పుల వల్ల పోషకాహారం చాలా చాలా అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వును ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అందుకే సరైన సమతుల ఆహారాన్ని డాక్టర్ల ద్వారా తెలుసుకొని తీసుకోవటంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మహిళలు హడావిడిగా ఏదొకటి తిని కడుపు నింపుకోవడం కాకుండా ఏం కావాలో అది మాత్రమే తినాలన్న నియమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నించాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతి ఆకు తదితరాలను వంటకాల్లో ఎక్కువగా చేర్చండి. అవి ప్రత్యేక రుచిని ఇవ్వడమే కాదు, తక్కువ కెలోరీలు అందిస్తాయి. ఒకేసారి ఎక్కువగా తినకుండా ప్రతి 2-3 గంటలకోసారి కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవాలి. అన్నిటికంటే మించి వండే వంటకాల్లో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వాటర్ తరచూ తాగుతుండాలి. పండ్లు, వేయించిన వేరుశెనగలు, మొలకెత్తిన గింజలు, నువ్వులు, అవిసెలు, రాగులు వంటి గింజలు తినాలి. ఆహారంలో మంచి ఫైటోన్యూట్రియంట్స్, మంచి యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవాలి. ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, అలాగే మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది అని డైటీషియన్స్ తెలిపారు. 40 ఏళ్ల తర్వాత హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీంతో ఎముకలు గుల్లబారుతాయి. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. అలాగే 40 ఏళ్లు దాటితే బీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధులను దూరంగా ఉంచడానికి అన్ని పోషకాలను కలిపి ఆప్టిమైజ్ చేసే సమతుల్య ఆహారాన్ని తీసుకునేలా చూసుకోవాలి. అలాగే 40 ఏళ్లు దాటితే మానసిక సంఘర్షణలు వస్తాయి. కాబట్టి ఆహారంలో మార్పులు అనివార్యం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా తృణధాన్యాలు తీసుకుంటే చక్కటి పోషకాలు అందుతాయి. వాటిలో మంచి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. నువ్వులు, అవిసెలు, గుమ్మడి గింజలు, చియా గింజలు తీసుకోవాలి. అవకాడో, బెర్రీలతో సహా పండ్లు, కూరగాయలు తినాలి. మరి 40 ఏళ్లు పైబడిన వాళ్ళు ఏం తినాలో తెలుసుకున్నారు కదా? వృద్ధులు ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: After a short break, welcome back to Ayushman Bhava. వృద్ధులు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం. వయసును బట్టి ఆహార నియమాలను పాటించాలి. యవ్వనంలో తిన్న తిండి వృద్ధాప్యంలో కూడా తీసుకుంటే జీర్ణ వ్యవస్థను కష్టపెట్టినట్లే. ఎందుకంటే యవ్వనంలో ఉన్నప్పుడు అవయవాలు చేసే పనితీరుకు వృద్ధాప్యంలో పనితీరుకు చాలా తేడా ఉంటుంది. కనుక ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వృద్ధుల్లో విటమిన్ డి, కాల్షియం, విటమిన్ బి12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం ఎక్కువ. కాబట్టి వృద్ధులు తక్కువ కొవ్వు పాల పదార్థాలు, ఆకుకూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్ డి, కాల్షియం లభిస్తుంది. ఇవి ఎముక పుష్టికి ఉపయోగపడతాయి. సీఫుడ్, తేలికైన మాంసం నుంచి విటమిన్ బి12 అందుతుంది. మలబద్ధకం సమస్య వృద్ధుల్లో చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం తీసుకుంటుంటే ఈ బాధ నుంచి తేలికగా బయటపడవచ్చు. వీటిలో పీచు సమృద్ధిగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్యలు ఉండవు. పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాలు తీసుకోవాలి. వీటిలో పొటాషియం కూడా ఉంటుంది. నూనె పదార్థాలు, వేపుళ్ళు తగ్గించడం చాలా మంచిది. ముఖ్యంగా నెయ్యి వంటి కొవ్వులు తగ్గించడం ఇంకా మంచిది. వృద్ధాప్యంలో వచ్చే అసౌకర్యాల కారణంగా కొంతమంది తమ భోజనాన్ని మానేస్తారు. సూక్ష్మ పోషకాల లోపం సంభవించే ప్రమాదం ఉంటుంది. ప్రోటీన్ లోపం ఉంటే శరీరంలో పగుళ్లు వస్తాయి. కాబట్టి కాల్షియం, ఐరన్ ఉండే పదార్థాలు తీసుకోవాలి. ప్రోటీన్లతో పాటు ఎముకలను బలోపేతం చేయడానికి విటమిన్ డి, కాల్షియం తప్పనిసరిగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. నమలడం సమస్యలు ఉంటే ఆహారాన్ని సాధ్యమైన మృదువుగా చేసుకుని తినాలి. సూప్ లాంటివి చక్కగా తాగవచ్చు లేదా ఒక కూరగాయలు పప్పును

కలిపి తినవచ్చు. కాల్షియం ఎక్కువగా ఉండే రాగి జావ చాలా మంచిది. అల్పాహారంలో చట్నీలో గింజలతో తయారు చేసుకోవచ్చు. ఏది ఏమైనా పోషకాహారం అనేది ఏ వయసులో ఉన్నా శరీరానికి చాలా చాలా అవసరం. కాబట్టి సమతుల ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఆయుష్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు. శరీరానికి పోషక సాంద్రతను పెంచుకొని ఆరోగ్యంగా జీవించేలా జాగ్రత్తలు

రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

ఎవరు మిక్కిలి ఓరిమి గలవారో, న్యాయవర్తనం కలవారో, ప్రతిజ్ఞా పాలనము గావించుకునివారో, పరోపగారులో అట్టివారు ధనము లేనివారేనను సేవింపదగినవారో.

0: अमच्छे भाग्यवंतं स्तुवन्तिः।
1: ఇంట్లో భార్య పుత్రులు ధనవంతుడైన వానిని ప్రభువును వలె గౌరవిస్తారు. వీధిలో బంధువులు స్నేహితులు అతనిని యాజమాని వలె మన్నన చేస్తారు. సభలలో అయితే ధనికుడు మహాపండితుని వలె గౌరవించబడతాడు. అంతా ధనమున్న వానిని స్తుతి చేసేవారే.

అతిథి, బాలుడు, స్త్రీ, రాజు, అల్లుడు ఈ ఐదుగురును గృహస్థు యొక్క అర్ధస్థితిని పరిగణించరు. అనగా గృహస్థు డబ్బు లేనివాడేనను, ఆయనను ఒత్తిడి చేయరాదని వీరు దయతలచరు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
3: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. లిజనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.

0: शुचिः सहि शुचि न मृत्वारि शुचिः शुचिः.
1: శుచిగా అనేక విషయాల్లో ఉండవచ్చు. అన్నింటిలోనూ అర్ధశుచిత్వమే గొప్పది. మట్టితో తోమి నీళ్లతో కడిగి శుచిగా ఉండటమే కాదు, శుచి అంటే ఎవరు ధనం విషయమున శుచిగా అనగా తనది కానిదానిని ఆశించక దూరంగా ఉంటున్నాడో అతడే శుచి, శౌచవంతుడు.
0: ఉత్తమం స్వార్జితం

స్వాంఛిత ధనముతో జీవయాత్ర గడుపుట ఉత్తమ పక్షం, పిత్రార్జితముతో జీవితము గడుపుట మధ్యమ పక్షం, సోదరుల సంపాదనపై బ్రతుకుచుండుట అధమస్థితి. ఇక అధమాధమైనది స్త్రీల ధనముతో జీవించియుండటయే.

వేదములే బ్రాహ్మణ తత్వమునకు మూలం, గృహిణియే గృహమునకు మూలం, కృషియే ధాన్యమునకు ఉత్పాదకం, ధనమే జగద్వ్యవహారమునకు మూలం. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫీట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులు

0: కు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్,
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1993.
2: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
3: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
2: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

0: FM 90.4.
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపి, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని అభినయ గేయాలు వింటారు.
3: పిల్లలు, అభినయ గేయాలంటే మీకు ఇష్టమేగా? నాకు తెలుసు, మీరంతా అప్పుడే ఆటలు పాటల కోసం సిద్ధమైపోతున్నారని. మరి ఆలస్యం దీనికి, వెంటనే మొదలుపెట్టేద్దాం. ముందుగా మీకు నేను ఆల గేయాన్ని వినిపిస్తాను, వినండి మరి.

బ్రహ్మాండంగా పాడారర్రా. ఒకటికి ఒకటి కలిపితే రెండవుతుంది. ఇది చిన్న కుడికన్నమాట. దీన్నే ఒకటి ఒకటి రెండు అనే గేయంగా నేర్చుకుందామా?

పిల్లలు, మనం నేర్చుకున్న గేయం ద్వారా ఒకటికి ఒకటి కలిపితే రెండు అంటూ కూడిక నేర్చుకున్నాం గదా. ఇప్పుడు తీసివేతను కూడా ఇంకో గేయం ద్వారా నేర్చుకుందాం. ఆ గేయాన్ని ఇప్పుడు వినిపిస్తాను, వినండి.

0: బావుంది కదా చిలకల తీసివేత గేయం. ఇందులో ఒక్కటి కూడా లేకపోతే మిగిలింది ఏమీ లేదు. అదే సున్నాగా చెప్తామని పిల్లలు మీరు బాగా తెలుసుకున్నారుగా. ఆడుతూ పాడుతూ చిన్ని చిన్ని అభినయ గేయాల ద్వారా చిన్నపిల్లల్లో చదువుపై ఆసక్తిని కలిగించవచ్చు. ఆడించి పాడించడం ద్వారా ఎన్నో విషయాల్ని బోధించవచ్చు. వారికి శారీరక వ్యాయామాన్ని కూడా పెంపొందించవచ్చు. ఇంకొన్ని అభినయ గేయాల్ని ఇంకో కార్యక్రమంలో నేర్చుకుందాం, సరేనా?
1: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని అభినయ గేయాలు విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మేకపోతు గాంభీర్యం అనే పాఠం వింటారు.
2: ఏంటి వల్లి అలా రొప్పుతూ వస్తున్నావే? అన్నయ్యడి
3: వెనకాల వస్తున్నాడు.
2: అడుగో, రానే వచ్చాడు. ఏరా శ్రీను, చెల్లి అంత భయంతో వణికిపోతూ వచ్చింది, ఏమైంది?
3: ఏం లేదు మాయా, దారిలో ఒక పిల్లరౌడి మమ్మల్ని బెదరగొట్టాలని చూశాడు. నేను కరాటే రంకె వేసేటప్పటికి వాడు పరుగు తీశాడు.
2: కరాటేనా నువ్వా? నీకు అసలు కరాటే రాదు కదరా. అయితే మేకపోతు గాంభీర్యాన్ని చూపావన్నమాట.
3: అదేంటి మాయా, నన్ను మేకపోతుతో పోలుస్తావేంటి?
2: తప్పేముంది?
3: మేకపోతు గాంభీర్యం అంటే ఏంటి మాయా, చెప్పవా?
2: అబ్బో, చెప్పకుండా వదిలేటట్లేరే. సరే వినండి. అనగనగా ఒక గ్రామంలో ఒక మేకల కాపరి ఉండేవాడు. అతని దగ్గర చాలా మేకలు ఉండేవి. ఆ మేకల మందలో ఒక మేకపోతు ఉండేది. అది ఎలా ఉంటుందో తెలుసా వల్లి? పెద్ద గడ్డంతో, వాడి కొమ్ములతో, చూడగానే మనం భయపడేటట్టుగా ఉంటుంది. దానికి తోడు దానికి డాబు డాంబం కూడా ఎక్కువే, అంటే గర్వం ఎక్కువ అన్నమాట. అది అస్తమానం మేకల మంద నుండి విడిగా తిరుగుతూ కాపరివాణ్ణి విసిగించేది. ఒకరోజు ఆ కాపరి మేత కోసం మేకల మందను ఒక అడవికి తోలుకెళ్ళాడు. ఆ మేకపోతు, అబ్బా ఈ కాపరి అస్తమానం హై హై హై హై అని అదిలిస్తూనే ఉంటాడు, కాసేపు కూడా హాయిగా ఉండనివ్వడం అని అనుకుని ఎలాగైనా సరే వీడి చెరం నుండి తప్పుకొని హాయిగా స్వేచ్ఛగా వెళ్ళిపోవాలని ఆ సమయం కోసం ఎదురు చూస్తుంది.
3: మరి మేకపోతు కాపరి బారి నుండి తప్పించుకొని పోయిందా మాయా?
2: అదే, ఆ రోజు మంద నుండి మెల్లిగా నక్కి నక్కి కాపరివాణ్ణి ఏమార్చి మంద నుండి తప్పుకొని పోయిందా మేకపోతు.
3: ఎక్కడికి వెళ్ళింది మాయా?
2: మేకపోతు మంద నుండి తప్పుకొని అలా అడవిలోకి వెళ్ళి అడవిలోని పక్షుల కిలకిలా రావాలు వింటూ, అబ్బా ఎంత హాయిగా ఉందో, ఇక ఆ కాపరి బాధ నాకు లేనే లేదు. ఈ పచ్చటి చెట్లు ఎంత బాగున్నాయో, అమ్మో పచ్చగడ్డి ఎంత ఉందో, కన్నుల విందుగా ఉంది, నా మేతకు దిగులే లేదు. అదిగో కోయిలలు కూడా మధురగానం చేస్తున్నాయి. ఈ చెట్ల నీడల్లో పచ్చగడ్డి మేస్తూ హాయిగా పడుకుంటా, అబ్బా ఈనాటికి నా కోరిక తీరింది అనుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది.
3: భలే భలే, మేకపోతు కాపరి బారి నుండి భలేగా తప్పించుకుందే.
2: కాపరి బారి నుండి అయితే తప్పించుకుంది, కానీ చీకటయ్యే కొద్దీ దానికి ఎక్కడ తలదాచుకోవాలనే సమస్య వచ్చింది. భయం లేని చోటు కావాలి కదా, అందుకే అది భద్రమైన స్థలం కోసం అడవంతా తిరిగి తిరిగి తిరిగి చివరకు ఒక కొండ గుహలోనికి వచ్చి చేరింది.
3: ఆ కొండ గుహలో మరి ఏ జంతువు లేదా మాయా?
2: ఆ కొండ గుహలో ఉండే సింహం ఆ సమయానికి బయటకు షికారుకెళ్ళింది.
3: ఇక మేకపోతుకు భయం లేదన్నమాటగా?
2: సింహం ఆ సమయంలో లేదు, కానీ కాసేపటికి ఆ గుహలోకి రానే వచ్చింది.
3: అయ్యో పాపం,
2: సింహం బాగా కడుపు నిండా తిన్నదేమో గుహలోనికి పోయి హాయిగా పడుకుందాం అనుకుంది. లోనికి వెళ్ళి చూసింది కదా, దానికి తన గుహలో మరో జంతువు ఉండడం కనిపించింది. గుహంతా చీకటిగా ఉంది, అందువల్ల అది ఏ జంతువో సింహానికి అంత స్పష్టంగా కనిపించలేదు. కానీ ఆ జంతువు కళ్ళు మాత్రం మిలమిలా మెరుస్తూ కనిపించాయి. ఇదేదో పెద్ద జంతువులా ఉందనుకుని ఏం చేయాలో తోచక ఆ జంతువుకు కనబడకుండా ఒక పక్కగా ఉండాలనుకుంది.
3: పాపం మేకపోతుకు సింహాన్ని చూడగానే

0: అంత భయమేసిందో ఏమో.
1: భయమే ఇది మరి. సింహం గుహలోకి రాగానే మేకపోత గుండె గుబగుబలాడింది. అయితే సింహం తన వైపు రాకుండా ఉండడం చూసి మేకపోతు ధైర్యాన్ని కూడదీసుకొని ఎలాగైనా సరే ఏదో ఉపాయంతో సింహం బారి నుండి తప్పించుకోవాలనుకుంది. తెల్లవారే వరకు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని మెదలకుండా కదలకుండా బెరుకు భయం బయటపడకుండా

0: దాని చూపు సింహానికే భయం వేసేటట్టున్నాయి. అందుకే మేకపోతుని తనకు తెలియని బలమైన జంతువేదో అనుకుంది సింహం.
1: భలే భలే, మేకపోతుకు మంచి ఛాన్సే దొరికింది తప్పించుకోవటానికి.
0: మేకపోతు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే సింహం వెంటబడి వేటాడుతుందిగా. అందుకే మేకపోతు ఆ సింహం కూడా తనలాగే జంకుతుందని, దాన్ని అదిరేటట్లు చేసి తప్పుకోవాలనుకుంది. తనలోని భయం వణుకు బయటపడకుండా గొంతు మార్చి సింహంతో, ఏయ్ ఎవరు నువ్వు అని గద్దించింది. ఆ గద్దింపుకు సింహం భయపడుతూ, నేను సింహాన్ని, నన్ను మృగరాజు అంటారు అంది. అనగానే మేకపోతూ, ఓహో నీవే నా సింహానివి, మృగరాజువా, నా అదృష్టం పండిందన్నమాట. అబ్బా, ఈ గడ్డం పేడ ఈ నాటితో వదిలిపోతుంది. ఈనాటికి 1000 ఏనుగుల్ని 100 పులుల్ని చంపేయడం పూర్తయింది. ఒక్క సింహాన్ని చంపే వరకు గడ్డం తీయను అనే నా దీక్ష ఇక పూర్తయినట్లే. ఇప్పుడే నిన్ను చంపి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటా అంటూ ముందుకాళ్ళు రెండూ పైకెత్తి దూకబోయింది. అది చూసిన సింహం హడిలిపోయి ఒకటే పరుగులు తీసింది.
1: మృగరాజైన సింహం అలా పరిగెట్టడం ఆశ్చర్యంగా ఉంది మాయా.
0: మేకపోతూ, అమ్మయ్యా బ్రతికిపోయాను అనుకొని ఊపిరి పీల్చుకొని, అడవిలో ఇలా ఒంటరిగా ఉండడం క్షేమం కాదు అనుకొని తానుండే మేకల మందును వెతుక్కుంటూ వెళ్ళి మేకల మందును చేరుకొని, అమ్మయ్యా బ్రతుకు జీవుడా అనుకుంది.
2: మేకపోతూ మంచి తెలివైంది మాయ్యా, అందుకే సింహం బారి నుండి తప్పించుకోగలిగింది.
1: తెలివైన మేకపోతు అనొచ్చుగా మాయా, మేకపోతు గాంభీర్యం అని ఎందుకనాలి?
0: ఎందుకంటే మేకలు చాలా భయంతో సాధు జీవితాన్ని గడుపుతాయి. పులి సింహం అంటే భయపడతాయి కూడా. వాటి సహజ గుణానికి భిన్నంగా ఈ మేకపోతు భయాన్ని దగ్గరకు రానియకుండా ధైర్యంగా, లోపల భయం ఉన్నా బయటకు మాత్రం బింకంగా దర్పాన్ని చూపింది. అందుకే మేకపోతు గాంభీర్యం అన్నారు. ఆ పిల్లలు, మేకపోతు ఎలా డాబు డంబం ప్రదర్శించిందో గమనించారా?
1: మాయా, మేకపోతు డాబు డంబంతో 1000 ఏనుగుల్ని 100 పులుల్ని చంపానంది కదా, ఒక సింహాన్ని చంపాలని ప్రతిజ్ఞ చేశానంది కదా, నిజంగా వాటిని చంపిందా మాయా?
0: ఏం లేదు, అలా అది సమయానుకూలంగా మాట్లాడింది అంతే. సరేనరా, ఈ కథ ద్వారా మీరేం నేర్చుకున్నారో చెప్పండి.
2: తెలివిగా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవాలి.
1: అచ్చ మేకపోతులాగా అంతే కదా మాయా?
0: నిజమే, బలహీనులు కూడా తెలివిగా బలవంతుల బారి నుండి తప్పించుకోవడం అన్నమాట. చూడండి, మేక చాలా చిన్న జంతువు, ఏ చిన్న శబ్దానికైనా భయపడే తత్వం కలది. అలాంటి మేక పొరపాటున సింహం లాంటి క్రూర మృగానికి దాని గుహలోనే చిక్కినప్పటికీ తెలివిగా సమయానుకూలంగా గాంభీర్యాన్ని ప్రదర్శించి అపాయాన్నించి తప్పించుకుంది.
1: మేకపోతు గాంభీర్యం చూపేవాళ్ళు మనుషుల్లో కూడా ఉంటారా మావయ్యా?
0: ఎందుకుండరు, పరిశీలించి చూస్తే మనకు మన పరిచయస్తుల్లోనే తారసపడతారు. ఆలోచించండి.
1: జ్ఞాపకం వచ్చింది. మరేమో, రాము లేడా వాడు తన చెల్లెలు డ్యాన్స్ చేస్తుందని, పాట పాడుతుందని గొప్పలు చెప్పేవాడు. మేమందరం వాళ్ళ చెల్లెలు పుట్టినరోజున వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పుడు మేమందరం ఒక పాట వాడి చెల్లితో పాడించామని అడిగాం. వాడేమన్నాడో తెలుసా మామయ్యా? మా చెల్లెలు తన పుట్టినరోజు తానే పాడుకుంటుందేమిటి, మీరు పాడాలి కానీ, మరో మాట మా చెల్లి పాట వినిపిస్తుందని తప్పించుకున్నాడు.
2: మరే అన్నయ్య, మా శిరీష వాళ్ళ నాన్న బంధువులు వచ్చారని డాబుగా డబ్బు అప్పు తెచ్చి గొప్పగా ఖర్చు పెట్టాడంట, దాంతో పాపం వాళ్ళు అప్పుల పాలైపోయారు.
0: చూసారా, ఒక్కొక్కసారి డాబు డంబంతో ప్రమాదాలు ఎలా వస్తాయో.
2: మరి మేకపోతు డాబు డంబంతోనే సింహం బారి నుండి తప్పించుకుంది కదా.
0: అవునవును, అవతలి వారి నుంచి తప్పించుకోవడానికి డంబం చూపినా తప్పులేదు. కానీ అనవసరంగా డంబాన్ని చూపి శిరీష వాళ్ళ నాన్నలాగా కష్టాలు తెచ్చుకోకూడదు. బలహీనులైన బలవంతుల బారి నుండి ఉపాయంతో మేకపోతులాగా గాంభీర్యం చూపించి తప్పించుకోవచ్చు. ఏమిటి విన్నారుగా, దేనికైనా సమయస్ఫూర్తిని ఉపయోగించి మెలగడం అవసరం. అవును, ఇంతకీ కథ మీకు నచ్చిందా?
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక విద్యార్థుల కోసం తెలుగులోని అభినయ గేయాలు, మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని మేకపోతు గాంభీర్యం.

0: FM 90.4.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
2: జై హింద్ గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే

0: నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా హై తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రశాంత్.
3: నేను మీ విజయ. బిజినెస్ మరి ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని, ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థని ఒక కొత్త మలుపు తిప్పిన మరొక అద్భుతమైన చారిత్రక ఘట్టం ఈ జూన్ 18వ తేదీన దాగుంది. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఉన్న కలామజూ నగరంలో చెకర్ మోటార్స్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన సుప్రసిద్ధ చెకర్ టాక్సీలు 1923 జూన్ 18 మొట్టమొదటిసారిగా ప్రజల కోసం రోడ్ల మీద నడపడం మొదలుపెట్టారు. పసుపు మరియు నలుపు రంగుల కాంబినేషన్తో ఒక ప్రత్యేకమైన డిజైన్తో వచ్చిన ఈ టాక్సీలు అమెరికన్ రవాణా సంస్కృతిలోని ఒక సరికొత్త సంచలనాన్ని సృష్టించాయి.
2: ఆటోమొబైల్ చరిత్రలో ఇదొక ఐకానిక్ మైలురాయమా. ఈ చక్ర టాక్సీలు వాటి మన్నికకి, విశాలమైన సిట్టింగ్ సౌకర్యానికి, ప్రయాణికులకి అందించిన అద్భుతమైన భద్రతకి అప్పట్లోనే ఎంతో పేరుగాంచాయి. ముఖ్యంగా న్యూయార్క్, షికాగో వంటి పెద్ద పెద్ద నగరాల్లోని వీధుల్లో దశాబ్దాల పాటు ఈ టాక్సీలే రవాణా రంగాన్ని ఏలాయి.
3: ఇక ప్రపంచ వైద్య శాస్త్ర చరిత్రలోని అత్యంత అప్రమత్తతను, సవాల్ను విసిరిన ఒక భయంకరమైన మహమ్మారి ఉనికిని శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించినది ఈ జూన్ 18వ తేదీ. మానవ రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేసే ప్రాణాంతక ఎయిడ్స్ రోగాన్ని 1981 జూన్ 18 అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న సాన్ ఫ్రాన్సిస్కో నగర వైద్యులు మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేక వ్యాధిగా గుర్తించారు. ఆ రోజుల్లో సమాజానికి ఎంతో కొత్తదైన ఈ వ్యాధి లక్షణాలను, తీవ్రతను అంచనా వేయడానికి ఈ గుర్తింపు వైద్య ప్రపంచానికి ఒక గట్టి హెచ్చరికలా నిలిచింది.
2: ప్రపంచ ఆరోగ్య చరిత్రని పరిశీలిస్తే ఇదొక అత్యంత కీలకమైన, విషాదకరమైన మైలురాయి. శాన్ ఫ్రాన్సిస్కో వైద్యులు ఈ వ్యాధి యొక్క తీవ్రతని పసిగట్టిన తర్వాతే ప్రపంచ వ్యాప్తంగా దీని మీద పరిశోధనలు ఊపందుకున్నాయి. హెచ్ఐవి వైరస్ దీనికి కారణమనే నిజాన్ని కనుక్కోగలిగారు. ఆ తర్వాత కాలంలో ఈ మహమ్మారిన బారిన పడకుండా ఉండడానికి ప్రపంచ దేశాలు అవగాహన కార్యక్రమాలు, నివారణ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాయి. వైద్య శాస్త్రంలో సరికొత్త మందుల ఆవిష్కరణకి, అదేవిధంగా ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంచడానికి ఈ జూన్ 18వ తేదీ ఒక పునాదిగా నిలిచిపోయింది.
3: ఇక అలాగే విశ్వాంతరాళంలోకి తీసుకెళ్లిన మొట్టమొదటి అమెరికా రోదసి యాత్రికురాలిగా సాలీ రైడ్ 1983 జూన్ 18 సరికొత్త రికార్డు సృష్టించింది. ఛాలెంజర్ స్పేస్ షటిల్ ద్వారా అమెరికాలోని నాసా సంస్థ తరపున ఆమె చేపట్టిన ఈ అంతరిక్ష ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది మహిళలకి సైన్స్ మరియు సాంకేతిక రంగాల్లో ముందడుగు వేయడానికి ఒక గొప్ప స్ఫూర్తినిచ్చింది.
2: అవునమ్మా, అంతరిక్ష చరిత్రలో అదొక మరుపురాని మైలురాయి అనే చెప్పుకోవాలి. కేవలం 32 ఏళ్ల వయసులోనే అంతరిక్షంలోకి అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలైన అమెరికన్ వ్యోమగామిగా కూడా సాలీరైడ్ అప్పట్లో రికార్డు సృష్టించారు. అంతరిక్ష నౌకలో రోబోటిక్ చేతిని ఉపయోగించి ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే అత్యంత సంక్లిష్టమైన బాధ్యతలను ఆమె ఈ మిషన్లో విజయవంతంగా నిర్వహించారు.
3: ఈ కళని మన తెలుగు నేల నుండి ఢిల్లీ రాజకీయాల వరకు వెళ్లి దేశ పరిపాలనా రంగంలో తనదైన ముద్ర వేసిన ఒక గొప్ప రాజకీయ ధృవతారను మనం ప్రత్యేకంగా స్మరించుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో విశేష సేవలందించిన ప్రముఖ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు 1921 జూన్ 18 జన్మించారు. ఎంతో హుందాగా, విలువలతో కూడిన రాజకీయాలు చేసిన అరుదైన నాయకుల్లో ఆయన ఒకరు.
2: అవునమ్మా, పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు పార్లమెంటు సభ్యుడిగా సుదీర్ఘ కాలం పాటు నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా ఎన్నో కీలక బాధ్యతలు కూడా నిర్వహించారు.
3: ఇక అలానే దక్షిణ భారత చలనచిత్ర రంగంలో తన విలక్షణమైన నటనతో మైమరిపించే రూపంతో యావత్ భారతదేశ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఒక సుప్రసిద్ధ నటుడి పుట్టినరోజు ఈరోజు. మరి 90s లో మరి యువతకు డ్రీమ్ బాయ్ గా నిలిచిన ప్రముఖ నటుడు మోడల్ అరవింద స్వామి మరి 1970 జూన్18 జన్మించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన మొదటి సినిమాతోని తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు.

0: రోజా, బొంబాయి వంటి సంచలన చిత్రాల ద్వారా ఆయన దేశవ్యాప్తంగా అశేష ప్రజాదరణ పొందారు. కేవలం నటుడుగానే కాకుండా ఆయన జీవితంలో ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా కూడా మారి వ్యాపార రంగంలో కూడా తన ప్రతిభని నిరూపించుకున్నారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ వెండి తెరపైకి రీఎంట్రీ ఇచ్చి ధృవ వంటి చిత్రాలలో అత్యంత స్టైలిష్ విలన్ గా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ బుల్లి తెరపై టీవీ వ్యాఖ్యాతగా కూడా రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా దూసుకుపోతూ ఉన్నారు.
1: మలయాళ భాషల్లో మరి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటి, నిర్మాత ప్రియారామన్ 1974 జూన్ 18 జన్మించారు. సాంప్రదాయబద్ధమైన పాత్రలకైనా, ఆధునిక భావాలున్న పాత్రలకైనా ఆమె తన నటనతో పరిపూర్ణమైన న్యాయం చేశారు.
0: మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో శుభ సంకల్పం చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వెండి తెరపైనే కాకుండా ఆ తర్వాత కాలంలో టెలివిజన్ రంగంలో కడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ ధారావాహికల్లో వైవిధ్యమైన నటన్ని కనబరిచారు. కేవలం నటిగా మాత్రమే పరిమితం కాకుండా ఒక నిర్మాతగా మారి బుల్లి తెరపై విజయవంతమైన సీరియళ్లన్నీ నిర్మిస్తూ నేటికీ పరిశ్రమలో ఎంతో చురుకుగా కొనసాగుతూ ఉన్నారు.
1: ఇకలని భారతదేశ విముక్తి కోసం సాగిన స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ గారి పిలుపునందుకుని ఉత్సాహంగా కదంతొక్కిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకుడేటి శ్యామలాంబ గారు 1953 జూన్ 18 భౌతికంగా మనకు దూరమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.
0: అవునమ్మా, పాలకోడేటి శ్యామలాంబ గారు గాంధేయవాదానికి ఆకర్షితురాలై ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి ఉద్యమాల్లో ముందంజలో నిలిచారు. దేశం కోసం పోరాడుతూ బ్రిటిష్ ప్రభుత్వ ఆగ్రహానికి గురై రాయివెల్లూరు, అదేవిధంగా కన్ననూరు జైళ్లలో కఠినమైన జైలు శిక్షను కూడా అనుభవించిన ధీర వనిత ఆవిడ. కేవలం స్వాతంత్ర పోరాటమే కాకుండా సమాజంలో మహిళల విద్యాభివృద్ధి కోసం, ఖాదీ ప్రచారం కోసం ఆమె చేసిన కృషి ఎనలేనిది.
1: ఇక తెలుగు, సంస్కృత భాషల్లో అఖండ పాండిత్యం సంపాదించి మహామహోపాధ్యాయ బిరుదును అందుకున్న గొప్ప కవి, విమర్శకుడు, నాటకకర్త వేదం వెంకటరాయ శాస్త్రి గారు 1929 జూన్ 18 భౌతికంగా మనకు దూరమయ్యారు. తెలుగు నాటక విమర్శ రంగానికి, గ్రంథ పరిష్కరణకు ఆయన చేసిన సేవలు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
0: వెంకటరాయ శాస్త్రి గారు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆయన సృష్టించిన అమర నాటకం ప్రతాపరుద్రీయం. ఆ నాటకంలో ఆయన ప్రవేశపెట్టిన యుగంధర మంత్రి పాత్ర, పేరిగాడు అనే జానపద పాత్రలు తెలుగు నాటక చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచిపోయాయి. పాత్రోచిత భాషా విధానాన్ని, అంటే ఏ పాత్రకు తగ్గట్టుగా ఆ భాషను ఉపయోగించే పద్ధతిని నాటకాల్లో ప్రవేశపెట్టిన విప్లవాత్మక నాటకకర్త అయిన.
1: ఇకలని తెలుగు భాషా వికాసానికి, చారిత్రక పరిశోధనలకు తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ సాహిత్యవేత్త, పరిశోధకుడు కండవల్లి లక్ష్మీరంజనం గారు 1986 జూన్ 18 కన్నుమూశారు. అలానే మన తెలుగు నాటక రంగాన్ని నలుదిశలా విస్తరింపజేస్తూ నటుడిగా, దర్శకుడిగా, విమర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన గండవరం సుబ్బిరామిరెడ్డి గారు కూడా 2017 జూన్ 18 భౌతికంగా మనకు దూరమయ్యారు.
0: కండవల్లి లక్ష్మీరంజనం గారి విషయానికి వస్తే ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తూ ఎందరో పరిశోధకుల్ని తీర్చిదిద్దారు. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, అదేవిధంగా సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి. ఇక నెల్లూరుకు చెందిన గండవరం సుబ్బిరామిరెడ్డి గారు నాటక ప్రదర్శనతోనే ఆగిపోకుండా ఎన్నో అద్భుతమైన నాటక సమీక్షలు, విమర్శలు రాసి నాటక రంగానికి ఒక కొత్త దిశని చూపించారు.
1: చరిత్ర పుటల్లో ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ విశేషాల ముచ్చట్లను మరిక్కడితో ముగిస్తూ ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మనం తీసుకోపోయి ఆ ముఖ్యమైన టాపిక్లోకి వెళ్లే ముందు మరి మన రేడియో విష్ణు శ్రోతలందరి కోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి.

0: ప్రజా సంక్షేమం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మంచి పాట అయితే వినేశారు కదా. మరి ఈ రోజు ఒక అద్భుతమైన రోజు, నీకు తెలుసా మాదేంటో?
2: ఏంటది?
1: ప్రపంచ వ్యాప్తంగా ఒక సరదాల పండుగ చేసుకుంటూ ఉంటారు, అదే అంతర్జాతీయ విహార దినోత్సవం, అంటే ఇంగ్లీష్ లో ఇంటర్నేషనల్ పిక్నిక్ డే అన్నమాట.
2: ఓకే, పిక్నిక్. మరి ఆ ముక్క వినపడలే కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరి ముఖాల్లోనూ ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందనుకో. అసలు మన చిన్నప్పుడు పిక్నిక్ లేదా వన భోజనాలు అంటే అదొక పెద్ద ఇంటర్నేషనల్ ట్రిప్ లా ఫీల్ అయిపోయేవాళ్ళం కదా.
1: కరెక్ట్ అమ్మా. ఇప్పుడంటే పిక్నిక్ అంటే పెద్ద పెద్ద రిసార్ట్లకు వెళ్లడం, 5 నక్షత్రాల హోటల్లో తినడం అనుకుంటున్నారు. కానీ అప్పట్లో పిక్నిక్ అంటే చాలా సింపుల్, కానీ 100 రెట్లు ఎక్కువ సరదా. ఊరి చివరున్న మామిడి తోటలోకో లేదంటే చెట్టు గట్టునున్న రావి చెట్టు నీడకో వెళ్లేవాళ్ళం. ఇంట్లో ఉండేదాన్ని బట్టి అమ్మలు పులిహారు, దద్దోజనమో, కొబ్బరన్న లాంటివి వండి పెద్ద పెద్ద క్యారేజీల్లో సర్దిచ్చేవాళ్ళు. ఆ తోటల్లో చేపలు వేసుకుని అందరం కలిసి తింటుంటే అమృతం తింటున్నట్టే ఉండేది కదా.
2: అవునన్నయ్య, తిండి ఒక ఎత్తైతే అక్కడ ఆడే ఆటలు ఇంకొక ఎత్తు. మరి ఇళ్లలో ఆడే అష్టాచమ్మ, వామన గుంటలు కాకుండా మరి తోటల్లోకి వెళ్ళాక దొంగ పోలీస్, దాగుడు మూతలు, కరెంట్ పాస్, అబ్బో చెట్ల చుట్టూ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయేవాళ్ళం అనుకో. ఇక అలసట వస్తే ఆ చెట్ల నీడలోని హాయిగా కాసేపు జోగుతూ నిద్రపోవడం. అసలు ఆ రోజులు ఫోన్లు లేవు కదా, అందుకే అందరి కళ్ళు మనుషుల మీదే, ఆటల మీదే ఉండేవి.
1: ఇప్పుడు పిక్నిక్ వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? వెళ్లిన 5 నిమిషాలకి ఇక్కడ సిగ్నల్ రావట్లేదురా, వైఫై పాస్వర్డ్ ఏంటి అని వెతుక్కుంటూ ఉంటారు. ఆఖరికి అందమైన ప్రకృతిని పక్కన పెట్టి తింటున్న ప్లేట్ ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టే హడావుల్లోనే సగం టైం అయిపోతుంది. ప్రకృతిని కళ్ళారా చూడడం మానేసి కెమెరా లెన్స్ ద్వారా చూసే రోజులు అనుకోండి.
2: అవునన్నయ్య, మరి అంతర్జాతీయ విహార దినోత్సవం మనకి గుర్తు చేసేది కూడా అది. రోజువారి యాంత్రిక జీవితం నుంచి, ఆఫీస్ టెన్షన్ నుంచి, ఆ కాంక్రీట్ జంగిల్ నుంచి కాసేపు బయటపడమని ప్రకృతి మనల్ని పిలుస్తోంది. కాసేపు ఆ ఫోన్లని పక్కన పెట్టి పచ్చటి చెట్ల మధ్య చల్లటి గాలిని ఆస్వాదిస్తూ మనకిష్టమైన వాళ్లతో మాట్లాడటమే అసలైన పిక్నిక్. ఆ నిష్కల్మషమైన నవ్వులు, ఆ పలకరింపులే మనసుకి నిజమైన రీఛార్జ్.
1: 100% నిజమమ్మా. ఈ అంతర్జాతీయ విహార దినోత్సవం రోజున మన శ్రోతలందరికి ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకోకర్లేదండి, దూరాభారాలు కూడా వెళ్ళక్కర్లేదు. కనీసం ఈ రోజు సాయంత్రం మీ ఇంటి పక్కనున్న పార్కుకో లేదంటే మీ ఇంటే టెర్రస్ పైకో ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి. అమ్మ చేత కొంచెం పులిహార చేయించుకుని అందరూ ఒకే చోట కూర్చుని తింటూ పాత జ్ఞాపకాల్ని ముచ్చటించుకోండి. ఆ ఆనందం ముందు ఏ లగ్జరీ ట్రిప్పులు సాటి రావండి.
2: అసలు మన చిన్నప్పుడు ఈ పిక్నిక్ అనగానే స్కూల్ రోజుల్లో తీసుకెళ్లే స్కూల్ ఎక్స్కర్షన్ గుర్తొస్తుంది. అబ్బో, టీచర్లు స్కూల్లో వచ్చే వారం పిక్నిక్ వెళ్తున్నాం అని అనౌన్స్ చేయగానే ఆ రోజంతా క్లాసులో పాఠాలు అసలు బురకెక్కేవే కావనుకో.
1: అసలు రాత్రి నిద్ర కూడా పట్టేది కాదు. తెల్లవారుజామున లేచి ఆ కొత్త జత బట్టలు వేసుకుని వాటర్ బాటిల్ మెళ్ళలో తగిలించుకుని అందరికంటే ముందే స్కూల్ గేట్ దగ్గర నిలబడేవాళ్ళం. ఇక టూరిస్ట్ బస్ రాగానే విండో సీటు కోసం మనం పడే ఆరాటం, ఒకరినొకరు తోసుకుంటూ బస్ ఎక్కే ఆ హడావుడి గుర్తొస్తే ఇప్పుడు భలే నవ్వొస్తుంది కదా.
2: అవునన్నయ్య, మరి విండో సీట్ గొడవలు మామూలుగా ఉండేవి కావు కదా. ఇక బస్సు కదిలిన దగ్గర నుంచి డ్రైవర్ అంకుల్ పక్కన నిలబడి ప్రతి దానికి హారన్ కొట్టమని ఆయన్ని ఓదరగొట్టేవాళ్ళం. ఇక బస్సులోనే అంత్యాక్షరి ఆటలు, చప్పట్లు కొడుతూ పాటలు పాడటం, క్లాసులో అసలు మాట్లాడని ఒంటరి పిల్లలు కూడా ఆ పిక్నిక్ బస్సులో ఫుల్ జోష్లోకి వచ్చేసేవాళ్ళు.
1: మనతో పాటు క్లాస్ టీచర్ కూడా ఆ రోజు చాలా సరదాగా మారిపోయేవాళ్ళు. స్కూల్లో అంత సీరియస్ గా ఉండే పీటీ సార్ కూడా పిక్నిక్ స్పాట్ కి వెళ్ళాక మనతో పాటు కలిసి క్రికెట్ ఆడడం లేదంటే చెట్టు కొమ్మలకి ఉయ్యాలు కట్టి ఊపడమో చేస్తుంటే అబ్బా మా సారి ఎంత మంచాడో కదా అనిపించేది.
2: ఇక మధ్యాహ్నం అయ్యేసరికి అందరం ఒక పెద్ద చెట్టు కింద లైన్ గా కూర్చునేవాళ్ళం. మరి ఎవరింట్లోంచి తెచ్చిన క్యారేజీలు వాళ్ళు ఓపెన్ చేసి మరి మమ్మ నిమ్మకాయ పులిహోర చేసింది చూడు, మరి మా ఇంట్లో దొండకాయ ఫ్రై చేశారు రుచి చూడు అంటూ ఒకరి ప్లేట్లలోంచి ఇంకొకరు లాక్కుని తింటుంటే ఆ రుచే వేరు. ఆ రోజుల్లో ఫ్రెండ్స్ మధ్య కులమతాలు, కల్మషాలు ఉండేవి కావు, కేవలం ఆకలి, అమాయకత్వపు రుచులు మాత్రమే ఉండేవి.
1: ఎగ్జాక్ట్లీ అమ్మా. ఆ బస్సు దిగి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ బొమ్మ లేదంటే అక్కడ కొన్న రంగురాళ్ళు పట్టుకుని మొహం అంతా నల్లగా మాడిపోయినా కళ్లల్లో ఒక పెద్ద యుద్ధం గెలిచినంత సంతోషం. ఇంటికి రాగానే అమ్మకి నాన్నకి అక్కడ చూసిన ప్రతి చిన్న విషయాన్ని గంటల తరబడి కథలు కథలుగా చెప్పేవాళ్ళం.
2: మరి అప్పట్లో ఆ పిక్నిక్ లు మనకి ప్రకృతిని చూపించడమే కాదు, క్లాస్ రూమ్ దాటి బయట ప్రపంచంలో అందరితో ఎలా కలిసిమెలిసి ఉండాలో కూడా నేర్పించేవి. మరి అంతర్జాతీయ విహార దినోత్సవం సందర్భంగా మన శ్రోతల చిన్ననాటి స్కూల్ టూర్ల జ్ఞాపకాలను మరోసారి దట్టిలేపినట్లయింది కదా.
1: అవునమ్మా, అప్పటి పిక్నిక్ ముచ్చట్లు పక్కన పెట్టి ఒక్కసారి ఇప్పటి ట్రెండ్ కనుక చూస్తే మాత్రం అంత రివర్స్ అయిపోయింది అనుకో. ఈ రోజుల్లో విహారయాత్ర అంటే ఊరి చివరి

0: హోటల్కి వెళ్ళడం కాదు, ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్కి ఫ్లైట్ టికెట్లు, లగ్జరీ ప్యాకేజ్లు బుక్ చేసుకోవడం అయిపోయింది. థాయిలాండ్ అను, మలేషియాను, దుబాయ్ అను నెలల ముందే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు జనాలు.
1: ఇప్పుడు విహారయాత్రలకు వెళ్లే ముందు మరి బ్యాగ్లు సర్దుకోవడం కంటే ఎక్కువ ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరిగి టూర్ ప్యాకేజీలు ఏమున్నాయో చూసుకుంటున్నారు. మరి 3 నైట్స్ 4 డేస్ అంటూ ఆ ప్యాకేజ్ వాడు ఏ టైంకి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఒక గొర్రెల మందల వెళ్లడం, వాడు చూపించిన చోట 5 నిమిషాలు నిలబడి ఫోటోలు దిగడం, ఇదే ఇప్పటి టూర్ అయిపోయింది.
0: అందులోనూ ఈ ఫారెన్ ట్రిప్పులు వెనకుండే అసలైన పరమార్థం ఏంటో తెలుసా? సోషల్ మీడియా. అక్కడికి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించడం కంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఫీలింగ్ ఎక్సైటెడ్ అని ఒక పోస్ట్, ఆ తర్వాత లండన్ బ్రిడ్జ్ ముందు, ప్యారిస్ ఈఫిల్ టవర్ ముందు నిలబడి రోజుకి 50 రీల్స్, 100 స్టోరీలు పెట్టడం, ఆ ట్రిప్లో ఉన్నంతసేపు ఫోన్కి ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్లు వచ్చాయో చూసుకోవడానికే సరిపోతుంది అనుకో.
1: ఇక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్తారు, తీరా అక్కడికి వెళ్ళాక కూడా మన ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడుందా అని వెతుక్కుని అదే పప్పన్నం రోటి తింటారు. మరి మన చుట్టుప్రక్కల మన దేశంలోనే చూడాల్సిన అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, పచ్చటి అడవులు, అందమైన కొండలు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి కేవలం స్టేటస్ కోసం విదేశాలకు వెళ్లేవాళ్లే ఎక్కువైపోయారు ఈ రోజుల్లో.
0: 100% నిజమమ్మా. అప్పట్లో రూపాయి ఖర్చు లేకుండా కేవలం అమ్మ చేసిన పులిహార క్యారేజీతో పొందిన ఆనందం, ఈ రోజు లక్షల రూపాయలు పెట్టి ఫారిన్ ప్యాకేజీలు బుక్ చేసుకున్నా దొరకట్లేదు. ఎందుకంటే అప్పట్లో ట్రిప్లో ఆత్మీయత ఉండేది, ఇప్పుడు కేవలం ఆడంబరం మాత్రమే కనిపిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పావనయ్య. మరి టెక్నాలజీ, డబ్బు పెరిగి మనల్ని ప్రపంచం నలుమూలలకి తీసుకెళ్ళుండొచ్చు, కానీ మనసుకి ప్రశాంతతనిచ్చే ఆ పాత వనభోజనాల మధ్యాన్ని మాత్రం ఏ ఫారెన్ ట్రిప్ కూడా రీప్లేస్ చేయలేదు. టూర్ అనగానే అందరికీ ఎక్కడెక్కడో ఉన్న విదేశీ లోకాలు, ఫారెన్ లొకేషన్లు గుర్తొచ్చేస్తాయి. కానీ మన దేశంలో, అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాశ్మీర్ని తలపించేలాంటి అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఉదాహరణకి మన విశాఖ జిల్లాలో ఉన్న అరకులోయ తీసుకుంటే ఆ కొండలు, ఆ ఘాట్ రోడ్ ప్రయాణం, ఆ చుట్టూ ఉండే కాఫీ తోటల పరిమళాలు, అబ్బా స్విట్జర్లాండ్ కంటే ఏమైనా తక్కువ తిందా?
0: కరెక్ట్ అమ్మా. శీతాకాలం వచ్చిందంటే చాలు, ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన లంబసింగిలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకి పడిపోతాయి. ఉదయాన్నే లేచి చూస్తే ఆ దట్టమైన మంచు తెరలు, ఆ చలి, ఫారిన్ కంట్రీస్లో ఉండే స్నోఫాల్ అనుభూతిని మనకి ఇక్కడే పక్కనే పరిచయం చేస్తూ ఉంటాయి. కేవలం ఇవేనా, పాపికొండల మధ్య గోదావరి విహారం, హార్స్లీ హిల్స్ అందాలు, తలకోన జలపాతాలు, ఇలా ఒకటా రెండా ప్రకృతి మనకి ఎన్నెన్నో ఆభరణాలని తొడిగింది. సో లిజనర్స్, మరి ఇంటర్నేషనల్ పిక్నిక్ డే సందర్భంగా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదండి, మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి.

0: ప్రజా సంక్షేమానికి.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
2: ఇకలానే మరి లక్షల రూపాయలు తగిలేసి వీసాల కోసం లైన్లలో నిలబడి అంత దూరం వెళ్లే కంటే హాయిగా మన కుటుంబంతో కలిసి ఒక చిన్న కార్ వేసుకుని అరకు కోనలకు లంబసింగి మంచు వీధులకు వెళ్తే వచ్చే కిక్కే వేరనుకో. అక్కడ లభించే ఆ వేడివేడి బ్యాంబో చికెన్, ఆ గుమగుమలాడే అరకు కాఫీ తాగుతూ చుట్టూ ఉన్న గిరిజన సంస్కృతిని, వాళ్ళ ఆత్మీయతని చూస్తుంటే మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది.
1: అవునమ్మా, మన దేశంలో ప్రకృతి అందాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కేవలం లొకేషన్లు మాత్రమే ఉండవు, ఆ లొకేషన్ల వెనుక ఎంతో చరిత్ర, మన సంస్కృతి, మన మనుషుల ఆప్యాయతలు కూడా తోడవుతాయి. అందుకే ఫారెన్ ప్యాకేజీల వ్యామోహంలో పడకుండా మన చుట్టూ ఉన్న ఇలాంటి అందమైన ప్రదేశాలను ఎంచుకుంటే మనకి తక్కువ ఖర్చులో అద్భుతమైన విహార యాత్ర దొరుకుతుంది. పైగా మన దేశ పర్యాటక రంగానికి కూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం.
2: 100% నిజం. మన ఇంట్లోనే ఒక అందమైన నందనవనం పెట్టుకుని పక్కింటి తోటలోకి వెతుక్కుంటూ వెళ్ళినట్లుంటుంది ఇప్పటి వేళ పరిస్థితి. ఈ అంతర్జాతీయ విహార దినోత్సవం రోజున మరి మన శ్రోతలందరూ కూడా మన దేశంలోని ఇలాంటి అద్భుతమైన ప్రకృతి ప్రదేశాలని సందర్శించాలని ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా.
1: కరెక్ట్ అమ్మా. ఇప్పటి వరకు మనం విహార యాత్రలో ఆనందాలు అందాల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ మధ్య కాలంలో విహార యాత్రల పేరుతో జరుగుతున్న మోసాల గురించి కూడా మన శ్రోతల్ని ఖచ్చితంగా మనం అప్రమత్తం చేయాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, కేవలం 5,000 అరకు టూర్, 10,000 గోవా ప్యాకేజ్ అంటూ కళ్ళు చెదిరే ఆఫర్లతో రంగురంగుల యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. తీరా ఆ ఆశతో బుక్ చేసుకుంటే కానీ అసలు రంగు బయటపడదు.
2: నిజమే అన్నయ్య, ఈ మధ్య ఇలాంటి ఆన్లైన్ ట్రావెల్ మోసాలు చాలా ఎక్కువైపోయాయి. లగ్జరీ హోటల్ రూమ్స్ చూపిస్తామంటారు, తీరా అక్కడికి వెళ్ళాక ఏదో ఒక చిన్న సత్రం లాంటి గదిస్తారు, ఇక 3-స్టార్ భోజనం అంటారు. తీరా చూస్తే రోడ్డు పక్కన ప్యాకెట్ అన్నం చేతిలో పెడతారు. అన్నింటికంటే ఘోరం ఏంటంటే మరి కొన్ని దొంగ వెబ్సైట్లు, నకిలీ ట్రావెల్ ఏజెన్సీలు తక్కువ ధరకే ఫారెన్ టూర్లంటూ అమాయకుల దగ్గర అడ్వాన్సులు వసూలు చేసి రాత్రికి రాత్రే బోటు తిప్పేస్తున్నాయి.
1: అవునమ్మా, ఆ యాడ్స్ లో ఫ్రీ సైట్ సీయింగ్ అని రాస్తారు. తీరా అక్కడికి వెళ్ళాక, సార్ ఆ కొండ చూడాలంటే విడిగా టికెట్ కొనాలి, ఈ జలపాతం చూడాలంటే విడిగా పర్మిషన్ ఫీజు కట్టాలి అంటూ హిడెన్ చార్జెస్ అన్ని బయటకు తీస్తారు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న విహారయాత్ర కాస్త ఈ గొడవలతో ఒక పెద్ద తలనొప్పి యాత్రలా మారిపోతుంది.
2: మరి విహారయాత్రలకి ప్లాన్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆన్లైన్ లో ఏది పడితే అది చూసి మోసపోకూడదు. ప్రభుత్వం గుర్తించిన లేదా ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్న పెద్ద ట్రావెల్ కంపెనీల ద్వారానే బుకింగ్స్ చేసుకోవడం సురక్షితం. అలానే బుక్ చేసుకునే ముందే ఆ ప్యాకేజీలు ఏమేమి వస్తాయి, వేటికి విడిగా కట్టాలి అనే విషయాలు కూడా పూర్తిగా అడిగి తెలుసుకోవాలి.
1: డబ్బులు పోతే ఎలాగో అలాగే సంపాదించుకోవచ్చమ్మా, కానీ కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపాల్సిన ఆ కొన్ని రోజులు ఇలాంటి మోసాల వల్ల టెన్షన్ తో గడిస్తే ఆ మానసిక క్షోభని తట్టుకోవడం చాలా కష్టం. టెక్నాలజీ యుగంలో ఎంత అప్డేటెడ్ గా ఉన్నామో ఇలాంటి సైబర్ మోసాల పట్ల కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి.
2: ఈ మోసాలకు ఎత్తైతే మన చుట్టాలందరినీ కలిపి గ్రూప్ టూర్ అని ఒక పెద్ద ప్లాన్ వేసుకుని వెళ్తాం చూడు. మరి అక్కడ జరిగే చిన్న చిన్న గొడవలు ఇంకొక ఎత్తు. విహారయాత్రకి వెళ్లేది మనశ్శాంతి కోసం, కానీ అక్కడికి వెళ్ళాక ఈ చుట్టాల సర్దుబాట్లు చూస్తుంటే ఆ మానసిక ప్రశాంతత కాస్త పోయి ఆ విహారయాత్ర కాస్త విషాద యాత్రలాగా లేదంటే ఒక యుద్ధ యాత్రలాగా మారిపోతుందనుకో.
1: 100 పాళ్ళు నిజమమ్మా, అదొక పెద్ద సైకాలజీ టాపిక్. అసలు 10 చుట్టాలు కలిశారంటే అక్కడ 10 మనస్తత్వాలు ఉంటాయి. ఉదయాన్నే టూర్ బస్సు ఎక్కే దగ్గర మొదలవుతుంది హడావుడి. అసలు ఒక చుట్టం ఏమో తెల్లవారుజామునే 5 రెడీ అయిపోయి హాల్లో కూర్చుంటారు, ఇంకో చుట్టం ఏమో 8 బాత్రూంలోంచి బయటికి రారు. ఇక అక్కడే చిన్నగా గుసగుసలు, మొహాలు మార్చుకోవడాలు స్టార్ట్ అయిపోతాయి. వాళ్ల వల్లే మనకు టైం అయిపోతుంది అని ఒకరంటే వీళ్ళకి ఎప్పుడూ ఇంతే కాస్త కూడా ఓపిక లేదు అని ఇంకొకళ్ళు.
2: ఇక అంతటితో ఆగుతుందా? ఇక హోటల్లో రూములు కేటాయించేటప్పుడు ఇంకో పెద్ద డ్రామా నడుస్తుంది. మరి మాకు ఏసీ సరిగ్గా పనిచేయని రూమ్ ఇచ్చారు, బావగారికి మాత్రం మంచి వ్యూ ఉన్న రూమ్ ఇచ్చారు అని ఒక చిన్నమ్మాయో అత్తమ్మ అలిగి కూర్చుంటుంది. ఇక ఆ ట్రిప్ అంతా కూడా ఆవిడ ముభావంగా ఉంటూ అడిగిన దానికి కూడా సమాధానం చెప్పకుండా అందరి మూడ్ పాడు చేసేస్తుంది.
1: ఇక భోజనాల దగ్గర జరిగే రచ్చ అయితే మరీ విచిత్రం అనుకో. ఒకరేమో నార్త్ ఇండియన్ ఫుడ్ కావాలంటారు, ఇంకొకళ్ళేమో ఇడ్లీ సాంబారు లేదంటే ముద్ద దిగదంటారు. ఆఖరికి ఎక్కడో ఒక చోట కూర్చున్నాక బిల్లు కట్టేటప్పుడు వచ్చే ఆ పట్టింపులుంటాయి చూడు, గత ట్రిప్లో మేమే కదా ఎక్కువ కట్టాం, ఈసారి వాళ్ళు కట్టాలి కదా అని లోపల లెక్కలు వేసుకుంటూ పైకి మాత్రం పర్సు తీస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న ఈగోలు, మనస్పర్ధల వల్ల ఆ ప్రకృతి అందాల్ని ఆస్వాదించడం పక్కన పెట్టి ఒకరినొకరు ఎలా తట్టుకోవాలో తెలియక సగం చచ్చిపోతూ ఉంటాం.
2: అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది ఫ్యామిలీ గ్రూప్ టూర్స్ కి వెళ్ళడానికి భయపడుతున్నారు. మరి చుట్టాల

0: ఆత్మీయత ఇళ్లలో ఉన్నప్పుడే బాగుంటుంది. మరి టూర్లకు వెళ్ళినప్పుడు ఎవరి అలవాట్లు వాళ్ళకుంటాయి, కాబట్టి ఇలాంటి గొడవలు వచ్చి బంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ట్రిప్కి వెళ్ళేటప్పుడు చుట్టాలైనా సరే కాస్త స్పేస్ ఇవ్వడం, చిన్న చిన్న విషయాల్ని వదిలేయడం నేర్చుకోవాలి. లేదంటే హాయిగా భార్యాభర్తలు పిల్లలు మాత్రమే సైలెంట్గా వెళ్ళి రావడం మంచిది.
1: ఎంత బాగా చెప్పావు అమ్మా. విహారయాత్ర అంటే కేవలం లొకేషన్లు మారడం కాదు, మనసులో ఉన్న ఒత్తిడి మారి ప్రశాంతత కలగడం. ఆ ప్రశాంతతని ఇలాంటి చిన్న చిన్న గొడవలతో పాడు చేసుకోకూడదు.
0: ఇక చుట్టాల గొడవలు ఈగోలు పక్కన పెడితే ఒక విహారయాత్ర సురక్షితంగా సంతోషంగా సాగాలంటే మనం తీసుకోవలసిన కొన్ని అతి ముఖ్యమైన జాగ్రత్తలున్నాయి. ముఖ్యంగా ట్రిప్లో మనతో పాటు చిన్నపిల్లలున్నప్పుడు వాళ్ళ విషయంలో ఒక కంటికి రెప్పలా జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత ప్రదేశాల్లో, ఘాట్ రోడ్లు లేదా బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల చేతిని అస్సలు వదలకూడదు. వాళ్ళ జేబులో మన ఫోన్ నెంబర్ రాసిన ఒక చిన్న చీటీ ఉంచడం కూడా చాలా మంచిది.
1: చాలా ప్రాక్టికల్ పాయింట్ చెప్పావమ్మా. అలాగే ఇంట్లో వయసైన వాళ్ళు లేదంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మనతో వస్తున్నప్పుడు టూర్ ప్లాన్ వాళ్ళకి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కే కొండలు, ఎక్కువ దూరం నడిచే ప్రదేశాలు కాకుండా కాస్త ప్రశాంతమైన చోట్లని ఎంచుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ రెగ్యులర్ మందులు, అలాగే ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్, ORS ప్యాకెట్లు, వాంతులు జ్వరానికి సంబంధించిన మందులు ఖచ్చితంగా ముందే బ్యాగ్ లో సర్ది పెట్టుకోవాలి.
0: మరి ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఇక టూర్కి వెళ్ళాక చాలా మంది దెబ్బతినేది ఎక్కడంటే ఆహారం విషయంలోనే. మరి కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దొరికే రోడ్డు పక్కన ఫుడ్స్, మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్ ని చూసి టెంప్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ కొత్త నీరు, కొత్త ఆహారం పడక సగం మంది మోషన్స్, వాంతులతో హాస్పిటల్ పాలవుతారు. అందుకే సాధ్యమైనంత వరకు వేడివేడి ఆహారాన్ని, బ్రాండెడ్ మినరల్ వాటర్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం.
1: అవునమ్మా, మన విలువైన వస్తువులు, బంగారు ఆభరణాల విషయం, చాలా మంది పెళ్లిళ్ళకి వెళ్ళినట్టు విహారయాత్రలకు కూడా ఒంటి నిండా బంగారం వేసుకుని చేతిలో బరువైన నెక్లెస్ల బ్యాగులు పట్టుకుని వెళ్తూ ఉంటారు. టూర్లలో మన దృష్టి ప్రకృతి అందాల మీద లేదంటే ఫోటోల మీద ఉంటుంది, కాబట్టి దొంగలు చాలా సులభంగా మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అందుకే విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు నగలు, ఎక్కువ క్యాష్ ఇంట్లో లాకర్లో భద్రపరుచుకుని, కేవలం ఏటీఎం కార్డులు, మొబైల్ పేమెంట్స్ని నమ్ముకుని సింపుల్గా వెళ్ళడం అన్నింటికంటే సురక్షితం.
0: చాలా చక్కగా చెప్పావన్నయ్య. పక్క ప్లానింగ్, ముందస్తు జాగ్రత్తలు ఉన్నప్పుడే ఆ విహారయాత్ర మన జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అంతేకాని మన చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల అది ఒక చేదు అనుభవంగా మారకూడదు. ఈ జాగ్రత్తలన్నీ మనసులో ఉంచుకుని మరి మీ తదుపరి ట్రిప్ని హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. రేపు మరో సరికొత్త ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరి అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోను త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
4: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం. మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: कंडक्टर्स 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
3: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి పట్ల ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, నిజం విలువ తెలిస్తే అబద్ధాలు చెప్పరు, మరి కష్టం విలువ తెలిస్తే ఎవరిని కష్టపెట్టరు, బంధం విలువ తెలిస్తే ఏ బంధాన్ని వదులుకోరు. అంతే కదండి, అంటే నిజం విలువ తెలిస్తే అబద్ధాలు అనేది ఎవరు కూడా చెప్పరు, అలానే కష్టం విలువ తెలిస్తే ఎవరిని కష్టపెట్టరు, బంధం విలువ తెలిస్తే ఏ బంధాన్ని కూడా వదులుకోరు. ఓకే లిస్నర్స్, మరొక చక్కని మాట అయితే విన్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు మంచిర్యాల నుండి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి రోజా చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి భాగవత పురాణం మరియు దేవీ భాగవతం ప్రకారం మరి పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారాలైన నరనారాయణులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒక గొప్ప భక్తుడు భగవంతుడితోనే ఎందుకు యుద్ధం చేశాడు అనే కథ వెనుక ఒక ఆసక్తికరమైన శాపం, అహంకారం మరియు భగవంతుడి యొక్క లీల ఉన్నాయి. మరి ఆ కథను వివరంగా తెలుసుకుందామా. ఇక బద్రికాశ్రమంలో నరనారాయణుల తపస్సు, మరి కృతయుగంలో ధర్మదేవత కుమారులుగా నరనారాయణులు జన్మించారు. వారి లోక కళ్యాణం కోసం, లోకంలో తపశ్శక్తిని పెంచడం కోసం మరి బద్రికాశ్రమంలో అంటే బదరికా వనంలో ఘోరమైన తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారు నిరంతరం ధ్యానంలో మునిగి ఉంటారు. ఇక హిరణ్యకశిపుని వధ తర్వాత ప్రహ్లాదుడు రాక్షసరాజు అయ్యాడు. మరి ఆయన ఎంతో ధర్మాత్ముడిగా న్యాయబద్ధంగా పరిపాలన సాగిస్తుంటాడు. ఒకరోజు ప్రహ్లాదుడు తన సైన్యంతో కలిసి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ బద్రికాశ్రమానికి చేరుకుంటాడు. మరి అక్కడ ఆయనకి ఇద్దరు జటాదారులు అంటే నరనారాయణులు కనిపిస్తారు. వారు మునులు వలె కాషాయ వస్త్రాలు ధరించి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. కానీ వారి ప్రక్కనే విల్లు, అమ్ముల పొది, కత్తులు, ఆయుధాలు ఉండటం ప్రహ్లాదుడు గమనిస్తాడు. మరి సన్యాసులైన మునులు ఆయుధాలు ఉంచుకోవడం చూసి ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతాడు. మరి ఆయన వద్దకు వెళ్ళి ఇలా ప్రశ్నిస్తాడు, మరి మీరు మునులైతే తపస్సు చేసుకోవాలి, కానీ ఈ ఆయుధాలు ఎందుకు? మీరు నిజమైన మునులు కారు, కపట మునుల్లా ఉన్నారు అని అంటాడు. అప్పుడు నరుడు స్పందిస్తూ, మేము ఈ భూమిని, ధర్మాన్ని రక్షించడానికి ఆయుధాలు ధరించాం, నీకెందుకంత అహంకారం అని బదిలిస్తాడు. మరి మాట పెరిగి ప్రహ్లాదుడికి కోపం వస్తుంది. తానే అజేయుణ్ణి అనే స్వల్ప గర్వం, రాజు అనే అహంకారం ఆ సమయంలో ప్రహ్లాదుడి మనసులో కలుగుతాయి. మరొక రాజుగా ఆ మునులను ఓడించి తన పరాక్రమాన్ని నిరూపించుకోవాలని ప్రహ్లాదుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. మరి నరనారాయణులకు ప్రహ్లాదుడికి మధ్య సామాన్యమైన యుద్ధం జరగలేదు. మరి పురాణాల ప్రకారం ఈ యుద్ధం 100 సంవత్సరాల పాటు సాగిందటండి. మరి ప్రహ్లాదుడు తన

సర్వశక్తులను వట్టి దైవిక అస్త్రాలను ప్రయోగించాడు. కాని నరుడు తన బాణాలతో ప్రహ్లాదుడి అస్త్రాలన్నింటినీ కూడా ముక్కలు చేసేవాడు. ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడు నరనారాయణులను ఓడించలేకపోతాడు. మరి చివరికి తన అత్యంత శక్తివంతమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ అది కూడా నారాయణుడి స్వరూపమైన వారి ముందు పనిచేయకుండా శాంతించిపోతుంది. మరి నిజం తెలుసుకున్న ప్రహ్లాదుడు తన అస్త్రాలన్నీ విఫలం కావటంతో ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయి తీవ్ర నిరాశకు లోనవుతాడు. అప్పుడు ఆయనకి ఒక సందేహం వస్తుంది. లోకంలో తన నారాయణాస్త్రాన్ని తట్టుకోగల శక్తి ఎవరికీ లేదు, మరి వీరెవరు? ఆయన వెంటనే ధ్యానంలో కూర్చుని మనోనేత్రంతో చూస్తాడు. అప్పుడు తనకు ఎదురుగా ఉన్నది మరెవరో కాదు, తాను నిరంతరం పూజించే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలైన నరనారాయణులే అని గ్రహిస్తాడు. ఇక నిజం తెలుసుకున్న ప్రహ్లాదుడు వెంటనే తన ఆయుధాలను కింద పడేసి నరనారాయణుల పాదాలపై పడి క్షమాపణలు వేడుకుంటాడు. స్వామి, నన్ను క్షమించండి, అజ్ఞానంతో అహంకారంతో మీతోనే యుద్ధం చేశాను అని ప్రార్థిస్తాడు. అప్పుడు నారాయణుడు చిరునవ్వుతో ఇలా చెప్తాడు, ప్రహ్లాద, నువ్వు బాధపడకు. పూర్వజన్మలో నీవు సహస్ర కవచుడు అనే రాక్షసుడివి. ఈ జన్మలోని కర్మశేషం వల్ల, అలాని బ్రహ్మదేవుడి యొక్క శాపం వల్ల నువ్వు నాతో యుద్ధం చేయాల్సి వచ్చింది. నీ భక్తిని పరాక్రమాన్ని లోకానికి చాటడానికి ఈ లీల జరిగింది అని అంటాడు. మరి నరనారాయణులు ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించి ఆశీర్వదించి పంపుతారు. ఇక ప్రహ్లాదుడు తన గర్వాన్ని వీడి మరింత గొప్ప భక్తుడిగా తన రాజ్యానికి తిరిగి వెళ్తాడు. మరి ఈ కథ వల్ల సారాంశం ఏంటంటే, ఈ కథ ద్వారా భగవంతుడు ఎంతటి గొప్ప భక్తుడైనా సరే మనసులో అహంకారం వస్తే దానిని ఎలా తుడిచిపెట్టేస్తాడో మరియు పూర్వజన్మ కర్మలను ఎలా అనుభవించక తప్పదో నిరూపించారు. లిజనర్స్, మరి ప్రహ్లాదుడు గురించి ఒక చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదండి. అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి విశాఖపట్నం నుండి బొట్ట నాగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఈరోజు మా కోసం మల్లమ్మ కథా చిత్రం నుండి తొలివాన కురిసింది అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు ఋషులను మరి సనకాది మునులు అని పిలుస్తూ ఉంటారు. ఇక సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తన సంకల్పం ద్వారా అంటే మనస్సు ద్వారా వీరిని సృష్టించాడు. వీరు అత్యున్నతమైన ఆధ్యాత్మిక గుణాలు, దివ్య శక్తులు కలిగిన మహోన్నతమైన జ్ఞానులు. మరి వారిలో ఉన్న గొప్ప గుణాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా నిత్య బాల్యం. మరి సనకాది మునులు బ్రహ్మదేవుని నుండి ఒక ప్రత్యేకమైన వరాన్ని పొందారు. వారు శారీరకంగా ఎప్పుడు 5 ఏళ్ల బాలుర వలనే కనిపిస్తారు. 5 ఏళ్ల వయసు అనేది నిష్కలమశత్వానికి, అహంకారం లేనితనానికి ప్రతీక. కాలం మారినా, యుగాలు గడిచినా వారి రూపంలో ఎలాంటి మార్పు అనేది రాదు. ముసలితనం అనేది వారిని దరిచేరదు. ఇక రెండవది నైష్టిక బ్రహ్మచర్యం, వైరాగ్యం. మరి బ్రహ్మదేవుడు వీరిని సృష్టించింది సృష్టిని విస్తరింపచేయడానికి, అంటే సంతానోత్పత్తికి సహాయపడతారని. కానీ వీరు పుట్టడమే పరిపూర్ణమైన సాత్విక గుణాలతో, వైరాగ్యంతో పుట్టారు. లౌకిక బంధాలు, సంసార జీవితంపై వీరికి ఎలాంటి ఆసక్తి లేదు. తండ్రి ఆజ్ఞను పక్కన పెట్టి తాము నిత్య బ్రహ్మచారులుగా ఉంటూ భగవత్ చింతనలోనే గడుపుతాము అని ప్రకటించారు. మరి ఈ వైరాగ్యమే వారిని గొప్ప యోగులుగా మార్చింది. ఇక తర్వాత మూడవది స్వయం సిద్ధ జ్ఞానం. మరి వీరు ఏ గురువు దగ్గర వేదాలు చదవలేదు. పుట్టుకతోనే వేదాలు, ఉపనిషత్తులు, సర్వశాస్త్రాల జ్ఞానం వీరికి స్వయంగా సిద్ధించింది. వీరు పరబ్రహ్మతత్వాన్ని పూర్తిగా ఎరిగిన జీవన్ముక్తులు. మరి వీరి జ్ఞానం ఎంతటిది అంటే సాక్షాత్తు నారద మహర్షి కూడా వీరి దగ్గర ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, తత్వాన్ని నేర్చుకున్నాడు. ఇక తర్వాత నిరంతర హరినామ స్మరణ. అంటే వీరెల్లప్పుడూ కూడా హరిశరణం అంటూ శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారు. భౌతిక ఆహారంతో పని లేకుండా కేవలం భగవంతుని యొక్క లీలలను కీర్తించడం, వినడం ద్వారానే వీరు శక్తిని పొందుతారు. వీరి మనస్సులో ఒక్క క్షణం కూడా లౌకిక ఆలోచనలనేవి రావు. ఇక తర్వాత యోగ సిద్ధులు. సనకాది మునులు అత్యున్నతమైన యోగ సిద్ధులను సాధించిన సిద్ధేశ్వరులు. మరి వీరు ఎలాంటి వాహనాలు లేదా యంత్రాల సహాయం లేకుండా కేవలం తమ యోగ శక్తి ద్వారానే అంతరిక్షంలో, వివిధ లోకాలలో అంటే భూలోకం నుండి వైకుంఠం వరకు స్వేచ్ఛగా విహరించగలరు. మరి నలుగురు కుమారుల పేర్లు, అంతరార్థం మరియు వారి ప్రత్యేకత, వారి గుణగణాలు గురించి కూడా తెలుసుకుందాం. మరి సనక అంటే సనాతనమైన వాడు లేదా పురాతనమైన వాడు అని అర్థం. బ్రహ్మ సృష్టిలో మొదటి వాడైనా ఎల్లప్పుడూ సత్య సాధనలో ఉండే పరమజ్ఞాని అని అర్థం. ఇక తర్వాత సనందన, నిత్య ఆనంద స్వరూపుడు. లౌకిక సుఖాలతో సంబంధం లేకుండా భగవత ఆరాధనలు ఎల్లప్పుడూ కూడా పరమానందాన్ని అనుభవించి గుణం కలవాడు. ఇక తర్వాత సనాతన అంటే శాశ్వతమైన వాడు. సమయానికి, కాలానికి అతీతంగా ధర్మాన్ని, సత్యాన్ని కాపాడే నిత్య స్వరూపుడు. తర్వాత సనత్కుమార, ఎప్పటికీ కూడా లీలాబాలుడు. పవిత్రతకు, నిష్కల్మషమైన భక్తికి నిలువెత్తు రూపం. ఇక వైకుంఠ ద్వారం దగ్గర ద్వారపాలకులైన జయ విజయులను శపించింది

ఈ సనకాది మునులే. వారు బాలుర రూపంలో ఉన్నప్పటికీ వారి తపోశక్తిని గుర్తించక జయ విజయలు అడ్డుకోవడంతో వారు శాపానికి గురయ్యారు. మరి ఆ తర్వాతే జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్త్రులుగా భూమిపై జన్మించారన్నమాట. అంటే సనకాది మునులు సనాతన ధర్మంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలకు అత్యున్నత ప్రతీకలుగా నిలిచారన్నమాట. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలని ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెడన వీరభద్రాపురం నుండి వీర కనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడం గారికి నమస్తే, శ్రోతలందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. అందరూ దొంగలే చిత్రం నుండి గురుదేవ మహాదేవ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

కదండి. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి 10 ఏళ్లుగా చేస్తున్న వ్యాపారంతో బాగానే లాభాలు గడించిన ఒక ధనికుడికి వ్యాపారంలో అనుకోని సమస్య తలెత్తింది. మరి దాంతో సరిగ్గా నిద్రపోవడం లేదు. ఇంతలో ఆ ప్రాంతానికి ఒక జన్ గురువు వచ్చారట. ఆ గురువుని కలిస్తే మరి మీ మానసిక సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి కొందరు మిత్రులు సలహా ఇచ్చారు. మరి ధనవంతుడికి పెద్దగా నమ్మకం లేకున్నా మిత్రులు చెప్పారు కదా అని చెప్పి సరే అన్నాడు. ఒకరోజున మిత్రులతో కలిసి మరి ధనవంతుడు జన్ గురువు దగ్గరకు వెళ్ళాడు. ఇక ధనవంతుడు తన సమస్యలన్నింటినీ కూడా ఏకరువు పెట్టాడు. అవన్నీ విన్న గురువుగారు 1-2 మాటలు చెప్పారు. అవి విన్న ధనవంతుడు, అయ్యా, నా సమస్యలకు మీరు చెప్పే ఈ 1-2 మాటలు ఏమాత్రం సరిపోవు, మీ మాటలపై నమ్మకం లేనందుకు నన్ను క్షమించండి అని చెప్పి నిక్కచ్చిగా చెప్పాడు. జన్ గురువు ధనవంతుణ్ణి చూసి, ఇక్కడి నుంచి మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది అని అడిగారు. మరి 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది అని చెప్పంటాడు ధనవంతుడు. మరి చీకటి పడింది కదా, మీరిప్పుడు ఎలా వెళ్తారు అని అడుగుతారు గురువుగారు. నేను వెళ్ళేది కారులోనే కదండి, కనుక చీకటి పడితేనే అది నాకు లెక్క అంటాడు ధనవంతుడు. నాకు తెలిసి ఏ వాహనంలోనైనా దీపాలు మరి కొన్ని అడుగుల మేరకే కాంతి చూపుతాయని నాకు తెలుసు. మరి ఆ వెలుగుతో 7-8 కిలోమీటర్ల దూరం ఎలా ప్రయాణం చేయగలరు అని అడిగాడు గురువు. మనం కారు నడపడానికి కాస్తంత దూరం మేరకు వెలుగు చూపితే సరిపోతుంది కదా. మరి వాహనం సాగే కొద్దీ ఆ వెలుగుకి డోకా ఉండదు. ఆ తక్కువ దూరపు వెలుగుని ఆధారంగా చేసుకుని గమ్యం చేరడం పెద్ద సమస్యేం కాదు కదండి అంటాడు ధనవంతుడు. అప్పుడు గురువు అంటాడు, అలాగైతే నేను చెప్పే ఆలోచనలు చేసిన సూచనలు కూడా చిన్న చిన్నవే కావచ్చు, వాటిని తూచా పాటిస్తే ఏ సమస్యనైనా 1 పథకం ప్రకారం అధిగమించవచ్చు అంటాడు గురువుగారు. మరి ధనవంతుడు తన తప్పుదను తెలుసుకుంటాడు. ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అందరికీ హాయ్ అంటున్నారు, లిజినెస్ అందరికీ, టెక్నీషియన్స్కి అందరికీ కూడా హాయ్ అని చెప్పంటున్నారు. అలానే మరి సీజన్ మారిపోయింది కదా, హెల్త్ అంతా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పంటున్నారు. అలానే రాజకోట రహస్యం చిత్రం నుండి నెలవంక తొంగి చూసింది అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఏకలాని నడుమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం రామరెడ్డి పాలెం గ్రామం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, సావిత్రి వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి విజయ మేడం గారు చెప్పే చక్కని మధురమైన మాటలు, పురాణ కథలు, మరి కథానికలు అన్నీ కూడా చాలా చాలా మరి మా హృదయాలను అలరిస్తున్నాయి, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం బంగారు తిమ్మరాజు ఈ చిత్రం నుండి నాగమల్లి కోనలోన నక్కింది లేడుకోన అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నీ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ బంగారు తల్లి అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి జూన్18 మరి రోజా చిత్రం ద్వారా మన తెలుగు తెరకు పరిచయమైన అరవింద స్వామి మరి 1991 నుండి 2000 వరకు హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. తర్వాత మళ్ళా 2013 నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన నటించిన తొలి చిత్రం మరి రోజా చిత్రం నుండి రాజశ్రీ గారి రచనలో ఏఆర్ రహమాన్ గారి సంగీత సారథ్యంలో మరి మనో అనగా నాగురుబాబు బృందం ఆలపించిన వినరా దేశం మనదేరా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అరవింద స్వామి గారికి మీ తరపు నుండి రెడ్యో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మధుసూదన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు మా మనవరాలు కుసుమారెడ్డి పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు మరి వారమ్మ మహేశ్వరి, నాన్న శ్రీనివాసరెడ్డి, అత్త నల్లమ్మ, అలానే కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఊయల చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ మనవరాలు కుసుమారెడ్డికి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి కుసుమారెడ్డిని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే

కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరీపల్లి నుండి పంతాడి శ్రీనివాసరావు గారు గంగాభవని గారైతే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు అనంతపురం జిల్లా పాపిన్నపాలెంలో ఉంటున్న నా ప్రాణ స్నేహితులు మధుసూదన్ రెడ్డి గారి ముద్దుల మనవరారు, మరి బెంగళూరులో ఉంటున్న కుసుమారెడ్డి పుట్టినరోజు. మరి ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా విష్ణు యాజమాన్యం తరపు నుంచి మా తోటి శబ్ద మిత్రులందరి తరపు నుండి మరి కుసుమారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు అమ్మ మహేశ్వరి, నాన్న శ్రీనివాసరెడ్డి, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వారి కుటుంబ సభ్యులందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఊయల చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నీ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నిన్న గ్రామం నుండి ఆజీ శుభరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. శుభరణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు జూన్ 18 మరి విహారయాత్ర దినోత్సవం, పిక్నిక్ విహారయాత్ర దినోత్సవం. అలసిన మనసుకు ఆహ్లాదం, ఉరుకులు పరుగుల జీవితానికి విరామం, ప్రకృతి ఒడిలో సేదనం, పచ్చని తరువుల మధ్య విశ్రమం, బంధుమిత్రులతో కాలక్షేపం, చేతిలో రుచికరమైన ఆహారం, కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనం, ఆ క్షణాలు మరుపురాను జ్ఞాపకం, పచ్చిక బయళ్ళ మధ్య ప్రయాణం, హాయి గులుపు మన విహారం, ప్రకృతమ్మ ఒడిలో పక్షుల కిలకిలారావం, కొండలపై జాలువారు జలపాతాలు ధ్వని తరంగం, సాగరుని అలల హోరుతూ వింత శబ్దం, నదీమాత పరవళ్లతో సంగీతనాదం, కోయిలమ్మ కుహూరవం, పిల్ల తుమ్మిరల మలయమారుత పవనం, మనసు నిండను మధురభావం, ఆలయాల సందర్శనం, ఆ పరంధాముని సన్నిధానం, ఎదనింటిగా భక్తిభావం, మనసు పులకించు విహారయాత్ర సందర్శనం అంటున్నారు. సుప్పబండి మరి చాలా చక్కగా పంపించారు. మరి అలానే భార్యాభర్తలు చిత్రం నుండి జోరుగా హుషారుగా షికారు పోదామా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి సుఖదుఖాలు చిత్రం నుండి ఇది మల్లెల వేళయని అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మరి త్రిమిత్ర గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే, ఎన్నిసార్లు తెలుసుకున్నా తెలుసుకోవాలనిపించే భారత భాగవతాల కోసం మరి చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, చోటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హలో బ్రదర్ చిత్రం నుండి ఎక్కండయ్యా బాబు వచ్చిందయ్యా బండి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.
1: మరికొద్ది క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో అమ్మ పెద్దమ్మ కథ వింటారు. నారాయణ అన్నయ్య ఫోన్ చేశాడు. వెంటనే వైజాగ్ ఫోన్ చేసి అమ్మకు చెప్పాను. అటువైపు నుండి సన్నగా ఏడుపు. నేను ఓదార్పుగా మాట్లాడబోయాను. నిజం చెప్పమంది అమ్మ. అసలు విషయం ఏమైనా దాచానేమోనని అనుమానం అమ్మకి. ఎంతైనా అమ్మకి సొంత అక్క కదా పెద్దమ్మ. అమ్మంత కాకపోయినా నాకు అదోలా అనిపించింది. నాలోనూ ఎక్కడో ఏదో కరిగినట్లయింది. కరిగి నీరై కళ్లల్లోకి వచ్చినట్లయింది. అయితే కనురెప్పల్ని దాటలేదు. ఫోన్లో ఆ విషయం చెప్తున్నప్పుడు అన్నయ్య గుంతులో అటువంటిది అణుమాత్రమైనా కనిపించలేదు. తెలియపరచాలన్నట్లు ఉన్నదంతే. అప్పుడంతగా ఆలోచించలేదు. కాని ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నాకైతే పెద్దమ్మ, కాని అన్నయ్యకు సొంత అమ్మ, జన్మనిచ్చిన అమ్మ. అదే నేనైతేనా? అమ్మకి బాలేకపోతే ఉన్న పలాన పరిగెత్తి వెళ్ళిపోను. వైజాగ్ చేరే లోపల ఫోన్ సాయంతోనే అవసరమైనవన్నీ సమకూర్చును. ఎంత ఖర్చైనా ఏదోటి చేసి అమ్మను బతికించుకోను. మా తమ్ముడు ఫోన్ చేశాడు, అమ్మకి బాలేదట. పిన్నికి చెప్పు, వీలైతే బయలుదేరమను. ముఖ్యమైన పనుంది, చూసుకు నేను బయలుదేరతాను. నీకు దూరం కదా, వీలైతే రా నెమ్మదిగా. అది అన్నయ్య ఫోన్లో చెప్పిన విషయం. నేనైతే వెంటనే బయలుదేరలేకపోయాను. అమ్మని మాత్రం వెంటనే బయలుదేరమన్నాను. మా చిన్నాడు తీసుకుని వాడు కాలేజీ అన్నాడు. చిరాకు పడ్డాను. నానమ్మని ఈ వయసులో అది ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా ఎలా పంపుతా అన్నాను. వాడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. సెల్ వెంట తీసుకెళ్లమన్నాను. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాళ్ళెంతవరకు వెళ్ళింది, అమ్మ ఎలా ఉంది తెలుసుకుంటున్నాను. నారాయణన్నయ్య నాకు చేయలేదు, నేను ఆయనకు చేయలేదు. అమ్మ వాళ్ళు ఆ ఊరు వెళ్లేసరికి ఒంటికెంటైంది. ఆ ఇంటికి వెళ్లే ముందే అమ్మకి ఏమైనా తినిపించమని చెప్పాను. మా వాడికి ఎంత బలవంత పెట్టినా ఓ గ్లాస్ పాలు తప్ప ఏమీ తీసుకోలేదట. ఆ ఇంటికి వెళ్లేసరికి మరో అరగంట, మరో గంట తర్వాత ఫోన్లో పెద్ద నానమ్మని అరుగుమీద పడుకోబెట్టారని, మన నానమ్మ అదే పనిగా ఏడుస్తోందని, ఫోన్ నానమ్మకి ఇవ్వమని, అమ్మతో ఎక్కువగా టెన్షన్ పడొద్దని చెప్దామనుకునేంతలో పెద్దగా ఏడ్పులు పెడబప్పులు వినిపించాయి ఫోన్లో. విషయం అర్థమై నాలో కంగారు ఎక్కువైంది. పోయిన పెద్దమ్మ గురించి కాదు, అమ్మ గురించి. అసలే బీపీ పేషెంట్. అన్నయ్య ఫోన్ చేసినప్పుడు ఆఫీసులో నాది బయలుదేరే పరిస్థితి కాకపోయింది. లేకపోతే ఈ పాటికి చాలా ప్రయాణం అయిపోయి ఉండేది. అక్కడ అమ్మని ఎవరు పట్టించుకుంటారు? అప్పటికే వాడికి చెప్పాను అమ్మకి మాత్ర వేసి ఏమైనా తాగించమని. అయినా నాకు టెన్షన్గానే ఉంది. ఎలాగైనా బయలుదేరడానికి నిర్ణయించుకున్నాను. ఆఫీస్ని సీనియర్కి అప్పచెప్పి లీవ్ అప్లై చేసి బయలుదేరాను శ్రీమతో. పెద్ద అబ్బాయికి కిందటేడు వైజాగ్లో బీటెక్ సీట్ వచ్చింది కాబట్టి అది పూర్తయ్యే వరకు వాడు అక్కడే ఉండాలి. వాడితో పాటే చిన్నోడు కూడా అని బీఎస్సీ అక్కడే జాయిన్ చేశాను. లేకపోతే నాకు ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయిన ఈ వరంగల్లోని అందరం కలిసి ఉండేవాళ్ళం. నాదేమో రోజుకి 8 మాత్రలు, 2 ఇన్సులిన్ తీసుకోవలసిన అనారోగ్య పరిస్థితి. అందుకే పిల్లలిద్దరినీ అమ్మకి అప్పచెప్పి అమ్మ గురించి కుర్రాళ్లకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి నా భార్యను తోడు తెచ్చుకుని ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ వరంగల్లో దొరికిన రైలెక్కేశాం విజయవాడకి. అక్కడి నుంచి ఎలాగోలా రాజమండ్రి వెళ్లొచ్చని 4-5 ఫోన్ చేస్తే ఒక్కసారి దొరికింది. సిగ్నల్ ప్రాబ్లం, విజయవాడలో రైలు దొరకడం లేటు. పైగా బోల్డంతా రద్దీ. ఎలాగో మేనేజ్ చేసి రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో సైడ్ బెర్త్ సంపాదించాను. మళ్లీ ఫోన్ చేశాను. నానమ్మ బాగానే ఉంది అని చిన్నాడు చెప్పాడు. సిగ్నల్ కట్. కాసేపటికి చీకటి పడిపోయింది. విజయవాడ వరకు జరిగిన ప్రయాణంలో ఉన్న అలచడి, ఆ స్థిమితం ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. కిటికీ వైపు సీట్లేమో వీస్తున్న గాలికి మనసు రెపరెపలు మారాయి.

ఆలోచనలు మళ్ళాయి. రాజమండ్రి దిగి బస్సెక్కితే గంట ప్రయాణం ఆ ఊరు. ఈ 50 ఏళ్ల జీవితంలో నాకు తెలిసి ఆ ఊరికి 10 సార్లు వెళ్లి ఉంటానేమో. అన్నిసార్లు ఏవో ఫంక్షన్లకి, చిన్నప్పుడు అమ్మా నాన్నలతో, పెద్దయ్యాక భార్య పిల్లలతో. ఒక్కసారి మాత్రం 10వ తరగతి వేసవి సెలవులకి 20 రోజులున్నానక్కడ. నాన్న దిగపెట్టి వైజాగ్ వెళ్లిపోయారు. 35 ఏళ్ల క్రిందటి విషయాలు ఎక్కువగా ఏమీ గుర్తులేవు, కొన్ని మాత్రం బాగా గుర్తొస్తున్నాయి. ఆ ఊళ్ళో ఏ రైలు ఆగదు. రైలు గేటుకి కాస్తంత దగ్గరే పెద్దమ్మ వాళ్ళిల్లు. 10వ తరగతి వేసవి సెలవులకి వెళ్లినప్పుడు ఎక్కువగా ఆ రైలు గేటు దగ్గరే వెళ్లి వచ్చిపోయే రైళ్లను చూస్తూ ఉండేవాడిని. పెళ్లై వెళ్లిపోయిన అక్కలు తీసేస్తే నా వయసును బట్టి ఆ ఇంట్లో ఉండేవాళ్లు 2 అన్నయ్యలు, 1 తమ్ముడు, 2 చెల్లెళ్ళు. నేను నారాయణ అన్నయ్యతోని ఎక్కువగా ఉండేవాడిని. ఆ రైలు గేటు దగ్గరికి వీలైనప్పుడు అన్నయ్య కూడా వచ్చేవాడు. మేమిద్దరం 10 పైసల బిళ్ళల్ని పట్టాల మీద పెట్టేవాళ్లం. రైలు వెళ్లిపోయాక రేకుల్లా అయిపోయి ఎక్కడికో ఎగిరిపోయిన వాటిని వెతుక్కుని విస్మయంగా చూసేవాళ్లం. వాటిని నేను వైజాగ్ తెచ్చాను కూడా. మేం వైజాగ్లో ఉంటున్నామని, నాన్నది గవర్నమెంట్ ఉద్యోగమని, నేను బాగా చదువుతానని ఆ ఇంట్లో వాళ్లు నా వైపు గొప్పగా చూసేవారు. నారాయణ అన్నయ్య చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఊళ్ళో గాని పొరుగుర్లో గాని ఏ పని మీద వెళ్ళినా నన్ను సైకిల్ మీద తీసుకెళ్లేవాడు. ఇంకా పెద్దమ్మ, పెదనాన్న. పెద్దమ్మ కాసేపటికోసారి వంటగదిలోకి పిలిచి ఏదో ఒకటి నోట్ల పెట్టేది, వద్దన్నా బలవంతంగా పెట్టేసేది వండుతున్న చేతులతోనే. కాస్త మొరటగా అనిపించినా ఏదో తెలియని ఆత్మీయత కూడా కనిపించేది అందులో. పెద్దమ్మ పేరు సూర్యకాంతం. సినిమా సూర్యకాంతంలాగే ఉండేది. లావుగా, పెద్ద ముఖం, ఒత్తైన జుట్టు, పెద్ద ముడి, పెద్ద బొట్టు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు లాంటి రంగులతో పెద్ద పెద్ద బోర్డర్లుండే దళసరి చీరలు, వంటి నిండా బంగారం, లావుపాటి పెద్ద పెద్ద పట్టీలు, అన్నీ లావుగా పెద్దగా భలేగా కనిపించేది పెద్దమ్మ. మా అమ్మైతే అలా కాదు, సన్నగా ఉండేది. వాయిల్ చీరలు, లేత రంగులు, చిన్న బోర్డర్లు, చిన్న చిన్న డిజైన్లు, గంజిపెట్టిన ఇస్త్రీ చీరల్లో చూడముచ్చడిగా ఉండేది. ఇంకా పెదనాన్న, అంచున్న తెల్లని పంచే, పొడవాటి లాల్చి, భుజం మీద కండువా, సెంటు నూనె రాసి, పాపిడి తీసి, నున్నగా దువ్విన ఒత్తైన తల, సెంటు కొట్టుకుని భలే జల్సాగా ఉండేవారు. తెల్లని శరీరం, పెద్ద కళ్ళు, గుండ్రని బుగ్గలు, కాస్త భయం వేసినట్లున్న మాట, చూపు, నవ్వు చాలా ఆకర్షించేవి. అమ్మతో ఒకసారన్నాను, పెదనాన్న పెద్దమ్మ అచ్చం రేలంగి సూర్యకాంతంలా ఉంటారు కదమ్మా అని. అమ్మ నెత్తిమీద ఒకటిచ్చేది మురిపింగ అక్కడ ఉన్నవాళ్లు పెదనాన్న బయటకెళ్లి వచ్చేటప్పుడు నాకు పొట్లం తెచ్చిచ్చేవారు, డబ్బులిచ్చేవారు. తను ఇంటి దగ్గర ఉన్నంతసేపు తన దగ్గరే ఉండమనేవారు, పక్కలో పడుకోమనేవారు, అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లేవారు. ఊళ్ళో కనబడ్డవాళ్లు నన్నెవరని అడిగితే, మా మరదలగారబ్బాయి వైజాగ్, మాలో వీళ్ల నాన్నదే గవర్నమెంట్ ఉద్యోగం, మా కుటుంబాల్లోని కుర్రాళ్ళు వీడే 10 వరకు వచ్చాడు, ఇంకా పై చదువులు చదువుతాడు, వీడి పేరేంటో తెలుసా, ఆనంద్ కుమార్. నా గురించి అలా చెప్తున్నప్పుడు పెదనాన్న గొంతులో గర్వము, ఆనందము అది విచిత్రంగా ధ్వనించేది. పెదనాన్న వైపే చూస్తూ ఉండిపోయేవాణ్ణి. కాసేపు నేనలా చూస్తుంటే ఏమనుకునేవారు, వంగి నేను ముద్దు పెట్టుకునేవారు. ఆ వేసవి సెలవుల్లోనే నా 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి, 1st క్లాస్ వచ్చింది నాకు. ఆ ఇంట్లో అందరూ నన్ను మెచ్చుకున్నారు. పెదనాన్న నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు. ఆ సాయంత్రమే షాపుకు తీసుకెళ్లి బట్టలు కొన్నారు. ఇంట్లో మంచి వంటలు వండించారు. అమ్మా నాన్న నన్ను అభినందిస్తూ ఉత్తరం రాశారు. నేను వైజాగ్ బయలుదేరినప్పుడు రోడ్డు మీదకి ఇంట్లో అందరూ వచ్చారు, పెదనాన్న తప్ప. నారాయణన్నయ్య తొందర పెడుతున్నాడు టైం సరిపోదని, అన్నయ్యే నన్ను రాజమండ్రి తీసుకెళ్లి రైలెక్కిస్తాడు. నాకు మాత్రం పెదనాన్న రాలేదని అదులా అనిపించి మళ్లీ ఇంట్లోకి వెళ్లాను. గదిలో పెదనాన్న అటు తిరిగి పడుకున్నారు. పిలిచాను, 3 సార్లు పిలిచాక ఇటువైపుకు తిరిగారు. పెదనాన్న ముఖం అదులా ఉంది. అంతలో పెద్దమ్మ కూడా వచ్చింది. 20 రోజుల నుండి అలవాటైపోయావు కదరా, అందుకే పెదనానికి బాధగా ఉంది నువ్వు వెళ్లిపోతుంటే. నాన్నకంటే పెద్దయిన, నాకంటే చిన్నపిల్లాడిలా కనిపించారప్పుడు పెదనాన్న. మళ్లీ వస్తాను కదా పెదనాన్న, లేకపోతే మీరు రండి మా ఇంటికి. పెదనాన్న మంచం మీద నుండి లేచారు. అప్పుడు చూశాను పెదనాన్న ముఖాన్ని, బాగా ఉబ్బిపోయింది. పెద్ద కళ్ళేమో కన్నీరొచ్చేసరికి ఎర్రగా అయిపోయి మందారాల్లా ఉన్నాయి. నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒకసారి పెదనాన్నగారు వచ్చారు మా ఇంటికి. 1 వారం రోజులున్నారు. నేను ఆఫీస్కి వెళ్తుంటే ఎంతో ముచ్చటగా చూసేవారు పెదనాన్న. ఆఫీస్ నుండి తిరిగి వచ్చే సమయానికి బస్టాప్ దగ్గర నిల్చునేవారు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్లేవాళ్ళం. ఆ తర్వాత సంవత్సరం కూడా అయ్యుండదు, ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది. నేను

నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాం. టెలిగ్రామ్ తీసుకుని చదివి జేబులో పెట్టుకుని వంటగదిలోకి వెళ్లారు నాన్న. మరుక్షణంలో అమ్మ ఏడుపు వినిపించింది. నేను వెళ్లేసరికి అమ్మని ఊరడిస్తూ, నాన్న ఏమైంది అని అడిగా. నాన్న నన్ను కౌగిలించుకున్నారు. నాన్న చాలాసార్లు కౌగిలించుకున్నారు కాని ఇప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. పెదనాన్నకి బాలేదట, సీరియస్ గా ఉందట, మనం వెళ్లాలి. క్షణం సేపు ఏమీ అనలేకపోయాను. అమ్మ చెప్పిన విధం చూసి అయినా అనక తప్పింది కాదు. అమ్మ చివాళ్ళు చూసింది నా వైపు. మరలా ఏమనుకుందో ఏమో, తప్పదా అంది. ప్రవేశం కదా, వెళ్ళక తప్పదు. అమ్మ పరిస్థితి చూసి చాలా మెల్లగా అన్నాను. ఆ కుటుంబం అంటే మా అందరికీ కూడా ప్రత్యేకమైన అభిమానం. అమ్మకి మరీ ఎక్కువ, అందుకే అమ్మ అంతలా కదిలిపోతుంది. అమ్మ నాన్న వెంటనే వెళ్లిపోయారు. వెళ్లిపోతూ వాళ్ళిద్దరూ నా వైపు చూసిన చూపు నాకిప్పటికీ కూడా మనసులోనే మెదులుతూనే ఉంటుంది. ఆ సాయంత్రం నేను ఢిల్లీ రైలెక్కాను. కార్పొరేట్ ఆఫీస్లో నెల్లాళ్ళ ట్రైనింగ్ కి రైలెక్కాను గాని నా మనసు కూడా బాగాలేదు. రైలు ఆగదని తెలిసినా ఆ ఊరొచ్చే సమయానికి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డాను. చీకటికి రైలు వేగానికి ఆ ఊరేమీ కనిపించలేదు. ఢిల్లీ నుండి నాన్నగారు ఆఫీస్కి ఫోన్ చేస్తే తెలిసింది పెదనాన్న పోయారని. శ్రోతలింతవరకు రేడియో విజన్ 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అమ్మ పెద్దమ్మ కథ విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: మరికొద్ది క్షణాల్లో టైమ్ లైన్ కార్యక్రమాన్ని వింటారు.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్, భీమవరం.
3: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
4: పన్నెండేళ్లు
3: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
5: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. పేదల ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం బాటలు వేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని కేంద్ర మంత్రి బుప్పతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పుల్పర్తి రామంజనేయులు అన్నారు. భీమవరంలో ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీర్పు ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రజలు, కార్యకర్తలు నిలబెట్టారని, ఈ రెండేళ్లలో ఎన్నో హామీలు అమలు పరిచామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని జగన్నాథపురంలో విష్ణు యోగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. యోగాసనాల ద్వారానే ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని యోగా గురువు ప్రశాంతి పేర్కొన్నారు. గ్రామంలోని ప్రైమరీ, ఉన్నత పాఠశాల విద్యార్థులకు వేర్వేరుగా యోగాసనాలు నేర్పిస్తూ ఉన్నారు. నిరంతరం యోగా సాధన సంపూర్ణ ఆరోగ్యం అని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె గిరిధర్ కుమార్ అన్నారు. భీమవరం ఆర్టీసీ డిపోలో బుధవారం కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు యోగా శిక్షణ నిర్వహించారు. గిరిధర్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగా ధ్యానంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. యోగా గురువు రామాయణం రమేష్ యోగా విశిష్టతను వివరించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భీమవరంలోని శుంకర పద్దయ్య వీధిలో బుధవారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లకార్డులు, బ్యానర్సు, గుడ్డ సంచిలతో ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి సింహాద్రి అప్పన్న గుడి వరకు ర్యాలీ నిర్వహించి ఇంటింటికి కరపత్రాలు పంచారు. ఎంహెచ్ఓ సోమశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు మాట్లాడుతూ, నెల రోజుల పాటు ప్రజలందరి భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. అందరూ సహకరిస్తేనే స్వచ్ఛ భీమవరం సాధ్యమవుతుందని అన్నారు. భీమవరం ఉండి రహదారిలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచామని ఆక్వీడు రూరల్ సిఐ కాళీచరణ్ తెలిపారు. ఉండి పోలీస్ స్టేషన్లో పలువురు హిజ్రాలకు బుధవారం అవగాహన కల్పించారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వినియోగించుకుని జీవించాలని ఆయన సూచించారు. రాత్రి వేళ్లలో భీమవరం ఉండి ప్రాంతాలలో తిరుగుతూ వాహనాలను, మోటార్ సైకిల్స్ను ఆపితే చర్యలు తీసుకుంటామని అన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గీతాబాయి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి ఫిర్యాదులు, సమాచారం స్వీకరించేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800232347 అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు, అనుమతి లేని స్కానింగ్ లేదా డయాగ్నోస్టిక్ కేంద్రాల కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. భీమవరం మావుళ్లమ్మ ఆలయంలో జ్యేష్ఠమాసం జాతర తొలిరోజు అమ్మవారిని నిలబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం రాత్రి ముఖమండపంలో ప్రధాన అర్చకుడు మద్రాల మల్లికార్జున శర్మ అమ్మవారి గరగలను ప్రత్యేకంగా అలంకరించి పుట్టినింటి మెట్టినింటి వారైన మెంటే అల్లూరి వారి కుటుంబ సభ్యులతో పూజలు చేయించి నైవేద్యం సమర్పించారు. ఆలయం నుంచి గరగలను అసాధులు ప్రధాన వీధుల మీదుగా పుట్టినింటి వారి ఇంటికి తీసుకువెళ్లి అక్కడి నుంచి పూరిగుడి వరకు మేళ్ల తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 19న రాష్ట్రస్థాయి థీమ్ ఆధారిత యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు, శిక్షకులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువత హాజరు కానున్నట్లు వెల్లడించారు. మనుగడ సాగించాలంటే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడమే మార్గమని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ పరిశీలకుడు సూర్జిత్ విక్రమ్ అన్నారు. స్థానిక పంచాయతీ వనరుల కేంద్రంలో జీవ వైవిధ్య చట్టం 2002 సమర్థ అమలుపై శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ సంస్థ అయోధ్య, కాశీ, వైద్యనాథ్ ప్రత్యేక ప్యాకేజీతో భారత్ గౌర్ రైలు నడుపుతున్నట్లు సంస్థ విజయవాడ ప్రాంతీయ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 రాత్రులు 10 పగులతో గల ఈ ప్యాకేజీలో రైలు 7 జూలై సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని మీదుగా వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్, బైద్యనాథ్ సందర్శించి తిరిగి 13వ తేదీ ప్రయాణమవుతుంది. టిఫిన్, భోజనం, ప్రయాణ భీమా, హోటల్ గదులు, అన్ని వసతులతో కలిపి టికెట్ ధర ఒక్కొక్కరికి స్లీపర్ తరగతిలో 16,400, థర్డ్ క్లాస్ ఏసీలో 25,500, సెకండ్ క్లాస్ ఏసీలో 33,100 ఉంటుంది. టికెట్ల బుకింగ్, ఇతర వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ గానీ అధికారులు గానీ సంప్రదించాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆక్వీడ్లోని అన్ని వార్డుల పరిధిలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. బుధవారం కమిషనర్ కృష్ణమోహన్ పలు వార్డుల్లో పర్యటించి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. బీఎల్ఓలు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంచుకున్న రంగంలో వృత్తి నైపుణ్యంతో ముందుకు వెళ్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉండి ప్రభుత్వ ఐటీఐ ఏఎంసీ చైర్మన్ సామంతంపూడి బాలకృష్ణంరాజు పిలుపునిచ్చారు. కళాశాలలో బుధవారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో పలు ప్రాంతాలకు చెందిన 24 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఉండి ఆర్ఓబి పనులను వచ్చే అక్టోబర్కు పూర్తి చేసి దసరాకు రాకపోకలు సాగేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. బుధవారం ఆయన ఆర్ఓబి పనులను పరిశీలించి మాట్లాడారు. 3వ స్లాబ్ నిర్మాణానికి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి 3 రోజుల్లో అనుమతులు తీసుకొస్తామని అన్నారు. పాత గుత్తేదారు పనులు పూర్తి చేయకపోవడంతో సాంకేతిక సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులు ఉన్నత అధికారులతో మాట్లాడానని అన్నారు. కొత్త కాంట్రాక్టర్కు పని అప్పగించి నిర్మాణంలో వేగాన్ని పెంచామని అన్నారు. నరసాపురం రైల్వే స్టేషన్లో సిగ్నల్ వ్యవస్థను ఆధునీకరించే పనులు చేపట్టడంతో గురు శుక్రవారాలలో డెమో రైళ్లను పాలకుల నుంచి నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. ఎక్స్ప్రెస్లు మాత్రం నరసాపురం నుంచే బయలుదేరతాయని అన్నారు. నిడదవోలు, విజయవాడ, గుంటూరు, భీమవరం తదితర డెమో రైళ్లు పాలకుల నుంచి బయలుదేరతాయని అన్నారు. తిరిగి పాలకుల వరకు వచ్చి ఆగిపోతాయని అన్నారు. 20వ తేదీ నుంచి ఈ రైళ్లు నరసాపురం నుంచి నడుస్తాయని వెల్లడించారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swarup, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team, Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
1: Mana Bhimavaram lo nutananga praraminchabadina Chandamama Pillala Vaidyashala Veerama Park Edruga Bhimavaram 1 Pillalu Mariyu Navajata Sisu Vaidyulu Mana Bhimavaram Vastavyulu Dr. B. Moses MBBS MD Pediatrics Jwaram Jalubu Daggu Ayasam Dengue Malaria Typhoid Fits Charma Samasyalu Virochanalu Edugudala Lopalu Lanti Vyadhulaku Atyunnata Chikitsa Andinchabadunu Anni Rakala Tikalu Veyabadunu మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391 మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు

0: தேவி விஷ்ணு எஃப்எம் 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Silver Screen. లిస్నర్స్, 90s కాలంలో తన నవ్వుతో ఆ హుందాతనంతో దేశ

మణిరత్నంగా ఉన్న అమ్మాయిల గుండెల్లో డ్రీమ్ బాయ్ గా నిలిచిన క్లాసిక్ లుక్ మణిరత్నం గారి వెండి తెర అద్భుతం. దాదాపు 15 ఏళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉండి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త స్టైలిష్ విలనిజంతో టాలీవుడ్ సైతం షేక్ చేసిన మేధావి. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడం ఒక ఎత్తైతే, ఆ క్రేజ్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీని వదిలేసి ఒక బిజినెస్ మ్యాన్ గా 100 కోట్లు సంపాదించి మళ్లీ తనకిష్టమైన నటన కోసం వచ్చి బాక్సాఫీస్ ను శాసించడం మరో ఎత్తు. సౌత్ ఇండియాలోని ఇలాంటి ఒక అరుదైన అత్యంత ఆసక్తికరమైన జీవిత ప్రస్థానం ఉన్న ఏకైక నటుడు మన అరవింద్ స్వామి. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ ఎపిసోడ్ లో అరవింద్ స్వామి గారి ఆ గ్రిప్పింగ్ అండ్ స్టైలిష్ జర్నీని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 1970 జూన్ 18 చెన్నైలో జన్మించిన అరవింద్ స్వామి గారికి నిజానికి నటుడు అవ్వాలని ఆలోచన లేదట. ఆయన ఒక డాక్టర్ అవ్వాలని అనుకున్నారట. మరి లయోలా కాలేజ్ లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆ తర్వాత అమెరికాలో మాస్టర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న ఆయన పాకెట్ మనీ కోసం కొన్ని యాడ్స్ లో నటించారట. మరి ఆ యాడ్స్ చూసిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారు తన విజువల్ వండర్ దళపతి, రజనీకాంత్, మమ్ముట్టి కాంబినేషన్ లో ఒక కీలకమైన కలెక్టర్ పాత్ర కోసం అరవింద్ స్వామిని ఎంచుకున్నారు. మరి 1991లో వచ్చిన ఆ మొదటి సినిమాతోనే ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆయన కెరీర్ ను, లుక్ ను దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మార్చిన సినిమా మాత్రం రోజా. ఒక సాదాసీదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉగ్రవాదుల చేతికి చిక్కినప్పుడు దేశభక్తిని చాటే రిషికుమార్ పాత్రలో ఆయన అద్భుతంగా జీవించారు. ఇక తర్వాత వచ్చిన బొంబాయి సినిమాతో అరవింద్ స్వామి క్రేజ్ ఆకాశాన్ని తాకింది. మరి అప్పట్లో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా భారతదేశంలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఒక వెలుగు వెలిగారు అరవింద్ స్వామి. మరి తెలుగులో ఆయన నేరుగా నటించిన మౌనం సినిమా కూడా కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: కెరీర్ ఎంతో అద్భుతంగా సాగుతున్న సమయంలోనే 2000వ సంవత్సరంలో అరవింద్ స్వామి హఠాత్తుగా సినిమాలకు గుడ్ బై చెప్పారు. మరి దానికి కారణం ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మరియు ఒక ఘోరమైన ప్రమాదం. వెన్నెముక సమస్య కారణంగా ఆయన దాదాపు పక్షవాతం బారిన పడ్డారు. నడవడమే కష్టమైన ఆ స్థితి నుండి తన మనోబలంతో ఫిజియోథెరపీతో మళ్లీ కోలుకున్నారు. ఆ సమయంలోనే సినిమా రంగుల ప్రపంచానికి దూరంగా వెళ్లి టాలెంట్ మ్యాక్సిమం అనే ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కంపెనీని స్థాపించి వ్యాపార రంగంలో 100 కోట్ల టర్నోవర్తో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ టైకూన్ గా అవతరించారు. ఒక స్టార్ హీరో బిజినెస్ వరల్డ్ లో ఇంతటి విజయం సాధించడం నిజంగా ఒక అద్భుతం. మరి సినిమా అనేది ఒక మాయాజాలం. మళ్లీ మణిరత్నం గారి చొరవ తీసుకుని కడలి సినిమాతో ఆయన్ని వెండితెరకు రీఇంట్రడ్యూస్ చేశారు. కానీ అరవింద స్వామిలోని అసలైన విశ్వరూపం బయటకు వచ్చింది మాత్రం తని ఒరువన్, తెలుగులో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధ్రువ సినిమాతోని. ఇండస్ట్రీలో విలన్ అంటే కత్తులు పట్టాలి, అరవాలి అనే పాత ఫార్ములాను బ్రేక్ చేస్తూ

కోట్ వేసుకుని క్లాసిక్ గా నవ్వుతూ కేవలం తన మైండ్ గేమ్ తో హీరోని ముప్ప తిప్పలు పెట్టి సిద్ధార్థ్ అభిమన్యు అనే అల్ట్రా స్టైలిష్ విలన్ పాత్రలో ఆయన చూపించిన నటన టాలీవుడ్ హిస్టరీలోని వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్లుగా నిలిచిపోయింది. హీరో కంటే విలన్ పాత్రకే ఎక్కువ మార్కులు పడేలా చేయడం ఒక్క అరవింద్ స్వామి గారికి సాధ్యమైంది. ఇక తర్వాత అరవింద్ స్వామి గారు అరవింద్ స్వామిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరికొత్త ప్రయోగాలు చేస్తూ దూసుకుపోతున్నారు. One day, this nation will rise.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్తా, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్.

0: आज ये हमारा मंत्र बन चुका है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: అరవింద్ స్వామి గారి యాక్టింగ్ స్టైల్ని, ఆయన కెరీర్ గ్రాఫ్ని మనం మరింత క్షుణ్ణంగా గమనిస్తే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యం ఎందుకుందో సులభంగా అర్థమవుతుంది. మరి మీరన్నట్టు ఆయన సినిమాలు సెలెక్ట్ చేసుకునే విధానం, ఏ పాత్ర ఇచ్చినా అందులో చూపించే ఆ హుందాతనం సౌత్ ఇండియాలోని మరే నటుడిలోనూ మనం చూడలేం. అరవింద్ స్వామి గారి నిఘంటువులో తొందరపాటు అనే మాట లేదు. హిట్లు వచ్చాయని వరుసగా సినిమాలు ఒప్పుకోవడం లేదా కేవలం డబ్బు కోసం స్క్రిప్ట్ నచ్చకపోయినా కెమెరా ముందుకు రావడం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఆయన ఒక కథను ఓకే చేస్తున్నారు అంటే అందులో తన పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉంది, ఆ పాత్ర ప్రేక్షకుడి మనసులో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది చూస్తారు. అందుకే ఆయన కెరీర్లో 100 సినిమాలు లేవు, కానీ నిలిచిపోయే క్లాసిక్స్ మాత్రమే ఉన్నాయి. ఇక ఆయన హావభావాల విషయానికి వస్తే అరవింద స్వామి గారి నటనలో ఒక అండర్ ప్లే మ్యాజిక్ ఉంటుంది. డైలాగులు గట్టిగా అరిచి చెప్పక్కర్లేదు, ముఖంలో పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ పెట్టక్కర్లేదు, కేవలం ఒక చిన్న చిరునవ్వుతో, కళ్ళల్లోని ఒకే ఒక్క చూపుతో ఎంతో బరువైన భావాన్ని కూడా అవలీలగా పలికించగలరు. ఏ పాత్ర ఇచ్చినా ఆయన బాడీ లాంగ్వేజ్లో ఒక తెలియని రాజసం, ఒక హుందాతనం ఉట్టిపడుతుంది. రోజాలో ఉగ్రవాదుల మధ్య చిక్కుకున్న దేశభక్తుడిగా ఎంత హుందాగా కనిపించారు బొంబాయిలో మత కల్లోల మధ్య సమాజం కోసం ఆరాటపడే జర్నలిస్టుగా, అంతే హుందాతనాన్ని ఆవిష్కరించారు. ఆఖరికి ధ్రువ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్రూరమైన విలన్ పాత్ర చేసినా అందులో ఎక్కడా అసభ్యత లేకుండా ఒక క్లాసిక్ స్టైలిష్ కార్పొరేట్ విలనిజంతో ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. మరి ఆ పాత్ర చూస్తుంటే మనకు తెలియకుండానే ఆ క్యారెక్టర్ హుందాతనానికి మనం కనెక్ట్ అయిపోతాం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు అరవింద స్వామి గారితో ఒక్కసారైనా పని చేయాలని ఎందుకనుకుంటారు అంటే, ఆయన దర్శకుడు నమ్మి ఇచ్చిన పాత్రకు 100% న్యాయం చేస్తారు. స్క్రిప్ట్ చర్చల సమయంలో దర్శకుడి విజన్ ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకుని క్యారెక్టర్లోకి పరకాయి ప్రవేశం చేస్తారు. డైరెక్టర్ రాసుకున్న పాత్రకు తన స్క్రీన్ ప్రజెన్స్తో తనదైన స్టైలిష్ లుక్స్తో ప్రాణం పోస్తారు. ఒక సినిమా కోసం ఆయన కూర్చున్నారంటే ఆ క్యారెక్టర్ డ్రెస్సింగ్ స్టైల్ నుండి మాట్లాడే విధానం వరకు ప్రతి చిన్న విషయంలోనూ డైరెక్టర్తో కలిసి ట్రావెల్ చేస్తారు. మరి దర్శకుడి నమ్మకాన్ని ఎప్పుడు బొమ్మ చేయని ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్స్ యాక్టర్ మన అరవింద్ స్వామి గారు. తక్కువ సినిమాలు చేసినా చేసే ప్రతి పాత్రలోనూ తన మార్క్ హుందాతనాన్ని, నటనలోని వైవిధ్యాన్ని చూపిస్తూ ట్రెండ్స్ మారుతున్న, తన బ్రాండ్ వాల్యూని ఎప్పటికీ తగ్గకుండా కాపాడుకుంటూ వస్తున్న ఒక నిజమైన జెంటిల్మెన్, విలక్షణ నటుడు మన అరవింద్ స్వామి గారు. అరవింద్ స్వామి గారి కెరీర్లో హుందాతనం గురించి, వైవిధ్యం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా సత్యం సుందరం సినిమా గురించి మాట్లాడుకోకపోతే ఆయన నటనలోని అసలైన ఇంకొక విలక్షణమైన కోణాన్ని మనం మిస్ అయిపోయినట్టే. వైవిధ్యభరితమైన నటుడు కార్తీతో కలిసి అరవింద స్వామి చేసిన ఈ ప్రయోగం మరి సినిమా చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో పిండేసింది, కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. ఇక సాధారణంగా అరవింద స్వామి అంటే మనకు అల్ట్రా మోడర్న్ లుక్స్, కార్పొరేట్ సూట్లు, క్లాస్ జెంటిల్మెన్ పాత్రలే గుర్తొస్తాయి. కానీ దర్శకుడు సి ప్రేమ్ కుమార్ అరవింద స్వామిని అచ్చమైన ఒక మధ్యతరగతి మనుషుల భావోద్వేగాల మధ్య నిలబెట్టారు. మరి సినిమాలో అరవింద స్వామి సత్యం అనే ఒక సున్నిత మనస్కుడైన, కాస్త సిగ్గుపడి నగరంలో స్థిరపడిన ఒక మధ్య వయస్కుడి పాత్రలో కనిపించారు. మరి సినిమాలో అరవింద స్వామి గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.

తన సొంత ఊరిని ఆస్తులను కోల్పోయి నగరానికి వలస వెళ్లిపోయిన ఒక వ్యక్తి చాలా ఏళ్ల తర్వాత ఒక పెళ్లి కోసం మళ్లీ తన సొంత పల్లెటూరికి వచ్చినప్పుడు ఆయన మనసులో ఎలాంటి అలచడి మొదలవుతుంది అనే దాన్ని అరవింద్ స్వామి గారు తన కళ్లలోని పలికించారు. ఆ ఊరి మనుషులను ఫేస్ చేయలేక అక్కడుండలేక ఆయన పడే ఆ కాస్త ఇబ్బందికరమైన మొక్కుమాటం, ఆ హావభావాలు అద్భుతం. ముఖ్య

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: ఇక సినిమా క్లైమాక్స్ లో తెల్లవారుజామున మరి ఆ ఊరిని వదిలి వెళ్లిపోతున్నప్పుడు కార్తి ఎవరో గుర్తుకొచ్చిన ఆ క్షణంలో అరవింద స్వామి గారి కారులో కూర్చుని ఏడ్చే ఒక సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీన్ చాలు అరవింద స్వామి ఎంతటి లెజెండరీ యాక్టర్ చెప్పడానికి. గుండె లోతుల్లోంచి వచ్చిన ఆ కన్నీళ్లు, ఆ

పశ్చాత్తాపం, ఆత్మీయతను కోల్పోయానని ఆ వేదన థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టించాయి. యాక్షన్లు, మైండ్ గేమ్లు, విలనిజాలు మాత్రమే కాదు, అచ్చమైన అనుబంధాల ముందు ఒక సాదాసీద మనిషి ఎలా కరిగిపోతాడో చూపించడానికి సత్యం సుందరం ఒక నిదర్శనం. మరి కార్తీ లాంటి పవర్ఫుల్ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే తన మార్క్ హుందతనాన్ని ఎక్కడా కోల్పోకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సత్యంగా ఒక చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు మన అరవింద్ స్వామి గారు. మరి సినిమా ఆయన కెరీర్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ ఎమోషనల్ మైలురాయిగా నిలిచిపోతుంది. ఆయన కేవలం ప్రేక్షకుల మనసుల్నే కాదు, ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా తన హుందాతనంతో సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే అత్యున్నత పురస్కారాల నుండి సౌత్ ఇండియాలోని ప్రెస్టీజియస్ అయిన ఫిల్మ్ఫేర్ అవార్డుల వరకు అరవింద్ స్వామి గారి కీర్తి కిరీటంలో ఎన్నో బయలురాళ్లున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రతిష్టాత్మక సంస్థలు ఆయన్ని గౌరవించిన కొన్ని ముఖ్యమైన అవార్డుల విషయానికొస్తే, తమిళనాడు ప్రభుత్వం నంది లాంటి ప్రతిష్టాత్మక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 1992లో వచ్చిన రోజా చిత్రంలో ఆయన చూపించిన అద్భుతమైన దేశభక్తి అభినయానికి గాను తమిళనాడు ప్రభుత్వం ఆయనకి ఉత్తమ నటుడు అవార్డును అందించి గౌరవించింది. ఇక ఆల్ ఇండియా లెవెల్ రికగ్నిషన్, రోజా, బొంబాయి చిత్రాలు జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నప్పుడు ఆ సినిమాల విజయాల్లో ప్రధాన భాగస్వామిగా అరవింద స్వామి గారి పేరు దేశవ్యాప్తంగా వారుమ్రోకింది. ధృవ సంచలనం సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన సిద్ధార్థ్గా చేసిన మ్యాజిక్ గాను 2015లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ విలన్ గా ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ లభించింది. అలానే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో కూడా ఆయన బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ అవార్డును సొంతం చేసుకున్నారు. జనరేషన్స్ మారిన తగ్గని క్రేజ్, 90s నాటి తరం అమ్మాయిలు ఆయన్ను డ్రీమ్ బాయ్గా ఆరాధిస్తే, నేటి 2020ల నాటి జనరేషన్ యూత్ ఆయన్ని అల్ట్రా స్టైలిష్ ఐకాన్ గా చూస్తున్నారు. రెండు వేర్వేరు జనరేషన్స్లోనూ సమానమైన క్రేజ్ అందుకోవడం ఆయనకు దక్కిన అతిపెద్ద రివార్డ్. దర్శకుల నమ్మకం, బలిరత్నం, కృష్ణవంశీ, మోహన్ రాజా, సురేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్ ఇలాంటి క్రియేటివ్ డైరెక్టర్లు తమ మనసులో ఒక బలమైన కుందాతనమైన పాత్ర అనుకోగానే ముందుగా అరవింద స్వామి గారి దగ్గరికి వెళ్లడం ఆయన సంపాదించుకున్న నైతిక రివార్డ్. లైఫ్ రీరివార్డ్ అన్నిటికీ మించి ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగి పక్షవాతం వచ్చి మళ్లీ నడవలేరు అనుకున్న స్థితి నుండి కోలుకుని అటు బిజినెస్ సామ్రాజ్యంలో 100 కోట్లు సాధించి ఇటు వెండి తెరపై మళ్ళీ 1 నెగటివ్ లీడ్ గా ఎదగడం అనేది ప్రకృతి ఆయన పట్టుదలకిచ్చిన అతిపెద్ద రివార్డ్. అందుకే అంటారు అరవింద్ స్వామి అంటే కేవలం ఒక నటుడు కాదు, ఆయన ఒక బ్రాండ్. చేసే ప్రతి పాత్రలోనూ తన మార్క్ రాజసాన్ని, కుందతనాన్ని చూపిస్తూ అవార్డులు రివార్డులకు తానే ఒక కొత్త గౌరవాన్ని తెచ్చిన విలక్షణ నటుడు మన అరవింద్ స్వామి. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన రేడియో విష్ణు 90.4 తరపు నుండి మరొకసారి అరవింద స్వామికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో వెడకడతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: विष्णु FM 90.4
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. పాత సినిమా పాటలు నిజంగానే ఆ పాత మధురాలు. కొన్ని పాటలు అలా ఏవో లోకాల్లోకి తీసుకువెళ్లిపోతూ ఉంటాయి. అందుకే వాటిని ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. దీనికి కారణం ధీటుగా పాటలు ఉండేలా సంగీత సాహిత్యాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధని తీసుకుంటూ తమ పరువు ప్రతిష్టలకు సంబంధించిన సవాల్గా ప్రతి బ్యానర్ వారు కృషి చేసేవారు. అందుకే అలనాటి పాటలు ఇప్పటికీ అజరామరం. మరి అటువంటి పాటలు వినేందుకు మీకు చక్కటి వేదిక రేడియో విష్ణు 90.4. మరి ఈనాటి ఆణిముచ్చలు కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ.

చివరికి వారు ఎలా ఒకటయ్యారు అనే కథాంశంతో నిర్మించిన చిత్రం అన్నదమ్ముల సవాల్. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ, రజనీకాంత్, జయ చిత్ర, చంద్రకళ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నాకోసమే నీవున్నది పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

మొదట చూపిన మూతి పిలుపులు తుదకు ఏ మాయలేటా అలక తొణకగా చిలుకు చిలుకుగా వలపు జల్లాయలే ఆ జల్లుల తడిసిన అల్ల

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజా ఆడరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ GDPకి దాదాపు 3 రెట్లు.
3: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై.

0: డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: అన్నదమ్ముల సవాల్ చిత్రం నుంచి సత్యం స్వరపరిచిన గీతం విన్నారు కదా. ఇప్పుడు తాతినేని రామారావు దర్శకత్వంలో కమల్ హాసన్, జరీనా జంటగా నటించిన చిత్రం అమరప్రేమ. ఈ చిత్రం నుంచి పి సుశీలా బృందం గానం చేసిన ఈ ప్రియురాలికి పెళ్లి జరిగేను పాట వింటారు. గీత రచన వీటూరి, సంగీతం చక్రవర్తి.

అమర ప్రేమ చిత్రం నుంచి పి సుశీల బృందం పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు కృష్ణ జయప్రద ప్రధాన తారాగణంగా జిసి శేఖర్ దర్శకత్వంలో 1978లో విడుదలైన చిత్రం అల్లరి బుల్లోడు. ఈ చిత్రం నుంచి వేటూరు గీతమైన చుక్కల తోటలో ఎక్కడున్నావో పాటు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన ఈ పాట స్వరకర్త చక్రవర్తి. మరి పాట వినిద్దామా?

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: కుమార్ రాజా చిత్రం నుంచి కృష్ణ సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు 1978లో బాపు నవల ఆధారంగా తీసిన చిత్రం గోరంత దీపం. శ్రీధర్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన గోరంత దీపం కొండంత వెలుగు పాట వింటారు. పాట రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

గోరంత దీపం చిత్రంలో కేవి మహాదేవన్ స్వరపరిచిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో చివరిగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1978లో విడుదలైన చిత్రం చిలిపి కృష్ణుడు. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం నుంచి ఆత్రేయ రాసిన విషాద గీతం వింటారు. మీరు వినబోయే ఈ పాట ఇందుకైనా ఇది ముందుగా నీకు తెలిసేనా పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాటకు కేవి మహాదేవన్ స్వరాలు అందించారు. మరి పాట విందామా?

0: ఈనాటి ఆణిముచ్చల కార్యక్రమంలో ఇంతవరకు ఆలనాటి మేటి పాటలు విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్, MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

హై లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లేడీ స్పెషల్ మహిళ లిస్నర్స్. మరి 90 ఏళ్ళు, శరీరంలో సత్తు పోతుంది, చేతులు ఊతం లేకపోతే నడవలేరు, ఇంటి బాగోగులు చూసుకోవడం కూడా చాలా కష్టమైన ఆ వయసులో ఓ వృత్తురాలు ఉదయం లేవగాని ఇంటి పనులు, పొలం పనులు చూసుకుంటుంది. ఇక తర్వాత గ్రామంలోని ప్రతి వీధికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటుంది, అడగకుండానే గ్రామస్తుల అవసరాలు తీర్చుతుంది. మరామెవరో తెలుసుకోవాలంటే తమిళనాడు మదురై ప్రాంతంలోని అరిట్టపట్టి గ్రామానికి వెళ్లాల్సిందే. 2020లో మూడోసారి ఆ గ్రామ సర్పంచిగా ఎన్నికైన వీరమ్మాళ్ గెలిచింది మొదలు ప్రజల కోసమే జీవిస్తోంది. అధికారం ఎవరి చేతుల్లోనూ పెట్టకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోంది. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామంలో ప్రతి ఒక్కరి బాగోగుల గురించి ఆరా తీయడంతో పాటు సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ కూడా వేయించిన ఈ బామ్మ యువతలో కూడా స్ఫూర్తిని రగిలిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. మరామి చేసిన పనుల వల్ల ఆ గ్రామం జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగాను కూడా గుర్తింపు పొందింది. లిస్నర్స్, మరి 90 సంవత్సరాల వయసులో కూడా గ్రామంలో మరి ప్రతి వీధికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వారి అవసరాలు తీరుస్తున్నా, మరి మూడోసారి కూడా గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన వీరమ్మాళ్ళ గారి గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చక్కని పాట విందాం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఇఆర్సిపి, కొలేజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకి హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: వెల్కమ్ బ్యాక్ టు లేడీ స్పెషల్ మాహిళ లిజినెస్. మరి ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం ఫ్యాషన్ గానే అనిపిస్తుందండి, కానీ మరి పట్టీలవి వేసుకుని నడుస్తున్నప్పుడు ఒక్కోసారి పట్టందక అవి జారిపోవడం, పడిపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అంతే కదా, మరి దాన్ని నివారించాలంటే వాటి కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిటాచబుల్ స్ట్రాప్స్ ని ప్రయత్నించి చూడండి. మరి వీటిని వాడటం వల్ల నడుస్తున్నప్పుడు ఎలాంటి అసౌకర్యం ఉండకపోగా సాధారణంగా కనిపించే ఎత్తు మడమల చెప్పులకు కూడా ఒలుక్ అనేది వస్తుంది. మరి పట్టీలు సాదా బెల్ట్ తరహాతో పాటు పూసలు, చైన్లు వంటి డిజైన్లు కూడా ఉంటాయి. మరి చెప్పులకు అడుగు నుంచి సులువుగా తగిలించుకుని బెల్ట్ పెట్టుకునే విధంగా డిజైన్ చేసిన వీటిని చెప్పుల రంగుల్ని బట్టి ఎంచుకుంటే మార్చి మార్చి వాడుకోవచ్చు. ఏమంటారు? ఓకేనా లిజినెస్? మరి అలాగే మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి కళాయిలో కాస్తంత ఎక్కువ నూనె వేసి మరి వడియాలు, పూరీలు, గారెలు, బూరెల్లాంటివి వేయిస్తున్నప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నూనె చింది చర్మం పైన, స్టవ్ చుట్టూ, ఆ వెనకాల ఉన్న టైల్స్ పైన పడటం మామూలే కదండి. మరి ఆ సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే ఈ స్ప్లాటర్ స్క్రీన్స్ అంటే షీల్డ్ లేదా గాడ్ వంటివి ఎంచుకుంటే సరండి. మరి వంట చేస్తున్నప్పుడు షీల్డ్ లేదా గాడ్ను స్టవ్ చుట్టూ పెట్టేస్తే వంట పూర్తయ్యాక స్టవ్ని లేదా టైల్స్ని తుడుచుకుంటే పనుండదు. అదే స్క్రీన్స్ అయితే పాత్రలపైన పెట్టే మూతలా ఉండి అవసరాన్ని బట్టి దాన్ని మడిచే విధంగా కూడా డిజైన్ చేశారట. మరి స్క్రీన్లు రేకు, సిలికాల్లోనూ దొరుకుతుంటే జాలి తరహాలో ఉన్న దాన్ని ఉడికించిన పదార్థాలను వడకట్టేందుకు కూడా వాడుకోవచ్చు అనమాట. ఏమంటారు? ఓకే లిజినెస్? ఇక అలాగే మరొక మంచి టాపిక్ గురించి తెలుసుకుందాం. మరి రవ్వలు, పప్పులు, ఎండుమిర్చి వంటి పదార్థాలను ఎండలో ఆరబెడతామా? ఎలా పసిగడతాయో తెలియదండి. మరి పక్షులు చేరిపోయి వాటన్నింటినీ కూడా చల్లా చెదురు చేసేస్తాయి అంటూ బాధపడే వారి కోసమే ఇప్పుడు మెష్ హ్యాంగింగ్ ఫుడ్ డ్రయర్ బ్యాగ్ అనేది దొరుకుతుంది. మరి నైలాన్ తో తయారు చేసిన ఈ బ్యాగ్ కు 3 నుంచి 6 అరల వరకు జిప్ అలాగే వేలాడదీసేందుకు ఒక తాడు లేదా హుక్కు ఉంటాయి. మరి ఆరబెట్టాలనుకున్న దినుసులు, కూరగాయలు, ఇతర పదార్థాలను నేరుగాను లేదా ప్లేట్లలో వేసుకును ఈ బ్యాగుల్లో ఉంచి జిప్ పెట్టేసి ఎండలో ఏ దండానికో తగిలిస్తే చాలు. ఇక పక్షుల బెడద లేకుండా పదార్థాలనేవి చక్కగా ఆరిపోతాయి. మరి పని అయిపోయాక ఈ డ్రయర్ ను ముడిచేస్తే సరిపోతుంది. భలే ఉంది కదా.

ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మరొక మంచి విషయం తెలుసుకుందాం. మరి అన్ని వస్తువులు పట్టడం, సౌకర్యంగా ఉండటం, ఫ్యాషన్ గా అనిపించడం, ఇక తదితర కారణాలతో మరి విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు కూడా బ్యాక్ ప్యాక్లను ఎక్కువగా ఎంచుకుంటున్న రోజులవి. మరి అవసరాలకు తగినట్లుగాని అవి కోరుకున్న రంగులు డిజైన్లలో వచ్చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ జాబితాలో తాజాగా ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యాక్ల ట్రెండ్ చేరింది. పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తూ ఎరుపు, గులాబీ, నీలం వంటి రంగుల్లో దొరికేస్తున్న ఈ బ్యాక్ ప్యాక్లలో పెట్టుకునే వస్తువులు లేదా పుస్తకాలు స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి అవసరం అనుకున్న వాటిని పెద్దగా వెతుక్కోకుండానే తీసుకోవచ్చు. మరి అంతకుమించి ట్రెండీ లుక్ ను కూడా తెచ్చిపెడతాయి. ఏమంటారు? ఓకే లిజనర్స్, మరి మహిళా కార్యక్రమం ఇంతవరకు చాలా చాలా చక్కటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చక్కని పాట విందాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు లేడీ స్పెషల్ మహిళ లిజినెస్. మరి ఈనాటి మహిళా కార్యక్రమంలో ఇప్పుడు మనం ఒక మంచి వెరైటీ వంటకం గురించి తెలుసుకుందామండి. అదేంటంటారా, అరటికాయ వేపుడు. అరటికాయ వేపుడు ఎవరికి తెలియదబ్బా అనుకుంటారా, కానీ ఎప్పుడు ఒకలా చేస్తే ఏం బాగుంటుందండి, కాస్తంత టేస్టీగా రుచిగా చేస్తే ఇంకొంచెం చాలా బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి అరటికాయ వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటి, మరి దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. మరి దీనికి కావాల్సినవి ఏంటంటే అరటికాయలు 3, మరి పసుపేమో 1/2 చెంచా, కారం చెంచా, చారుపొడి 1/2 చెంచా, నువ్వుల పొడి 2 చెంచాలు, ఉప్పు తగినంత, నూనె 1/4 కప్పు, ఆవాలు 1 చెంచా, మరి మినప్పప్పు చెంచా, వెల్లుల్లి రెప్పలు 4, కరివేపాకు రెప్పలు 2, ఎండుమిర్చి 1. మరి అరటికాయ వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా అరటికాయల్ని చెక్కు తీసి కాస్తంత పెద్ద ముక్కల్లా కోసి నీళ్లలో వేసుకుని పెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద కళాయిని పెట్టి నూనె వేయాలి. మరి అది వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేయించుకుని ఈ అరటికాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. మరి అవి మగ్గిన తర్వాత చారుపొడి, నువ్వుల పొడి, కారం వేసి బాగా కలిపి మరి కూర అనేది కరకరలాడేలా వేగిందనుకున్నాక దింపేస్తే అరటికాయ వేపుడు రెడీ అయిపోతుంది. లిజినెస్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అరటికాయ వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటి, మరి దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి తెలుసుకుందామా. మరి దీనికి కావాల్సినవి ఏంటంటే అరటికాయలు 3, మరి పసుపేమో 1/2 చెంచా, కారం చెంచా, చారుపొడి 1/2 చెంచా, నువ్వుల పొడి 2 చెంచాలు, ఉప్పు తగినంత, నూనె 1/4 కప్పు, ఆవాలు 1 చెంచా, మరి మినప్పప్పు చెంచా, వెల్లుల్లి రెప్పలు 4, కరివేపాకు రెప్పలు 2, ఎండుమిర్చి 1. మరి అరటికాయ వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా అరటికాయల్ని చెక్కు తీసి కాస్తంత పెద్ద ముక్కల్లా కోసి నీళ్లలో వేసుకుని పెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద కళాయిని పెట్టి నూనె వేయాలి. మరి అది వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేయించుకుని ఈ అరటికాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. మరి అవి మగ్గిన తర్వాత చారుపొడి, నువ్వుల పొడి, కారం వేసి బాగా కలిపి మరి కూర అనేది కరకరలాడేలా వేగిందనుకున్నాక దింపేస్తే అరటికాయ వేపుడు రెడీ అయిపోతుంది. లిజనర్స్, మరి ఇంతవరకు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ లేడీ స్పెషల్ మహిళా కార్యక్రమంలో మంచి మంచి విషయాల గురించి, అలాగే వెరైటీ వెరైటీ వంటకాల గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. శరీరానికి రోగనిరోధక శక్తినిచ్చే ఆహారాన్ని పోషకాహారం అంటారు. దీన్నే సమతుల ఆహారం అని కూడా అంటారు. సమయానికి తగినంత తినటం, సరైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవటం చాలా అవసరం. లేదంటే పలు ఆరోగ్య సమస్యలకు గురి కావటం జరుగుతుంటుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే వ్యాధులను శరీరం ఎదుర్కోలేదు. దీంతో ఎన్నో సమస్యలకు గురవుతాం. మన వయస్సు ప్రకారం మనం సరిగ్గా తింటున్నామా అనే ప్రశ్న 30 ఏళ్ల వయసులో మనకు వస్తుంది. ఎందుకంటే సాధారణంగా మహిళలకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యే సమయం అది. మనం 40 పరిమితిని దాటినప్పుడు ఈ ప్రశ్న మరింత వస్తుంది. ఎందుకంటే అప్పటికి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి. వయస్సు ప్రకారం మన పోషక అవసరాలు మారుతాయా? అలా అయితే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు వయసు ప్రకారం మన ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. మనం తినే ఆహారం చాలా వరకు అలాగే ఉంటుంది, కానీ మనం ఉండే వయస్సు లేదా స్టేజ్ని బట్టి మనం తినే విధానం మారవచ్చు. చిన్నపిల్లవాడు రకరకాల ఆహారాలు తినటానికి ఇష్టపడతాడు. వయస్సు అటువంటిది. అదే బలహీనమైన దంతాలు ఉన్న వృద్ధులకు మెత్తటి ఆహారం అవసరం. వాటిలో పోషకాలు అధికంగా ఉండాలి, ఎందుకంటే శరీరానికి శక్తి కావాలి కాబట్టి. అదే గర్భిణి అయితే ఆమెతో పాటు బిడ్డ ఆరోగ్యంగా పెరగటానికి పోషకాహారం చాలా చాలా ముఖ్యం. పిండం పెరుగుదలకు పోషకాలు చాలా అవసరం. మీరిప్పుడు తింటున్న ఆహారం భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మన సమతుల్య ఆహారం తీసుకోవటం చిన్ననాటి నుంచి అలవాటు చేసుకోవాలి. మనం తినే ఆహారం మనం జీవించే సత్సంవత్సరాల సంఖ్యను నిర్ణయిస్తుంది, ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఏదో తిన్నాంలే అనుకుంటే దానికి తగినట్లే ఉంటుంది. మనం తినే ఆహారం చాలా వరకు అలాగే ఉంటుంది, కానీ మనం ఉండే వయస్సు లేదా స్టేజ్ని బట్టి మనం తినే విధానం మారవచ్చు. చిన్న పళ్ళతో ఉన్న పిల్లలు ప్లేట్పై ఎక్కువ రంగులను చూడటానికి ఒక పిల్లవాడు ఇష్టపడతాడు. బలహీనమైన దంతాలు ఉన్న వృద్ధుడికి మృదువైనది కావాలి, కానీ పోషకాలు అధికంగా ఉండే ఆహారం కావాలి. గర్భిణీ స్త్రీ శరీరం పిండం పెరుగుదలకు మరియు అభివృద్ధికి కొన్ని పోషకాలు కోరుతుంది. మీరిప్పుడు తింటున్నది తరువాతి సంవత్సరాలలో మీ జీవన నాణ్యతపై ప్రభావం చూపుతుంది. మనకి సమతుల్య ఆహారం అవసరం మనం తిరిగి ముందుగానే మొదలవుతుంది. మన వద్ద ఉన్న ఆహారం మనం జీవించే సంవత్సరాల సంఖ్యను కూడా నిర్ణయించగలదు. మరి ఏ వయసు వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఆ విషయాలు తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. చిన్న పిల్లలు తాము తినే ఆహారంలో రంగురంగులుంటే బాగా తినటానికి ఇష్టపడతారు. పిల్లలకి సమతుల్య ఆహారం ఇవ్వడం అంత సులభం కాదు. పోషకాలను ఆసక్తికరంగా కనిపించేలా రంగురంగుల ఆహార రూపంలో పరిచయం చేయడం వలన పిల్లలు ఆహారాన్ని తినటానికి ఆసక్తి చూపేలా చేస్తే వారు చక్కగా తినేస్తారు. దీంతో వారికి పోషకాలు చక్కగా అందుతాయి. చిన్నతనంలో పిల్లలలో వేగంగా శారీరక, సామాజిక మరియు అభివృద్ధి మార్పులు సంభవిస్తాయి. బాల్యం ప్రారంభ దశలలో శక్తి పెరుగుతుంది. పిల్లలకి ప్రోటీన్, అవసరమైన ఫ్యాటీ యాసిడ్ చాలా అవసరం. మెదడు చురుకుగా పనిచేయటానికి ఇది చాలా అవసరం. వారు కౌమర దశకు చేరుకున్నప్పుడు తప్పనిసరిగా కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ వంటి అవసరమైన ఖనిజాలను ఆహారంలో ఉండేలా తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాలని పోషకాహార నిపుణులు పాలన్ తెలిపారు. పిల్లలు ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆకర్షించడానికి ప్లేట్లో రంగురంగుల పండ్లు, కూరగాయలతో వారిని ఆకర్షించే షేపులు అలంకరిస్తే వారు చక్కగా తినేస్తారు. రంగురంగుల కూరగాయలతో శాండ్విచ్ తయారు చేసి ఇస్తే చక్కగా తినేస్తారు. పిల్లలకి అవసరమైన ప్రతి పోషకం ఉంటుంది. కూరగాయల్ని ఓ రోటీలో చుట్టి రోల్స్లా తయారు చేసి ఇవ్వచ్చు. ఇలా పిల్లలకు ఆహారాన్ని ఆసక్తికరంగా తయారు చేసి ఇస్తే వారు ఇష్టంగా తింటారు. తద్వారా వారికి చక్కటి పోషకాలు అందుతాయని పాలన్ తెలిపారు. మరి 20 to 40 ఏళ్లలోపు వ్యక్తులు ఏం తినాలి అని ఆలోచిస్తున్నారా? పురుషులకు స్త్రీలకు వేర్వేరు పోషక అవసరాలు ఉన్న కాలం ఇది. ఎందుకంటే వారి పునరుత్పత్తి దశకు అవసరమైన ఆహారం తీసుకోవాలి. మగవారితో పోలిస్తే ఇనుము మహిళలకు అధికంగా అవసరం ఉంటుంది. స్త్రీలు గర్భధారణ సమయంలోను ఆ తర్వాత బిడ్డకు చనుబాలు ఇవ్వటానికి పోషకాహారం చాలా అవసరం. తల్లిపాలు బిడ్డకి ఎంత ఆరోగ్యకరమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే తల్లికి పాలు ఎక్కువగా రావాలి అంటే పోషకాహారాలు, సూక్ష్మ పోషకాలు చాలా అవసరం. ఎక్కువ ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫాలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. పురుషులకు వారి శారీరక శ్రమ

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే హర్షి. మరి ఇవాళ ఆయుష్మాన్ బాబాలో ఏ వయసులో

కారణంగా శక్తి అవసరాలు మహిళల కంటే ఎక్కువగా ఉంటాయి. శరీర నిర్మాణం లేదా జీవక్రియ స్థాయిలో స్త్రీ పురుషులకు తేడాలుంటాయని పోలన్ తెలిపారు. పిల్లలు మరియు 20-40 ఏళ్ల వయసు గల వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. మరి 40 పైబడిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉన్నే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: After a short break, welcome back to Ayushman Bhava. 40 పైబడిన వారు ఏం తినాలి అని ఆలోచిస్తున్నారా? 40 ఏళ్లు దాటితే సరైన సమతుల్యత చాలా చాలా అవసరం. జీవక్రియ మార్పుల వల్ల పోషకాహారం చాలా చాలా అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వును ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అందుకే సరైన సమతుల ఆహారాన్ని డాక్టర్ల ద్వారా తెలుసుకొని తీసుకోవటంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మహిళలు హడావిడిగా ఏదొకటి తిని కడుపు నింపుకోవడం కాకుండా ఏం కావాలో అది మాత్రమే తినాలన్న నియమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నించాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతి ఆకు తదితరాలను వంటకాల్లో ఎక్కువగా చేర్చండి. అవి ప్రత్యేక రుచిని ఇవ్వడమే కాదు, తక్కువ కెలోరీలు అందిస్తాయి. ఒకేసారి ఎక్కువగా తినకుండా ప్రతి 2-3 గంటలకోసారి కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవాలి. అన్నిటికంటే మించి వండే వంటకాల్లో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వాటర్ తరచూ తాగుతుండాలి. పండ్లు, వేయించిన వేరుశనగలు, మొలకెత్తిన గింజలు, నువ్వులు, అవిసెలు, రాగులు వంటి గింజలు తినాలి. ఆహారంలో మంచి ఫైటోన్యూట్రియంట్స్, మంచి యాంటీ ఆక్సిడెంట్లను తీసుకోవాలి. ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, అలాగే మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది అని డైటీషియన్స్ తెలిపారు. 40 ఏళ్ల తర్వాత హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీంతో ఎముకలు గుల్లబారుతాయి. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. అలాగే 40 ఏళ్లు దాటితే బీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధులను దూరంగా ఉంచడానికి అన్ని పోషకాలను కలిపి ఆప్టిమైజ్ చేసే సమతుల్య ఆహారాన్ని తీసుకునేలా చూసుకోవాలి. అలాగే 40 ఏళ్లు దాటితే మానసిక సంఘర్షణలు వస్తాయి. కాబట్టి ఆహారంలో మార్పులు అనివార్యం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా తృణధాన్యాలు తీసుకుంటే చక్కటి పోషకాలు అందుతాయి. వాటిలో మంచి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. నువ్వులు, అవిసెలు, గుమ్మడి గింజలు, చియా గింజలు తీసుకోవాలి. అవకాడో, బెర్రీలతో సహా పండ్లు, కూరగాయలు తినాలి. మరి 40 ఏళ్లు పైబడిన వాళ్ళు ఏం తినాలో తెలుసుకున్నారు కదా? వృద్ధులు ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: After a short break, welcome back to Ayushman Bhava. వృద్ధులు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం. వయసును బట్టి ఆహార నియమాలను పాటించాలి. యవ్వనంలో తిన్న తిండి వృద్ధాప్యంలో కూడా తీసుకుంటే జీర్ణ వ్యవస్థను కష్టపెట్టినట్లే. ఎందుకంటే యవ్వనంలో ఉన్నప్పుడు అవయవాలు చేసే పనితీరుకు వృద్ధాప్యంలో పనితీరుకు చాలా తేడా ఉంటుంది. కనుక ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వృద్ధుల్లో విటమిన్ డి, కాల్షియం, విటమిన్ బి12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం ఎక్కువ. కాబట్టి వృద్ధులు తక్కువ కొవ్వుపాల పదార్థాలు, ఆకుకూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్ డి, కాల్షియం లభిస్తుంది. ఇవి ఎముక పుష్టికి ఉపయోగపడతాయి. సీఫుడ్, తేలికైన మాంసం నుంచి విటమిన్ బి12 అందుతుంది. మలబద్ధకం సమస్య వృద్ధుల్లో చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు రోజువారి ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడిబియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం తీసుకుంటుంటే ఈ బాధ నుంచి తేలికగా బయటపడవచ్చు. వీటిలో పీచు సమృద్ధిగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్యలు ఉండవు. పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాలు తీసుకోవాలి. వీటిలో పొటాషియం కూడా ఉంటుంది. నూనె పదార్థాలు, వేపుళ్ళు తగ్గించడం చాలా మంచిది. ముఖ్యంగా నెయ్యి వంటి కొవ్వులు తగ్గించడం ఇంకా మంచిది. వృద్ధాప్యంలో వచ్చే అసౌకర్యాల కారణంగా కొంతమంది తమ భోజనాన్ని మానేస్తారు. సూక్ష్మ పోషకాల లోపం సంభవించే ప్రమాదం ఉంటుంది. ప్రోటీన్ లోపం ఉంటే శరీరంలో పగుళ్లు వస్తాయి. కాబట్టి కాల్షియం, ఐరన్ ఉండే పదార్థాలు తీసుకోవాలి. ప్రోటీన్లతో పాటు ఎముకలను బలోపేతం చేయడానికి విటమిన్ డి, కాల్షియం తప్పనిసరిగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. నమలడం సమస్యలు ఉంటే ఆహారాన్ని సాధ్యమైన మృదువుగా చేసుకుని తినాలి. సూప్ లాంటివి చక్కగా తాగవచ్చు, లేదా ఒక కూరగాయలు, పప్పును కలిపి తినవచ్చు. కాల్షియం ఎక్కువగా ఉండే రాగి జావ చాలా మంచిది. అల్పాహారంలో చట్నీలో గింజలతో తయారు చేసుకోవచ్చు. ఏది ఏమైనా పోషకాహారం అనేది ఏ వయసులో ఉన్నా శరీరానికి చాలా చాలా అవసరం. కాబట్టి సమతుల ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఆయుష్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు. శరీరానికి పోషక సాంద్రతను పెంచుకొని ఆరోగ్యంగా జీవించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. మరి ఏ వయసులో వాళ్ళు ఎలా

ఆహారం తీసుకోవాలో ఈ రోజు తెలుసుకున్నాం కదా. రేపు ప్రసారం అయ్యే ఆయుష్మాన్ బాబా ప్రోగ్రామ్ లో ఇంకా మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: लखनऊ एफएम 90.4। ఇంట్లో కోడి పిల్లలను పెంచే వ్యాపారం చేయడం. కోళ్ళు అద్భుతమైన ప్రోటీన్ వనరు, ఆదాయానికి కూడా. ఈజిప్ట్లో యువ కోడి పుంజుల మాంసానికి మార్కెట్లో బలమైన గిరాకీ ఉంది. గుడ్లు పెట్టే పెట్టెలని ఇళ్లలోనే ఉంచుతారు. ఇదంతా చిన్న తరహాలో జరుగుతుంది.
1: తన ఆదాయాన్ని పెంచుకోవాలని ఏ మహిళకైనా, ముఖ్యంగా ఇళ్లాళ్లకి, ఎన్నో పల్లెటూళ్లలో లాగానే ఇంట్లోనే కోళ్లని పెంచి అమ్మాలి. వీటికి మంచి మార్కెట్లున్నాయి. తొందరగా అమ్మేసి మంచి లాభాలు సంపాదించవచ్చు. రోగాలేవి తగలకపోతే ఇది లాభదాయకమే.
0: ఇంక్యుబేటర్లున్న స్పెషలిస్ట్ ఉత్పత్తిదారులు రోజు వయసున్న కోడి పిల్లలను రైతులకి తక్కువ ధరకే అమ్మినప్పటికీ, అంత చిన్న కోడి పిల్లలు దుర్బలమైనవి కాబట్టి అవి బతకడానికి ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి. అయినప్పటికీ ఒక కోళ్ల గూడులో కోడి పిల్లలకి అవసరమైన వాతావరణాన్ని సృష్టించి వాటికి తల్లి లేని లోటు తీర్చుతూ మీరు కూడా కోడి పిల్లల్ని పెంచవచ్చు. ఇమాన్ తన వర్గంలో ఒక నాయకురాలు. ఆమె క్రమం తప్పకుండా కోడి పిల్లల్ని ఒక గూట్లో పెంచుతుంది. మారే ఉష్ణోగ్రతలు, రోగాలు, వేటగాళ్ల నుంచి ఆ గూడు వాటికి రక్షణ కల్పిస్తుంది.
1: నేను రకరకాల కోళ్లని పెంచాను. రోజు వయసు పిల్లల నుంచి పెంచాను. 21 రోజులు వయసున్న పిల్లల్ని పెంచి అమ్మే ఆవిడ దగ్గర వాటిని కొన్నాను. 21 రోజులు వయసున్న వాటిని పెంచడం కన్నా రోజు వయసున్న వాటిని పెంచడమే లాభదాయకమని గుర్తించాను.
0: ఫయంలో ఇళ్ల కప్పుల మీద మహిళలు అమర్చిన గూళ్లని చూద్దాం. విజయవంతంగా కోడి పిల్లలను ఇంట్లోనే పెంచడానికి అవసరమైన ముఖ్య చర్యల్ని వాళ్ల నుంచి తెలుసుకుందాం. రోజు వయసు కోడి పిల్లల్ని కొనే ముందు బలమైన మంచి జాతివి దొరుకుతాయని మీకు బాగా నమ్మకమున్న చోటనే కొనడం మంచిది.
1: నేను అమ్మదలుచుకున్న మార్కెట్ ని బట్టి కోడి జాతిని ఎంచుకుంటాను. పెంచిన తర్వాత మాంసం అమ్మాలనుకుంటే బాగా బరువు పెరిగే రకాన్ని ఎంచుకుంటాను. ఒకసారి బాగా గుడ్లు పెట్టే రకాన్ని ఎంచుకుంటాను. చాలా రకాలున్నాయి. వాటన్నిటినీ ఒకే గూట్లో ఉంచి పెంచవచ్చు. ఆదాయం బాగుండాలి కాబట్టి 3 వారాల తర్వాత గుడ్లు పెట్టే రకాన్ని, మాంసం కోళ్లని వేరు చేస్తాను.
0: కోడి పిల్లలకి నిరంతరంగా సంరక్షణ కావాలి కాబట్టి వాటిని ఇంటికి దగ్గరలోనే పెంచాలి. తేలికగా వెచ్చబర్చగల చిన్న గదినో గూటినో తయారు చేయాలి. అది పిల్లులు, ముంగిసెలు వంటి వేటాడే జంతువులు కోడి పిల్లల్ని వాటి మేతని ముట్టుకోకుండా, రోగాలు అంటించకుండా కాపాడాలి.
1: ప్రతి గూటికి కోడి పిల్లల సంఖ్య 1 ఉంటుంది. 50 కోడి పిల్లలు పట్టే గూట్లో 100 పిల్లల్ని ఇరికించలేం కదా. అవి నొక్కుపోయి వేడెక్కిపోతాయి. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వలేదు. గూడు మరీ పెద్దదైతే వాటికి చల్లేస్తుంది. అవి పెరగడానికి తగినంత సైజులో గూడు ఉండాలి.
0: 3 వారాల వయసు తర్వాత ఒక చదరపు మీటర్లో 20 కోడి పిల్లలు పడతాయి. మీ గూడు బాగా పెద్దదైతే మీ కోడి పిల్లలకి మొదటి రోజుల్లో వెచ్చగా ఉండేలా దాన్ని ఏదైనా షీట్తో గాని ఇంకా దేంతోనైనా మూసి ఉంచాలి. దాని అంచులని బిగిస్తే ఎదుగుతున్న కోడి పిల్లలు తప్పించుకోకుండా ఉంటాయి. గూట్లో ఇంతకు ముందు ఇంకేమైనా జంతువులను ఉంచితే వాటి మురికి పూర్తిగా పోయేలా నేలను శుభ్రం చేయాలి. గోడలు, నేల మీద సూక్ష్మక్రిములు లేకుండా డిసిన్ఫెక్ట్ చేయడానికి అయోడిన్ వాడవచ్చు. అయోడిన్ని నీళ్లలో కలిపి పల్చన చేయాలి. సీసా మూతలో 1 సెంటీలీటర్ వస్తుంది. దాన్ని 1/2 లీటర్ నీళ్లలో కలపాలి. ఘాటైన రసాయనక డిసిన్ఫెక్ట్లను వాడకూడదు. అవి కోడి పిల్లల ఊపిరితిత్తులకి హాని చేస్తాయి. గూటి లోపల, చుట్టుపక్కల శుద్ధి చేయాలి. ఇప్పుడు నేల మీద 3 నుంచి 5 సెంటీమీటర్ల ఎత్తున రంపపు పొట్టు గాని, పీలికలు చేసిన గోధుమ గడ్డిని గాని పరచాలి. ఇది గూట్లో నేలని కోడి పిల్లలకి వెచ్చగా చేస్తుంది. వాటికి 3 వారాల వయసొచ్చి గూటిని వదిలే వరకు అది కోడి పిల్లల రెట్టలని పీల్చేస్తుంది. ఎదిగిన ఈకలు లేక కోడి పిల్లలకి తేలికగా చలివేస్తుంది. మొదటి 3 రోజులు వాటికి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. అవి చలికి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని పెట్టే గూడు తగినంత వెచ్చగా ఉండాలి. 1000కి పైగా కోడి పిల్లలున్న పెద్ద పెద్ద గూళ్లలో గ్యాస్తో పనిచేసే కేంద్రీయ హీటర్లు పెట్టవచ్చు. కానీ తక్కువ సంఖ్య కోడి పిల్లలుండే గూళ్లకి కరెంటు హీటర్లు సరిగా సరిపోతాయి.
1: ఇది వరకు మా కోడి పిల్లల్ని చిన్న చిన్న వెదురు బుట్టల్లో పెట్టేవాళ్లం. వాటికి బల్బులు కూడా ఉండేవి కాదు. బుట్టల్ని మా ఇళ్లలో మా పక్కనే ఉంచేవాళ్లం. వాటి మీద ఒక దుప్పటి కప్పేవాళ్లం. అయితే ఒక గూడుని కట్టడమే మంచిదని మాకిప్పుడు అర్థమైంది. అది కోడి పిల్లల కదలికల్ని అడ్డుకోదు. వాటికి మంచి బెడ్డింగ్ అవుతుంది. బుట్టల్లాగా వాటిని తడిగాని చలిగాని ఉంచదు.
0: వెచ్చబెట్టడానికి ఏ పద్ధతిని ఎంచుకున్నా ఒక థర్మామీటర్ ని కొంటే గూట్లో ఉన్న ఉష్ణోగ్రత మీకు సరిగ్గా తెలుస్తుంది. కోడిపిల్లల ఎత్తుకి దాదాపు సమానంగా థర్మామీటర్ని అమర్చాలి. వైరు పొడవుగా ఉంటే కోడిపిల్లలకి చలిగా ఉన్నప్పుడు బల్బును కిందకు దించి

0: ఎత్తడానికి, వేడిగా ఉంటే పైకి ఎత్తడానికి వీలుగా ఉంటుంది. కింద దూగర మీద చేతులు పెట్టి చూస్తే గూడు వెచ్చగా పొడిగా ఉన్నది లేనిది తెలుస్తుంది. గాలి ఆడుతూ ఉండడానికి గూటి తలుపులు కిటికీలు తేలికగా తెరుచుకునేలా చూసుకోవాలి. కోడిపిల్లలకి ఎల్లప్పుడూ శుభ్రమైన మంచి నీళ్లుండాలి. అయితే నీళ్ల తొట్టెలు పెద్దవిగా లోతుగా ఉండకూడదు. కోడిపిల్లలు వాటిలో పడి మునిగిపోవచ్చు. ఒక సాధారణ సూత్రం ఏంటంటే 3 వారాల వయసు వచ్చే వరకు 10 కోడిపిల్లలకి రోజుకి 1 లీటర్ నీళ్లు సరిపోతాయి. మీరు పెంచే కోడిపిల్లల సంఖ్య పెద్దదైతే ఎక్కువ నీళ్లని శుభ్రంగా ఉంచే ఒక డ్రింకర్ ని కొనుక్కోవడం మంచిది.
1: అది వరకు ట్యూనా క్యాన్లు వంటి చిన్న డబ్బాల్ని వాడేవాళ్ళం. కోడిపిల్లలు మునిగిపోకుండా వాటిల్లో రాళ్లు పెట్టేవాళ్ళం, కానీ ఏదో రకంగా అవి చనిపోతూ ఉండేవి. ఇప్పుడు మేము డ్రింకర్లు కొన్నాం. వీటి వల్ల గూడు పొడిగా ఉంటుంది, నీళ్లు తేలిగ్గా ఉలికిపోవు. దాన్ని వాటి ముక్కుల ఎత్తులో ఉంచడంతో అవి మునిగిపోవడానికి, చలితో చనిపోవడానికి అవకాశం లేదు. ఎడంగా ఉంటూ నీళ్లు తాగేటప్పుడు ఒకదాంతో ఒకటి తొక్కుకోకుండా ఉంటున్నాయి. కొత్త డ్రింకర్లు వల్ల ఎక్కువ జాగా తక్కువ ఒత్తిడి ఉంటుంది.
0: కోడిపిల్లలని గూట్లోకి చేర్చిన రోజున రవాణా వల్ల అవి నిర్జలీకరమై ఉంటాయి. కాబట్టి వాటికి మేత పెట్టడానికన్నా ముందు నీళ్లు పెట్టడమే ముఖ్యం. నీళ్లు మరీ చల్లగా ఉండకూడదని గుర్తుంచుకోండి. మొదటిసారి తాగడానికి తీయటి నీళ్లు పెట్టడం మంచిది. 1 లీటరు నీళ్లలో పెద్ద చెంచాడు మలాసలు కలపాలి. పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చక్కెర కన్నా మలాసలే మంచివి. ఇది కోడిపిల్లలకి శక్తినిచ్చి వాటి పొట్టలని మొదటి మేతకి సిద్ధం చేస్తుంది. కొందరు మహిళలు బ్రూయర్స్ ఈస్ట్ని వాడతారు. దీన్ని మొదటి రోజు మాత్రమే చేస్తే సరిపోతుంది. మొదటిసారి కోడిపిల్లలు నీళ్లు తాగిన తర్వాత అధిక పోషకాలున్న మేతని పెట్టాలి. ఆ మేత అవి బలంగా పెరగడానికి తోడ్పడుతుంది. ఎదిగిన కోళ్ల మేతలో పోషకాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాటిని పెట్టకపోవడమే మంచిది. ముఖ్యంగా మొదటి 3 వారాల్లో 23% ప్రోటీన్ కమర్షియల్ మేతని కొని పెట్టవచ్చు. ఇది వాటి ఎదుగుదలకి అవసరమైన పోషకాలను సరిగ్గా అందిస్తుంది. కోడిపిల్లల్ని చేర్చడానికి ముందు గూటిని సిద్ధం చేయడంలో చేపట్టవలసిన చర్యలని చూశాం. ముఖ్యమైన విషయాలని మరోసారి చూద్దాం. మీరు లక్ష్యంగా ఏ మార్కెట్ని ఎంచుకున్నారో నిర్ణయించుకుని నమ్మకమైన చోట నుంచే కోడిపిల్లల్ని కొనాలి. మీ ఇంటికి దగ్గరలో వెచ్చబడడానికి వీలుగా సురక్షితమైన ఒక చోటిని గూడు కట్టడానికి ఎంచుకోవాలి. గూటిలో కోడిపిల్లలు సరైన సాంద్రతలో ఉండేట్లు చూసుకోవాలి. పల్చటి అయోడిన్తో గోడలని నేలని డిసిన్ఫెక్ట్ చేయాలి. నేల మీద పొడిగా ఉండేందుకు రంపం పొట్టు గానీ గోధుమ గడ్డిని గానీ పరవాలి. శుభ్రమైన డ్రింకర్లని ఫీడర్లని అమర్చాలి. ముఖ్యంగా శీతాకాలంలో కోడిపిల్లల్ని పెంచుతున్నట్లయితే వెచ్చదనం కోసం లైట్ బల్బులని వాడాలి. మరీ చలిగా ఉంటే కోడిపిల్లలు చనిపోతాయి. మొదటి 3 రోజులు బాగా వెచ్చగా ఉండాలి. తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. కోడిపిల్లలు వచ్చిన రోజు వాటికి అధిక ప్రోటీన్ ఉన్న మేతని పెట్టే ముందు తీయటి నీళ్లని పెట్టాలి. కోడిపిల్లలని పెంచడం అంటే వాటి ఆరోగ్యానికి ఎదుగుదలకి తోడ్పడే, అందుకనే మంచి సర్వైవల్ రేట్ని సాధించడానికి చాలా మంది గూళ్ళని వాడతారు. రోజు వయసున్న కోడిపిల్లలను పెంచడానికి చిన్న గూడుని కొనడంలో, అది విజయవంతమైన ఒక కుటుంబ వ్యాపారాన్ని చేయడంలో మొదటి అంచె కూడా.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: मन भीमवरम लो नूतनंगा प्रारंभिंचबडिन चंदमामा पिल्लल वैद्यशाल वीरम्मा पार्क एदुरुगा भीमवरम 1 पिल्ललु मरियु नवजात शिशु वैद्युलु मन भीमवरम वास्तव्यलु डॉक्टर बी मोजेस एमबीबीएस एमडी पीडियाट्रिक्स ज्वरम जलुबु दग्गु आयासम डेंग्यू मलेरिया टाइफाइड फिट्स चर्म समस्यलु विरोचनालु एदुगुदल लोपालु लांटि व्याधुलकु अत्युन्नत चिकित्स अंदिंचबडुनु अन्नि रकाल टीकालु वेयबडुनु मा दग्गर सेंट्रल ऑक्सीजन నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణు పూర్ భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
0: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్

మెడిసిన్తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియే తయార్.
1: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడను. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. తెలుసు కదండి, అది సంగతుల్లో మనం ప్రతిరోజు 3 వింతలు తెలుసుకుంటున్నాం. అంటే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మన రేడియో విష్ణు శ్రోతలందరి కోసం. ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల జంతువులండి, పురుగులు, పక్షులు, ఇలా ఎన్నో, వాటి మీద సంవత్సరాల తరబడి సైంటిస్టులు పరిశోధనలు చేసి వాటి లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, వాటిల్లో ఉండే అనేక వింతలు మనకి అందించారు, అందిస్తూనే ఉన్నారు. ఆ సైంటిస్టుల ఆధారంగానే మనం ఇన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. మరి అలాంటి వింతల్లో ముందుగా మిమ్మల్ని ఆస్ట్రేలియా తీసుకెళ్ళబోతున్నానండి. ఎందుకో అంటారా, ఆస్ట్రేలియా బాక్స్ జెల్లీ ఫిష్ గురించి ఈరోజు మొదటి వింతగా చెప్పుకుందాం. చెప్పాలంటే ఇది జెల్లీ ఫిష్ కాదండి, ఈత కొట్టే పాయిజన్ బాక్స్ అని అనొచ్చు. నీళ్లల్లో కనిపించదు, కానీ 60 స్పర్శకాలు అంటే పొడవాటి చేతులు అనొచ్చండి. ఇవి ఒక్కొక్కటి 3 మీటర్లు ఉంటాయి. మొత్తం 5 కోట్ల విషపూరితమైన కుట్టే కణాలు వీటికుంటాయి. ఒక్క టచ్ అయితే చాలండి, చర్మం కాలిపోతుంది, గుండె ఆగిపోతుంది, 2 నుంచి 3 నిమిషాల్లో చావే. 1883 నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో 70 మంది పైనే ఈ బాక్స్ జెల్లీ ఫిష్ వల్ల మరణించారు. సొర చేపలు, పాములు కంటే ఇది చాలా డేంజరస్ అండి. బాక్స్ అనే పేరు ఎందుకంటే పైభాగం క్యూబ్ లాగా 4 కోణాలు ఉండడం వల్ల అలా పిలుస్తారన్నమాట. ఇంత డేంజర్ అయిన బాక్స్ జెల్లీ ఫిష్ లైఫ్ స్టైల్ గురించి ఒక్కసారి చూద్దాం. వీటిలో 50 రకాలు ఉన్నాయండి, కానీ చిరోనెక్స్ ఫ్లెకిరీ అనే ఈ జెల్లీ ఫిష్ అతి డేంజరస్. దీని సైజు 15 నుంచి 30 సెంటీమీటర్లు. వీటికుండే స్పర్శకాలు 3 మీటర్లు ఉంటాయి. ఒక్కొక్క మూల నుంచి 15 టెంటకిల్స్ ఉంటాయి. దీనికి కలర్ లేదండి, 100% ట్రాన్స్పరెంట్, నీళ్లల్లో అదృశ్యం అవుతూ ఉంటుంది. క్యూబ్ షేప్లో ఉంటుంది, 4 మూలలు. ఇది ఉత్తరం ఆస్ట్రేలియాలో ఎక్కువగా, ఇంకా థాయిలాండ్, ఫిలిప్పీన్స్లో కూడా ఉంటుంది. ఇవి నవంబర్ నుంచి మే సీజన్ వరకు వేడి నీటి వల్ల ఒడ్డుకు వస్తూ ఉంటాయి. ఇది గంటకి 7.5 కిలోమీటర్ల వేగంతో వెళుతుందండి. జెల్లీ ఫిష్లో ఇదే వేగవంతమైంది. ఈత కొట్టి వేటాడుతూ ఉంటుంది, అలలకి కొట్టుకుపోదు. దీని వయసు ఆశ్చర్యంగా 3 నెలలు మాత్రమే, కానీ ఆ 3 నెలల్లోనే జీవితాలని తారుమారు చేసేస్తుంది. వింత ఏంటంటే దీనికి 24 కళ్ళు ఉంటాయి, 4 చోట్ల 6 చొప్పున. మనుషుల కళ్ళల్లాగానే లెన్స్, రెటీనా, కార్నియా ఉన్నాయి. లైట్ రంగు, అదేవిధంగా షేప్ చూడగలదు, అడ్డంకుల్ని తప్పించుకుంటుంది. ప్రపంచంలో అతి విషపూరిత జంతువుల్లో టాప్ 3లో ఉంది ఈ జెల్లీ ఫిష్. అది ఎందుకో తెలుసా? ఈ జెల్లీ ఫిష్ కుండే టెంటకిల్స్, వాటి మీద 1 మిల్లీమీటర్కి 5,000 విషపూరితమైన కుట్టే కణాలుంటాయి. టచ్ అయితే 0.001 సెకండ్లో మళ్ళీ ఈటెలాగా చర్మంలోకి దూసుకెళ్లి విషం ఎక్కిస్తాయి. అప్పుడు నొప్పి ఎలా ఉంటుంది అంటే కాల్చిన నూనె పోసినట్టు, కరెంటు షాక్ కొట్టినట్టుగా వెంటనే కేకలేస్తాం. ఒళ్ళు మొత్తం మంట, చర్మం మీద ఎర్రటి చారులు, గుర్తులు వచ్చేస్తాయి. విషం కనుక పూర్తిగా శరీరంలోకి వెళితే గుండె కండరాలు పాడవుతాయి, కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయిపోతాయి, బ్రెయిన్ కి రక్తం అందదు. 2 మీటర్ల టెంటకిల్ టచ్ అయితే 2 నుంచి 5 నిమిషాల్లోనే చావు మాత్రం తథ్యమండి. పిల్లలైతే 30 సెకండ్లో చనిపోతారు. ఒక్క జెల్లీ ఫిష్ లో 60 మంది మనుషుల్ని చంపే విషం ఉంటుంది. ఒక టెంటకిల్ 10 సెంటీమీటర్ల ముక్క చాలు చంపడానికి. అసలు ఇది ఎందుకు చంపుతుంది? ఇది చేపల కోసం తప్ప మనుషుల కోసం మాత్రం చూడదండి. బ్లాక్ జెల్లీ ఫిష్ మనుషుల్ని కావాలని చంపదు, మనం అడ్డొస్తే మాత్రం చంపి తీరుతుంది. దీంది వేరే స్టైల్, యాక్టివ్గా ఉంటుంది. నార్మల్ జెల్లీ ఫిష్ అయితే అలలతో కొట్టుకుపోతుంది. ఇది కళ్ళతో చూసి ఈత కొట్టి వేటాడుతూ ఉంటుంది. పగలు వేట, రాత్రి నిద్ర, దీని టార్గెట్ చిన్న చేపలు, రొయ్యలు. ఇది వీటి టెంటికిల్స్తో చుట్టేసి సెకండ్లో పక్షవాతం వచ్చేలా కొడుతుంది, వెంటనే నోట్లోకి లాక్కు.

ఉంటుంది. బాక్స్ లోపల 24 గంటల్లో జీర్ణం అవుతుంది, మళ్ళీ వేట ప్రారంభిస్తుంది. అది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనుషులకి కనిపించదు. ఈత కొట్టేటప్పుడు, సర్ఫింగ్ చేసేటప్పుడు టెంటకిల్స్ తగులుతూ ఉంటాయి, అప్పుడు విషన్ రిలీజ్ చేస్తుంది. అందుకే సూట్ కంపల్సరీ వేసుకోవాలి. నైలాన్ ఫుల్ బాడీ సూట్ని వాడతారు. వింత ఏంటంటే దీనికి మెదడు లేదు, నెర్వ్ నెట్ మాత్రమే ఉంటుంది, కానీ కళ్ళతో చూస్తుంది. వేట టైంలో అడ్డంకులు తప్పించుకోవడం అన్నీ చేస్తుంది, మెదడు లేకపోయినా అన్నీ తెలివిగా చేస్తుంది. బ్లాక్ జెల్లీ ఫిష్ అంటే అదృశ్యమైన ఉరితాడు, అందంగా ఉంటుంది, మనకి కనిపించదు, శబ్దం చేయదు, కానీ టచ్ అయితే గుండె ఆగిపోతుంది. సమ్మర్ ఆస్ట్రేలియా వాళ్ళు బీచ్లో దిగరు. ఆస్ట్రేలియా జనాలు దీనికి సూసైడ్ హెడ్ అని పేరు పెట్టారు. విన్నారు కదండి బాక్స్ జెల్లీ ఫిష్ వింతలు. మరి మరో వింతలోకి వెళ్లబోయే ముందు మీ అందరి కోసం ఒక పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345 4.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో వింతలైతే తెలుసుకుంటున్నాం కదండి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా బీచ్ లో ఉండే అతి ప్రమాదకరమైన

లైట్ లాగా వెలిగే వెలుతురొచ్చే కర్రలాగా వెలుతురొచ్చి కర్రలాగా వేళ్లాడుతూ ఉంటుంది. ఆ లైట్తో ఎరవేసి చేపల్ని పిలిచి మింగుతుంది. మగది పుట్టింది ఒక పని కోసమే, ఆడదాన్ని కనిపెట్టి పొట్టకి అతుక్కుపోయి కరిగిపోవడం. ఈ చేప విశేషాలు ఏంటంటే చాలా వింతగా ఉంటుందండి. ఈ డీప్ సీ ఆంగ్లర్ సైజు ఆడది 20 సెంటీమీటర్ల నుంచి 1.2 మీటర్ల వరకు ఉంటుంది. బరువు 50 కిలోలు. మగది 6 నుంచి 16 మిల్లీమీటర్లు మాత్రమే, 100 రెట్లు చిన్నది. దీని లుక్ బాడీ గుండ్రంగా ఉబ్బినట్టుంటుంది. నోరు పెద్దది, బాడీ కంటే పెద్దది. పళ్ళు సూదుల్లాగా వెనక్కి వంగి ఉంటాయి. స్కిన్ ముదురు గోధుమ నలుపు. ఇది ఎక్కడుంటాయంటే అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రంలో 1000 నుంచి 4000 మీటర్ల లోతులో ఉంటాయి. సూర్యకాంతి 0%, అత్యంత లోతైన ప్రదేశం. అక్కడ ప్రెజర్ చదరపు అంగడానికి 6000 పౌండ్లు. మనుషుల్ని టమోటా చేసేస్తుందండి. దీనిది జెల్లీ బాడీ మూలంగా బాడీ ఎముకలు మెత్తగా ఉండడం వల్ల తట్టుకుంటుంది. దీని వయసు 20 నుంచి 30 ఏళ్ళు. మగది ఆడదాన్ని కలిసేదాకా 6 నెలలు, లేదంటే 1 ఏడాది, కలిసాక 1.2 ఏళ్ళు. దీని తల మీద లైట్ ఉంటుంది. దీన్ని ఇలిసియం అంటారు. తల మీద నుంచి వచ్చే కర్ర లాంటి వెన్నుముక. మొదటి వీపు రెక్కు ఉంటుంది. 2 నుంచి 3 రెట్లు బాడీ పొడవుగా ఉంటుంది. ఈ కర్ర లాంటి వెన్నుముక చివర లైట్ బల్బు ఉంటుంది. లోపల బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా నీలం ఆకుపచ్చ లైట్ ఇస్తూ ఉంటుంది. బ్యాక్టీరియాకి చేప షుగర్ సేఫ్ హౌస్ ఇస్తూ ఉంటుంది. బ్యాక్టీరియా చేపకి లైట్ ఇస్తుంది, ఇద్దరికీ లాభం. చీకట్లో చిన్న చేపలు రొయ్యలు లైట్ చూసి రంగునాచనుకుని దగ్గరికి వస్తాయి. లైట్ ఆడిస్తుంది, కదిలిస్తుంది. దగ్గరికి రాగానే సెకండ్లో 1.6 వంతు టైంలో నోరు తెరుస్తుంది. నీళ్లు ప్లస్ ఎరా రెండూ కలిపి వ్యాక్యూమ్ లాగా పీల్చేస్తుంది. పళ్ళు వెనక్కి ఉండడం వల్ల తప్పించుకోలేవు. ప్రపంచంలో అతి వింతైన పునరుత్పత్తి దీందే. అది ఎలాగో చూద్దామా. గుడ్డు నుంచి బయటకొచ్చిన మగదానికి తినడానికి నోరు జీర్ణ వ్యవస్థ ఉండవు. కళ్ళు పెద్దవి, ముక్కు సూపర్గా ఉంటుంది. ఒకటే పని, ఆడదాని నుంచి మిగతాదాన్ని ఆకర్షించే రసాయనాన్ని వాసనతో పసిగడుతూ ఉంటుంది. ఆకర్షించే రసాయనం వాసన దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటుందండి. 1000 మీటర్ల చీకట్లో 6 మిల్లీమీటర్ల సైజుతో మగది 6 నెలలు 1 ఏడాది పాటు ఈదుతూనే ఉంటుంది. తిండుండదు. ఒకవేళ ఈ ఆకర్షించే రసాయన వాసన దొరకకపోతే చచ్చిపోతుంది. ఒకవేళ ఆ వాసన ఆడదాన్ని కనిపెడితే పళ్లతో పొట్ట లేదంటే పక్క భాగం కొరికి పట్టుకుంటుంది. ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. మెల్లగా మగదాని కళ్ళు, రెక్కలు, అంతర్గత అవయవాలు కరిగిపోతాయి. ఆడదాని రక్త నాళాలు మగదానిలోకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. తిండి, ఆక్సిజన్ ఆడదాని నుంచి వస్తాయి. ఇక ఫైనల్గా మిగిలేది ఒక జత వృషణాలు మాత్రమే. దగ్గరికి రాగానే సెకండ్లో 1.6 వంతు టైంలో నోరు తెరుస్తుంది. నీళ్లు ప్లస్ ఎరా రెండు కలిపి వ్యాక్యూమ్ లాగా పీల్చేస్తూ ఉంటుంది. పళ్ళు వెనక్కి ఉండడం వల్ల తప్పించుకోలేవు. ప్రపంచంలో అతి వింతైన పునరుత్పత్తి దీందే. అది ఎలాగో చూద్దామా. గుడ్డి నుంచి బయటకొచ్చిన మగదానికి తినడానికి నోరు జీర్ణ వ్యవస్థ ఉండవు. కళ్ళు పెద్దవి, ముక్కు సూపర్గా ఉంటుంది. ఒకటే పని, ఆడదాని నుంచి మగదాన్ని ఆకర్షించే రసాయనాన్ని వాసనతో పసిగడుతూ ఉంటుంది. ఆకర్షించే రసాయనం వాసన దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటుంది. 1000 మీటర్ల చీకట్లో 6 మిల్లీమీటర్ల సైజుతో మగది 6 నెలలు 1 ఏడాది పాటు ఈదుతూనే ఉంటుంది. తిండుండదు. ఒకవేళ ఈ ఆకర్షించే రసాయన వాసన దొరక్కపోతే చచ్చిపోతుంది. ఒకవేళ ఆ వాసన ఆడదాన్ని కనిపెడితే పళ్ళతో పొట్ట లేదంటే పక్క భాగం కొరికి పట్టుకుంటుంది. ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. మెల్లగా మగదాని కళ్ళు, రెక్కలు, అంతర్గత అవయవాలు కరిగిపోతూ ఉంటాయి. ఆడదాని రక్తనాళాలు మగదానిలోకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. తిండి, ఆక్సిజన్ ఆడదాని నుంచి వస్తూ ఉంటుంది. ఇక ఫైనల్గా మిగిలేది ఒక జత వృషణాలు మాత్రమే. ఇవి ఆడదాని పొట్టకి చిన్న గడ్డలాగా వేళ్లాడుతూ ఉంటాయి. ఆడదానికి కావలసినప్పుడు హార్మోన్ రిలీజ్ చేసి స్పెర్మ్ వదులుతూ ఉంటుంది. ఒక ఆడది 6 నుంచి 8 మగ చేపల్ని పొట్టకి అతుక్కుని తిరుగుతూ ఉంటుంది. అన్ని వేరువేరు సైజు గడ్డలు. చెప్పాలంటే ఈ ఆడది మగదాని నుండి వీర్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటుంది. అసలు ఎందుకు ఇలా అంటే 4000 మీటర్ల లోతులో సహచరుడు దొరకడం కష్టం. దొరికినప్పుడు వదలకూడదు. అందుకే పర్మనెంట్ అటాచ్మెంట్ అన్నమాట. ఇక దీని ఆహార విషయానికి వస్తే బాడీ వెడల్పంత నోరు తెరుచుకుంటుంది. 180 డిగ్రీల యాంగిల్, దవడ ఊడదీసినట్టుగా దీని పళ్ళు సూదుల్లా లోపలికి వంగుంటాయి. 50 నుంచి 60 పళ్ళు ఉంటాయండి. ఎర ఒక్కసారి లోపలికి వెళితే బయటికి రాలేదు. కడుపు బెలూన్లా సాగుతుంది. తన సైజు కంటే 2 రెట్లు పెద్ద చేపని మింగుతుంది. దీని జీర్ణ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఒక పెద్ద ఎర తింటే 6 నెలల పాటు తిండి అవసరం లేదు. ఎనర్జీ సేవ్ చేసుకుంటుంది. చీకట్లో ఎర దొరకడం కష్టం. దొరికినప్పుడు

సైజు చూడదు, రిస్క్ తీసుకుంటుంది, కొన్నిసార్లు ఎర పెద్దదై కడుపు పగిలి చేస్తుంది. వింత ఏంటంటే దీన్ని పైకి తెస్తే ప్రెషర్ తగ్గి పేలిపోతుంది, బాడీ జెల్లీలాగా అయిపోతుంది, అందుకే సజీవంగా పైన చూడలేను దీన్ని. 2018లో మొదటిసారి మాంట్రీబేలో 600 మీటర్ల లోతులో వీడియో తీశారు, ఇంతకన్నా పైకి రాలేదు కూడా. డీప్ సీ ఆంగ్లర్ ఫిష్ అంటే చీకటి రాజ్యం యొక్క రాక్షసి. అందం లేదు, జాలి లేదు, స్పీడ్ లేదు, ఉన్నది ఒక్కటే, మనుగడ సాధించడమే. ఎవరి కోసం లైట్తో మోసం చేస్తుంది? మగదాన్ని బానిసగా చేసుకుంటుంది, తనకంటే పెద్దదాన్ని మింగుతుంది. చీకట్లో చల్లో ఒంటరిగా 30 ఏళ్ళు బతుకుతుంది. విన్నారు కదండి, డీప్ సీ ఆంగ్లర్ ఫిష్ వింతలు. దీని పుట్టుక దగ్గర నుంచి అంతం అయ్యే వరకు కూడా అన్ని వింతలే. మరి ఈరోజుకి 3వ వింత తెలుసుకుపోయే ముందు మీ అందరి కోసం మరో పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలో వింతలు మరి వింటూ ఉన్నాం కదండి. ఈ రోజుకి మరి మూడో వింత. సముద్రంలో 4,000 మీటర్ల లోతులో -1 డిగ్రీ చల్లు పూర్తి చీకట్లో నివసించే డీప్ సీ ఆంగ్లర్ ఫిష్ గురించి ఇప్పటివరకు మనం విన్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియా ఎడార్లో ఉంటుంది. ఏడాదికి 2-3 సార్లు మాత్రమే ఈ ప్రాంతంలో వర్షం వస్తుంది. వర్షం పడ్డ 2-3 రోజుల్లో బయటకు వచ్చి 400 మిల్లీమీటర్లు నీళ్లు తాగేసి గుడ్లు పెట్టి మళ్ళీ 1 మీటర్ లోతు ఇసుకలో దూరిపోతూ ఉంటుంది. 5 ఏళ్ల పాటు తిండి తినదు, నీళ్లు తాగదు, నిద్రలో ఉంటుంది. వర్షం వాసన వస్తే పట్టుగూడు చీల్చుకుని బయటకు వస్తుంది. ఆదివాసీలు దీన్ని తవ్వి వాటర్ బాటిల్ లాగా వాడేవారట. దీని పేరే వాటర్ బేరింగ్ ఫ్రాగ్. ఈ కప్ప సైజు 6-7 సెంటీమీటర్లు, అరచేయి అంత బరువు, 50-80 గ్రాములు. నీళ్లు తాగాక 150 గ్రాములు ఉంటుంది. దీని బాడీ గుండ్రంగా ఉబ్బినట్టు ఉంటుంది. తల ఫ్లాట్గా వెడల్పుగా ఉంటుంది. కళ్ళు పైకొచ్చి ఉంటాయి. కలర్ బూడిద బ్రౌన్. స్కిన్ నున్నగా జిగురుగా ఉంటుంది. ఇది ఎక్కడుంటుందంటే సెంట్రల్ అండ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎడార్లో. ఇది 10-15 ఏళ్లు బతుకుతుందండి. 5 ఏళ్లు భూమిలో నిద్రపోతుంది. మిగతా టైం వర్షాకాలం యాక్టివ్గా ఉంటుంది. వింత ఏంటంటే వాటర్ బేరింగ్ అంటే నీళ్లు మోసేది అని అర్థం. మూత్రాశయంలో సగం బాడీ వెయిట్ నీరు స్టోర్ చేస్తుంది. ఇంకో కప్ప ఇలా చేయదు. అసలు ఈ కప్ప 5 ఏళ్ల పాటు ఇసుకలో తిండి నీరు లేకుండా ఎలా మనుగడ సాగిస్తుందో ఆ విషయాలన్నీ ఒకసారి చూద్దాం. ఎడార్లో 45 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉంటుంది. నీళ్లు ఉండవు. మామూలు కప్ప అయితే 2 గంటల్లో చచ్చిపోతుంది. ఇది 5 ఏళ్లు బతుకుతుంది. ఎలా? వర్షం పడ్డ 2 గంటల్లో బయటకు వస్తుంది. చర్మం ద్వారా నీళ్లు పీల్చుకుంటుంది. నోటితో తాగదు. పొట్ట కింద పెల్విక్ ప్యాచ్ అనే స్పెషల్ స్కిన్ ఉంటుంది, స్పాంజ్ లాగా. 10 నిమిషాల్లో 400 మిల్లీమీటర్ల బాడీ బెలూన్ లాగా ఉబ్బుతుంది. ఆ తర్వాత కాళ్లతో ఇసుకని తవ్వడం స్టార్ట్ చేస్తుంది. వెనక్కి తవ్వుతుంది 1 మీటర్ లోతు వరకు. తేమున్న ఇసుక దొరికేదాకా గంట సమయం పడుతుందండి. బయట చర్మం పొరలు ఊడిపోతూ ఉంటాయి. 3-4 పొరలు కలిపి వాటర్ ప్రూఫ్ పట్టుగూడు అవుతుంది. ప్లాస్టిక్ కవర్ లాగా అన్నమాట. ఇది లోపల తేమ పోకుండా కాపాడుతూ ఉంటుంది. ముక్కు దగ్గర మాత్రం చిన్న రంధ్రం ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత నిద్రలోకి జారుకుంటుంది. గుండె 2-3 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. శ్వాస గంటకి 1 సారి మాత్రమే. జీవక్రియ 95% డౌన్ అయిపోతుంది. యూరియాని బాడీలో స్టోర్ చేసుకుంటుంది. నీళ్లు రీసైకిల్ అవుతాయి. మూత్రం పోయదు. లేవడం

ఎప్పుడంటే భూమి కంపనం, వర్షం వాసన, గాలి ప్రెజర్ మార్పు ఇవన్నీ దానికి సెన్స్ చేస్తూ ఉంటుంది. పట్టుగూడిని కాళ్లతో చింపి 2 గంటల్లో బయటకు వస్తుంది. మొదటి మూత్రం పోస్తుంది, తర్వాత తాగుతుంది. 5 ఏళ్ల తర్వాత కూడా 80% కండరాలు సేఫ్గా ఉంటాయి. లేచిన ఒక రోజులో ఫుల్ స్పీడ్లో ఉంటుంది. ఇక దీని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, వర్షం పడింది అంటే 2 రోజులే టైం, అంతలో అన్నీ అయిపోవాలి. పెద్ద వర్షం పడ్డ 1 గంటలో వేల కప్పలు భూమి మీద నుండి బయటకు వస్తాయి. ఎడారి మొత్తం కప్పల సౌండ్, చీమలు, చెదలు, పురుగులు చక్కగా అరిగిస్తుంది. నెలల ఆకలి తీర్చుకుంటుంది, గంటల్లో పొట్ట నింపుకుంటుంది. మగది బోన్ బోన్ అని గట్టిగా అరుస్తుంది. నీళ్ల గుంట దగ్గరికి చేరి మొదలు పెడతాయి. ఆడది నచ్చిన మగదాన్ని ఎంచుకుంటుంది, నీళ్లలో సంభోగం చేసుకుంటాయి. ఆడది 1000 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. గుడ్లన్నీ జెల్లీలాగా నీళ్లలో తేలుతాయి. 24 గంటల్లో గుడ్డు పగిలి కప్ప పిల్లలు బయటపడతాయి. 14 రోజుల్లో కాళ్ళు వచ్చి కప్ప పిల్ల అవ్వాలి. ఎందుకంటే ఎడారి గుంట 2 నుంచి 3 వారాల్లో ఎండిపోతుంది. అది ఎండిపోకముందే భూమిలో దూరాలి. లేట్ అయితే చావే గతి. 2000 గుడ్లు పెడితే 10 నుంచి 20 పిల్లలు మాత్రమే బతుకుతాయి. మిగతావి ఎండకి, పక్షులకి, కీటకాలకి ఆహారం అయిపోతాయి. వాటర్ బేరింగ్ ఫ్రాగ్ అంటే ఓపికకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవాలి. వర్షం కోసం వెయిట్ చేయడం, 2 రోజుల్లో జీవితం మొత్తం లైట్ చేయడం, మళ్ళీ సమాధి. ఎడారిలో నీళ్లు లేవు అని అడవదు, ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటుంది, లేనప్పుడు నిద్రపోతుంది. సింపుల్ లాజిక్ గ్రేట్ మనుగడ సాధిస్తూ ఉంటుంది. విన్నారు కదండి వాటర్ బేరింగ్ ఫ్రాగ్ వింత విశేషాలు. మరి రేపు ప్రసారం అయ్యే అది సంగతిలో మరో 3 వింతలతోటి మీ ముందుంటా. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: హరాయే.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీరు వింటున్నారు రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేనండి మీ అడ్జెన్సీని మళ్ళీ మీతో మాట్లాడడానికి నేను వచ్చేసాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఇంకొకసారి మీకోసం 9704949492. సో మన టాపిక్ ఏంటో తెలుసుకున్న ముందు మన కాలర్స్తో మాట్లాడేసే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
5: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం.

0: అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, వాతావరణం మారుతూ ఉంది కదండి, సో వర్షాకాలం వచ్చేసింది కాబట్టి వర్షం పడితే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి. మన టాపిక్ ఈరోజు అదే అనమాట. సో మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నల్లగొండ జిల్లా చందంపేట మండలం తీర్థరాజ గ్రామం తమ్మోజి వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం.
1: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
2: చాలా చాలా బాగున్నాం మేడం.
1: మరి టాపిక్ విన్నారా?
2: ఇందే మేడం, ఫస్ట్ ఇప్పుడే కదా.
1: అవునా? సరే, మీకు వాతావరణం ఎలా ఉందండి ఇప్పుడు అక్కడ?
2: వాతావరణం ఇప్పుడే కొన్ని చింతలు పడిపోయినాయి, స్కూల్ ఉంది మేడం.
1: ఈరోజు నా టాపిక్ కూడా అదేనండి. వర్షం పడితే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి?
2: గుర్తొచ్చేది ఒక చల్లగాలి, మంచి వాతావరణం, మంచి ఉంటుంది మేడం.
1: అదేనండి, వర్షం పడుతుంది అన్నప్పుడు మీకు గుర్తొచ్చేది ఏంటి?
2: మాది గాలి మట్టి వాసన కొట్టుంటుంది మేడం.
1: అదనమాట అయితే. సో ఈరోజు ఏం పాట వినాలనుకుంటున్నారు మరి?
2: అగ్ని సమాధిలో మేడం, వేరే చెప్తా. ఆలు మొగల్లో చిగిరేసే మొగ్గేసే సగ సంతాపం పూసే అనే పాట వినిపించండి మేడం. ఆనకాలంగా చిగిరేస్తాయి మొగ్గేస్తాయి మేడం.
1: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి మెలడీ సాంగ్ అయితే వినేసాం కదండి, మన నెక్స్ట్ కాలర్ మాట్లాడేద్దాం. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: హలో
0: హలో,
1: తణుకు
0: నుంచి. మీ పేరు?
1: సీనండి.
0: సీను గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాండి.
0: ఓకే, మరి టాపిక్ విన్నారా? సరే, మీకు వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు అక్కడ? వాతావరణం ఎలా ఉంది? చల్లగా ఉందా? సరే, అయితే వాన పడుతుంది లేదా పడింది అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? అంతేనా అండి? వేడివేడిగా మీకు ఏమి తినాలని కానీ తాగాలని కానీ అనిపించదా?
1: ఏదో పకోడీ అన్ని తినాలనిపిస్తుంది.
0: మీకు మరి పకోడీ ఇష్టమా, బజ్జీ ఇష్టమా ఎక్కువ? పకోడీ ఎక్కువ ఇష్టమా, బజ్జీ ఎక్కువ ఇష్టమా?
1: పకోడీ అండి.
0: అవునా? సరే, అయితే ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఠాగూర్ చిత్రం అండి.
0: ఓకేనండి.
1: కొడితే కొట్టాలి,
0: శిక్ష కొట్టాలి. ఓకేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట అయితే వస్తుంది, ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం.
0: భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను మేడం గారు, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నానండి. మీకు ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది?
1: వాతావరణం వర్షం లేదండి, కాస్త అందుకనే ఉంది.
0: అవునా, సరే. అయితే మరి మీకు వర్షం పడుతుంది ఆర్ పడింది అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి?
1: మిరపకాయ బజ్జి ఉండి టీవీ.
0: ఇంకా
1: అంతే మేడం గారు?
0: అంతేనా, సరే. అయితే మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: రణం సినిమా ఉందండి. రణం
0: ఏంటండి?
1: రణం,
0: రణంలో
1: చల్లని మబ్బులు దాగి ఉన్న దొంగల సాంగ్ ఉంటుంది.
0: ఓకేనండి, తప్పకుండా.
1: హలో.
0: హలో,
1: బందరు తిమ్మట్ల గుప్త గారికి, అక్క నాగలక్ష్మి గారికి, మాణిక్యరావు గారు, పాలెం పోలయ్య గారు, నాగేశ్వరరావు గారు.
0: తప్పకుండా అండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ పెద్ద హాయ్ చెప్తూ మీరు అడిగిన పాటైతే వస్తుంది. మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్కేఎఫ్ మండలం కొండలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. మీకు వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు అక్కడ?
1: కొంచెం చల్లగానే ఉంది మేడం.
0: అవునా, సరే. అయితే ఈరోజు మా టాపిక్ విన్నారా?
1: అవునా మేడం.
0: మరి చెప్పేయండి.
1: అంటే వాన ఫస్ట్ వచ్చి చల్లటి గాలి వస్తుంది మేడం, ఏసీలో ఇంకా ఎలా ఉంటుంది ఆ గాలి. బా గాలి ఇంకా బయటకు వచ్చినంత ఇదే టైం వస్తుంది, చల్ల కూల్ గా వస్తుంది గాలి. అవతల మట్టి వాసన ఇదిగా ఉంటుంది మేడం, ఆ గాలి భలే ఉంటుంది.
0: మరి మీకు వేడి వేడిగా ఏమి తినాలని కానీ తాగాలని కానీ అనిపించదా?
1: ఏం టీ తాగింది మేడం?
0: వర్షం వచ్చినప్పుడు అండి.
1: అనిపిస్తుంది ఏదన్నా పకోడోలు.
0: అది
1: పకోడోలు బాగుంటాయి మేడం, బాగా ఉంది.
0: మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అనగనగా అమ్మాయి సినిమాలో స్వాతి చిన్నుక సందిత లుక అనే సాంగ్ వినిపించండి మేడం. మా మిత్రుడు బండారు తిమ్మతులు గుప్తా గారికి, పాలెం పోలే గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా బామతి సోమనాథం జనార్దన్ గారికి మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన వాళ్ళందరికోసం పాట డెడికేట్ చేస్తూ, మీకోసం కూడా డెడికేట్ చేస్తూ, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: దాడవే గోపిక. ఓకేనండి, ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదా, మనం నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రోహిత అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: రోహిత గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నానండి. మరి మీకు వెదర్ ఎలా ఉంది అక్కడ?
1: ఏంటండి,
0: మీకు వాతావరణం ఎలా ఉందండి ఇక్కడ?
1: ఇప్పుడు చల్లగా ఉందండి భీమవరం.
0: అవునా, సరే అయితే మీకు టాపిక్ విన్నారా?
1: ఆ విన్నానండి.
0: చెప్పేయండి. మరి
1: వర్షాకాలంలో ఆ చలిమంట వేసుకుంటే చాలా బాగుంటుంది, వేడివేడిగా చల్ల చల్లగా.
0: అవునండి. మరి ఫుడ్ గురించి?
1: పకోడీలు, టీ, కాఫీ, మళ్ళీ నేమో మిరపకాయ బజ్జీలు, అక్కడ బజ్జీలు తినాలనిపిస్తుంది అండి.
0: అవునండి. మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: లవ్ రెడ్డిలో ప్రాణం కన్నా

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాల్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం.
1: హలో,
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి.
1: నిన్న 120 సార్లు కొట్టా నిన్న.
0: ఎవరండి?
1: చూసారా మీ ఛానల్ కి ఎంత వాల్యూ ఉందో. అందరూ దాటి వెళ్ళిపోతుంది మీ ఛానల్ లో. 120 సార్లు అండి మాట్లా. అంతకుముందు అయితే 172 సార్లు కొట్టా. ఒకరా ఆ మనాడు దొరికింది అంటే అన్ని ఛానల్స్ మించిపోయి అందరూ దాటి వెళ్ళిపోతా ఉంది. అలా ఉండాలి ఛానల్ అంటే.
0: థ్యాంక్ యూ అండి.
1: ఎందుకంటే అమ్మా సాయంకాలం పూట మీద ఒకటే అన్ని పొద్దున్నే ఊరు కానీ శివపూరు కానీ ఇంకా కొత్తగూడెం కానీ రేడియో స్ఫూర్తి కానీ రేడియో స్ఫూర్తి ఆపారు రేడియో రంజాన్ కానీ అన్ని పొద్దున పూటే అన్ని గంట గంట. యాక్చువల్ గా అంటే రేడియో స్ఫూర్తి 3 గంటలు 10:01 అప్పుడు ఇంకా చిన్న ఆపారు దేనికి అర్థం కావా. అలాగే రేడియో గురు కోదాడ సూపర్ ఉంటుంది మొగరం మన ఆవిడ కూడా ఆపారు 8-9. ఈ ఛానల్ కి ఎంత మంది వస్తారో ఇంత మంది వస్తారు దానికి. అలాగే రేడియో రంజానికి బాగుంది అమ్మ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అసలు మీరు చేస్తుంటే ఎక్కడో ఏసీలో కాదు ఎక్కడో నిద్రపోవాలనిపిస్తుంది మీరు మాట్లాడుతుండే.
0: థాంక్స్ అండి.
1: దించినా మీ పేరు?
0: అవునండి.
1: సూపర్ అమ్మా.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: ఎన్నపచ్చేలాగా
0: చెప్పేయండి.
1: నర నరాల్లో ఉంటది కదా రేడియో అనేది.
0: అవునండి.
1: వర్షం పడితే ఏమిటన్నారా?
0: వర్షం పడితే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి?
1: ఆడుకోండమ్మా.
0: బాగుంటది బాగుంటది తెలుసా అండి.
1: తిన్నారా?
0: తిన్నాను.
1: ఈ మధ్య విజయవాడ వేస్తున్నారు. మిరపకాయ బజ్జీలు వేసిండే పడకపోతే గ్యాస్ వస్తుంది. నాయన హైరాణ పడాలి తర్వాత ఈ నో తాగి అయి తాగి. ఆడు బాగుండి అయితే 1.
0: ఓకే, మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మంచి పాట వేసేసండి. ఘనశాల గారి పాట వేసిన వల్ల చాయిస్ మీదే వాయిస్ మాది.
0: ఓకేనండి.
1: అందరు బాగున్నారు తల్లి?
0: ఏంటండి
1: అందరు బాగున్నారా? విజయ మేడం గారు
0: అందరు బాగున్నారండి.
1: ఇంకా చాలా మంది ఉన్నారు పల్లవి.
0: అవునండి.
1: ఓకే అమ్మా
0: తప్పకుండా అండి. మీరు అడిగిన పాట వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి మెలడస్ సంగీతం వినేసాం కదండి, మనం నెక్స్ట్ కాల్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్ మేడం, మార్కాపురం మేడం మాది.
0: అశోక్ గారు ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం మేడం.
0: అవునా, వాతావరణం ఎలా ఉందండి అక్కడ?
1: మేడం ఇక్కడ కూల్ గా ఉంది మేడం, వర్షం కూడా పడుతుంది మేడం లైట్ గా.
0: అవునా, మరి టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం, వాన వస్తే ముందుగా మీకు ఏం గుర్తు వస్తుంది?
0: అవునండి, మరి చెప్పేయండి.
1: అంటే మామూలుగా మొబైల్స్ చార్జింగ్ అవి ఉన్నాయా లేవా, వర్షం వస్తే కరెంట్ తీసేస్తారు అని అదొకటి గుర్తిస్తుంది
0: మేడం.
1: సెకండ్ థింగ్ చలిగా ఉంటుంది కాబట్టి ఏమన్నా హాట్ గా కాఫీ టీ లాంటి అలాంటివి తీసుకోవాలని అనిపిస్తుంది
0: మేడం.
1: ఇంకా అది మేడం విషయం.
0: మరి రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు అదే టాపిక్ వర్షం గురించే కాదు మేడం, వర్షం సాంగ్ కాబట్టి తమిళ కుమారి మూవీలో వాన జల్లు గుచ్చుకుంటే ఎట్లాగా అమ్మా.
0: ఏంటండి
1: మూవీ నేమ్ వచ్చేసి యమడికి మూవీ మేడం.
0: అర్థం కాలేదండి.
1: గ్యాంగ్ లీడర్.

0: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాల్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం.
1: నమస్కారం మేడం.
0: హలో
1: మేడం. నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పూర్ మండలం తంగరన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు?

0: బాగున్నాను.
1: బాగున్నా మేడం. కొద్దిగా అంటే మబ్బులు ఉన్నాయి మేడం, పరిచయం లేదు.
0: ఓకే,
1: మీకు విజయ మేడం గారికి, డైరెక్టర్ గారికి అందరికి నమస్కారాలు మేడం.
0: ఓకేనండి. మీకు కూడా
1: టాపిక్ కూడా వర్షం తెచ్చినారు మేడం.
0: అవునండి,
1: వర్షం అంటే మేడం ఇక్కడ ఏమంటారు మేడం, మీరు మరమరాలు అంటారా బొరుగులు అంటారా తెలియదు మేడం. అక్కడ మాకి బొరుగులు అంటాము, బొరుగులు అంటాం మేడం. మిచ్చారు మేడం,
0: చిన్న
1: చిన్న కార పప్పులు వేరుశనగ విత్తనాలు ఇట్లా వేయించుకొని మిక్చర్ లెక్క తింటారు మేడం ఇక్కడ ఎక్కువ.
0: బాగుంటదండి నిజంగా,
1: చాలా బాగుంటది మేడం. దాంట్లో బజ్జీ అన్న తినొచ్చు, పకోడా తినొచ్చు. మెత్తానికి మరమరాలది మరి మీ కాడ ఏమంటారో తెలియదు మేడం.
0: మరమరాలని అంటామండి
1: అవే మేడం, అవి ఏడు చేసి మేడం బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఉల్లిగడ్డ టమోటా గానీ కోసి తింటారు మేడం దాంట్లోకి.
0: ఓకే,
1: అట్లా బాగుంటాయి, చాలా బాగుంటాయి మేడం.
0: సో ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మేడం.
0: దానిలో నుంచి
1: వాన చిన్నకులు ఇట్టాగా పడితేనే పాట ఉంటాయి మేడం.
0: తప్పకుండా అండి,
1: ధన్యవాదాలు మేడం అవకాశం ఇచ్చినందుకు.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: అందరి కోసం మీకోసం కూడా పాట కూడా మేడం.
0: ఓకే అండి, తప్పకుండా,
1: ధన్యవాదాలు మేడం.

0: ఒక మంచి బ్యూటిఫుల్ వానపాట అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాల్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానమ్మా. మీరు అందరూ ఎలా ఉన్నారు?
0: బాగున్నామండి. వాతావరణం ఎలా ఉంది అక్కడ?
1: ఏం టాపిక్ నడుస్తోంది?
0: వాతావరణం ఎలా ఉంది అక్కడ?
1: వాతావరణం అయితే ఎండలేదు, చల్లగానే ఉంది, కానీ విపరీతమైన చెమట పడుతోంది.
0: టాపిక్ అయితే వర్షం పడుతుంది, వర్షం పడింది అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి?
1: వర్షం పడుతుంది అనగానే మట్టి వాసన గుర్తొస్తుంది.
0: ఓకే. పడిన తర్వాత?
1: పడిన తర్వాత బాగా ఎక్కువ పల్ల ప్రాంతాల్లో వాటర్ అయితే ఆగిపోయి ఉంటది కదా, చక్కైపోయి ఉంటది. అదొక చెరువులాగా అనిపించి దానిలోకి వెళ్ళి ఆడుకోవాలని అనిపిస్తుంది అనమాట.
0: ఓకే. మరి ఫుడ్ ఐటమ్స్ ఏమి ఇష్టపడతారు మీరు?
1: ఫుడ్ ఐటమ్ అంటే నాకు పులిహోర అంటే ఇష్టం అమ్మా.
0: ఓకే. సో వాన పడినప్పుడు వేడివేడిగా పులిహోర తినాలనిపిస్తుందా?
1: వర్షం పడినప్పుడు పులిహోర కాదు, కానీ వర్షం పడినప్పుడు అయితే మనకి కరకల్లాడేయి, చక్కగా పకోడీ కానీ బజ్జీ కానీ అలాంటివి తినాలనిపిస్తుంది.
0: ఓకే. సో మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: పాట ఈరోజు పిక్నిక్ డే ఉందమ్మా.
0: అవునండి.
1: ఈరోజు పిక్నిక్ డే కాబట్టి కారులో షికారుకెళ్ళి పాల బుగ్గల పసిడి దాన, ఆ పాట వినిపిస్తారా?
0: తప్పకుండా అండి, బాగా పాడారు.
1: పిక్నిక్ డే గురించి చెప్పనా?
0: ఓకే, చెప్పేయండి.
1: అలసిన మనసుకు ఆహ్లాదం, ఉరుకులు పరుగుల జీవితానికి విరామం, ప్రకృతి ఒడిలో చేదనం, పచ్చని తరువుల మధ్య విశ్రమం, బంధుమిత్రులతో కాలక్షేపం, చేతిలో రుచికరమైన ఆహారం, కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనం, ఆ క్షణాలు మరపురాని జ్ఞాపకం, పచ్చని పచ్చిక బయళ్ల మధ్య ప్రయాణం, హాయి గొలుపు వనవిహారం, ప్రకృతమ్మ ఒడిలో పక్షుల కిలకిలారవం, కొండలపై జాలువారు జలపాతాల ధ్వని తరంగం, సాగరుని అలల హోరుతో వింత శబ్దం, నదీమాత పరవళ్లతో సంగీతనాదం, కోయిలమ్మ కుహూరవం, పిల్ల చెమ్మెరల మలయమారుత పవనం, మనసు నిండెను మధుర భావం, ఆలయాల సందర్శనం, ఆ పరంధాముని సన్నిధానం, యద నిండుగా భక్తిభావం, మనసు పులకించు విహారయాత్ర సందర్శనం.
0: చాలా బాగా చెప్పారండి. మీరు అడిగిన పాటైతే వస్తే మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మరి మస్తు టైం పాస్ టైం అయితే అయిపోయింది, క్లోజింగ్ ఇచ్చేయాలి, బట్ తప్పదు కాబట్టి రేపు ప్రసారమయ్యే మస్తు టైం పాస్లో మళ్ళీ కలుద్దాం. అందులో స్టేట్ ఇంటూ రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ అర్జెన్సీ.
2: పాల బుగ్గల పసిడే తాన, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చినో చెప్పగలవా?

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: అహరాయే.

ఉన్నది. ఏం పండు తీసుకొచ్చిందిరా అబ్బాయి? ఆపిల్ పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
2: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
1: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్టు.

0: ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: వ్యక్తికి జమీన్, ఘర్, గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, డిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్ స్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం బాన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4 సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ అర్జే జాస్మిన్. వెల్కమ్ టు థీమ్ బార్. సో మరి రోజు థీమ్ బార్ లో మన ఫస్ట్ సాంగ్ అయితే పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ అండ్ ఇంకా అల్తి ఆర్య కలిసి నటించిన ఇజం మూవీ నుంచి జుబిన్ నౌత్యాల్ అండ్ ఇంకా మోహన భోగరాజు కలిసి ఆడిపించిన కన్నడ నావైనా అనే సాంగ్. మరి ఈ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది. విని ఆనందించండి.

ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. సో మరి ఇప్పుడు నిత్యా మెహ్రా గారి డైరెక్షన్ లో సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ కత్రీనా కైఫ్ కలిసి నటించిన బార్ బార్ దేఖో మూవీ నుంచి అమర్ అర్షీ అండ్ ఇక నేహా కక్కర్ గారు ఆలపించిన కాలా చష్మా అనే సాంగ్. మరి ఈ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాం, మీరు ఎంజాయ్ చేయండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
4: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్.

0: బన్ చుకీ హై
1: 12 సంవత్సరాల విశ్వాసం అభివృద్ధి ప్రజా సంక్షేమం.
2: ఆఫ్టర్ సూపర్ హిట్ తమిళ సాంగ్, ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ అయితే కేఎస్ రవీంద్ర గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు, కాజల్ అగర్వాల్ గారు కలిసి నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి సాగర్ ఇంకా చిన్మయ్య కలిసి ఆలపించిన నీ చేపకళ్ళు అనే సాంగ్. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ అయితే ఫారా ఖాన్ గారి డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ గారు అండ్ ఇంకా దీపికా పదుకొనే గారు కలిసి నటించిన హ్యాపీ న్యూ ఇయర్ మూవీ నుంచి శ్రేయ ఘోషల్ అండ్ ఇంకా

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026 జిస్మే హెల్త్ కేర్ ఔర్ ఏఐ సే లేకర్ అగ్రికల్చర్ ఔర్ సెమీ కండక్టర్స్ తక్ 13 సెక్టర్స్ కే 120 స్టార్టప్స్ 14 సే 16 జూన్ తక్ నీస్ ఫ్రాన్స్ మే అప్నీ ఇన్నోవేషన్ ఔర్ ఆంటర్ప్రినోరియల్ క్షమతాఓ కా ప్రదర్శన్ కరేంగే భారత్ ఇన్నోవేట్.

0: It's 2026. भारत में निर्मित विश्व के लिए तैयार
1: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: After super hit Tamil song, ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ అయితే విక్రమ్ కుమార్ గారి డైరెక్షన్ లో నితిన్ గారు, నిత్యామీనన్ గారు కలిసి నటించిన ఇష్క్ మూవీ నుంచి హరిహరన్ అండ్ ఇక సైంధవి కలిసి ఆలపించిన సూటిగా చూడకు అనే సాంగ్. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతోంది, విని ఆనందించండి.

ఒక మెలోడియస్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. సో మరి ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ అయితే ఇమ్తియాజ్ అలీ గారి డైరెక్షన్ లో షాహిద్ కపూర్ కరీనా కపూర్ కలిసి నటించిన జబ్ వి మెట్ మూవీ నుంచి శ్రేయా ఘోషల్ గారు ఆలపించిన ఏ ఇష్క్ హై అనే సాంగ్. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాం, లిసన్ అండ్ ఎంజాయ్.

ఆఫ్టర్ సూపర్ హిట్ తమిళ్ సాంగ్, ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ అయితే లక్ష్మణ్ ఉదయకర్ గారి డైరెక్షన్ లో పంకజ్ త్రిపాఠి అండ్ నికల్ కృతి సనోన్ కలిసి నటించిన మీమీ మూవీ నుంచి శ్రేయా ఘోషల్ గారు ఆలపించిన పరమ్ సుందరి అనే సాంగ్. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లిజనర్స్, సో మరి ఈరోజు తిన్మార్లో మంచి మంచి హిందీ, తెలుగు అనిక తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదా. సో మరి తిరిగి ప్రసారమయ్యే తిన్మార్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాన సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాస్మిన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
5: నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.

0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.